0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, నీరాజనం 7 గంటల నుండి 7:30 వరకు రైతునిస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతునిస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.
2: ఇప్పుడు శ్రీ ఆంజనేయ సుప్రభాతం వింటారు.

శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటంసునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. శరజ్యోత్స్నాశుద్ధాం శిశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వాకథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షామధురిమధురీనాః ఫణితయః. హరిః ఓం. పరమేశ్వరస్వరూపేణ సభకి నమస్కారం. నిన్నటి రోజున మీరు విన్నారు, నూరు యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెడితే సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది అని సంపాతి చెప్పారు. సంపాతి చెప్పినటువంటి వాక్యం నిజము అని గుర్తేమిటంటే, ఆ మాట సాయం చెయ్యగానే కాలిపోయిన రెక్కలు సంపాతికి మళ్ళీ పుట్టాయి. కిష్కింధకాండ పూర్తి చేస్తూ మహర్షి రెండు వైభవోపేతమైనటువంటి విషయాల్ని ప్రతిపాదిస్తారు. రామ కథ యొక్క గొప్పతనం ఇటువంటిది, రామనామము యొక్క గొప్పతనం, రామనామానికి రామకథకి మాట సాయం చేసినంత మాత్రం చేత వచ్చేటటువంటి ఫలితం. కేవలం మాట సాయం చేసినటువంటి సంపాతికి కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. కాబట్టి రామకార్యం మీద విడుతున్న వాడికే అంత సాయం చేస్తేనే అంత గొప్ప ఫలితం ఉంటే, రామకార్యమే చేసిన వాడికి ఎంత గొప్ప స్థితి ఉంటుంది? అయితే ఇక్కడ మీరు ఒక విషయం చూడాలి, నిజంగా చాలా పెద్ద రామకార్యం అన్నది ఏది ఉంటుందో అది చేసిన వాడు కోరుకోవలసినది ఎటువంటి వాడికి ఆ స్థితిని రామచంద్రమూర్తి ఇస్తారో తెలుసా అండి? కించిత్ ప్రతిఫలాపేక్ష కూడా లేనివాడికి అంత స్థితిని ఇస్తారు. మీరు అది చాలా జాగ్రత్తగా గమనించాలి. రామాయణంలో రామ కార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి, మళ్ళీ యవ్వనం వచ్చింది అంటే మళ్ళీ మంచిదే, ఒక వైభవాన్ని పొందాడు. కానీ రామ కార్యాన్నే చాలా ప్రయోజనము అని భావించి, ఇంకంతకన్నా వేరొక కార్యం లేదు అని, ఆ కార్యం మీద సర్వశక్తులు ఒడ్డి వెళ్ళినటువంటి వాడికి ఏ ఫలితం ఉండాలి? రామచంద్రమూర్తి యొక్క ఆలింగనం లభిస్తుంది, రాముడే లభిస్తాడంతే, ఇంకా దానికి వేరొక ప్రయోజనం ఏమీ ఉండదు, సరికదా? అలా ఎవరైనా నిలబడగలిగితే రామకార్యాన్ని త్రికరణ శుద్ధిగా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎందుకు చేశావు ఈ రామకార్యం అంటే రాముని కొరకు తప్ప దీని వలన నాకు ఏ ప్రయోజనము నేను ఆశించి చెయ్యట్లేదు అని త్రికరణ శుద్ధిగా నిలబడగలిగితే దొరికేటటువంటిది ఏమిటో తెలుసా అండి? నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేను అన్న రామచంద్రమూర్తి యొక్క మాట. అంటే ఎంతటి సమున్న స్థితిని పొందుతారో చూడండి. ఇది ఎవరు పొందారంటే స్వామి హనుమ పొందారు. ఎందుచేత అంటే ఆయన సుందరకాండలో బయలుదేరినప్పుడు

రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చేసి అన్నారు విద్యాధరులు. రాముని కొరకు వానరుల కొరకు చేస్తున్నారు తప్ప ఆయన తన కొరకు తాను అని చేసినది కాదు. సముద్ర తరణం అంత కష్టపడి ఆయన వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి వచ్చి సీతారాములు ఒకటవడానికి కారణంగా ఆయన నిలబడితే ఆయన పొందినటువంటి భాగ్యం

ఉపకారమై పోవుగాక అంటారు. అంటే రాముడు కూడా ప్రత్యుపకారం చెయ్యగలను అని అనలేనంత గొప్ప స్థితిని పొందగలగడం త్రికరణ శుద్ధిగా రామకార్యాన్ని చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పరచుకోవడం. అయితే అది అంత తేలికైన విషయం కాదు. శ్రీరామాయణంలో మహానుభావుడు కారణ జన్ముడు కాబట్టి ఒక్క హనుమకి మాత్రమే అది లభించింది. నేను ఇప్పుడు కారణ జన్ముడు అన్న మాట వాడి ఉంటే హనుమ ఏ కారణం చేత అసలు జన్మించారో, ఆయన జన్మ వృత్తాంతం ఏమిటో, అది ఎలా సంభవించిందో ఇవాళ బ్రహ్మగారి తర్వాత బ్రహ్మగారి లాంటి వాడు రామాయణంలో జాంబవంతుడు ఆత్మావై పుత్రనామాశి అని కదా, కొడుకు తండ్రి రూపంలో ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. కాబట్టి ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టినంతటినీ చేసినటువంటి మహాపురుషుడైతే ఆయన యొక్క అంశతో వచ్చిన జాంబవంతుడు కూడా శ్రీరామాయణంలో అంత స్థితినే పొందాడు. అందుకే రామాయణంలో ఎక్కడెక్కడ ఏ విపత్కర పరిస్థితి ఏర్పడినా జాంబవంతుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. సాధారణంగా ఎప్పుడైనా మహర్షులకు కానీ దేవతలకు కానీ ఇబ్బంది కలిగితే ముందు వాళ్ళు వెళ్ళి ఎవరిని సంప్రదిస్తారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారిని. శ్రీరామాయణంలో జాంబవంతుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. ఆయన పెద్దరికం అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దరికం ఏమిటో కిష్కింధకాండ పూర్తయ్యేటప్పుడు మహర్షి ఆవిష్కరిస్తారు. ఆయన వయసురీత్యాను పెద్దరికం, వయసుతో పాటు ఆయన చేసినటువంటి కార్యాలు కూడా అంత దక్షతతో కూడుకున్నవి. ఇప్పుడు నేను ఉడిగిపోయాను అని చెప్పడం కాదు, శరీరంలో ఉన్నటువంటి శక్తి ఉడిగిపోయినా తన అనుభవంతో చెయ్యగలిగినటువంటి మేలు ఏదో, అంత గొప్ప మేలు జాంబవంతుడు చేస్తూ ఉంటాడు రామాయణంలో. అందుకే దక్షిణ దిక్కున ఉన్నటువంటి సముద్రపు ఉత్తర దిక్కున వానరులందరూ కూడా కూర్చుండిపోతే, 100 యోజనముల సముద్రాన్ని దాటేవాడు కనపడకపోతే, దాటేవాడెవడో నేను చెప్తాను, దాటేవాడెవరో నేను చెప్పడం కాదు, చెప్పి ఆయనని నేను ప్రోత్సహిస్తాను, అది జరిగితే తప్ప ఆయన వెళ్ళడు. ఆ విషయాన్ని కిష్కింధకాండలో మాత్రం చెప్పరు. మీరు ఇది ఎక్కడి నుంచి చూడవలసి ఉంటుంది అంటే శ్రీరామాయణంలో సుందరకాండ వరకు కానీ యుద్ధకాండ వరకు కానీ మీకు ఎక్కడ ఈ ప్రస్తావన లేదు అసలు హనుమ గురించి. మరి ఎక్కడ తెలుస్తుంది అంటే ఉత్తరకాండ చదివితే హనుమకి శాప విమోచనం ఎక్కడైంది అన్న విషయాన్ని మీరు చూడవలసి ఉంటుంది. హనుమకి శాప విమోచనం కిష్కింధకాండ చిట్ట చివరిలో అయింది. సుందరకాండ ప్రారంభం, కిష్కింధకాండ చివర. అది కూడా జాంబవంతుడు చేసిన స్తోత్రం వల్ల అయింది. నిన్నను ఆయన ఒక మాట అన్నాడు, తతప్రతీతం ప్లవతాం వరిష్టం ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరో హరిప్రవీరం హనుమంతమేవా. నేను ఇదిగో ఏకాంతంగా కూర్చున్నటువంటి వాడున్నాడే ఆ హనుమ, ఆయనే ఈ కార్యాన్ని చెయ్యగలడు. ఈ కార్యాన్ని చెయ్యగలిగినటువంటి హనుమ సమర్థత కలవాడైనప్పటికీ తన శక్తిని తాను మరిచి అలా కూర్చున్నాడు. నేను ఆయనని ప్రేరణ చేస్తాను అన్నాడు. ప్రేరణ చేస్తే గుర్తు రావడం ఏంటండి? అంటే ప్రేరణ చేస్తే గుర్తు రావాలి అంటే తన బలం తన చేత విస్మరింపబడి ఉండాలి. ఎందుకు విస్మరింపబడిందో, ఎందుకు ఆయన జ్ఞాపకం లేదో నేను మీకు కిష్కింధకాండ ప్రారంభమైన రోజున మనవి చేశాను. నాతి క్రుద్ధాతి మన్వత అని శేపురేనం రఘుశ్రేష్ఠ, వాళ్ళు కోపం లేకపోయిన ఋషులు, అప్పటికి హనుమకి అంత బలం అవసరం లేదు అని ఒక అనుగ్రహ వాక్కు శాపరూపంగా విడిచిపెట్టారు. ఎప్పుడెప్పుడు ఈయన యొక్క బలం లోకానికి అవసరం అవుతుందో ఆనాడు ఈయన్ని ఒకరు స్తోత్రం చేస్తారు, ఆయన బలం ఆయనకి జ్ఞాపకం చేస్తారు. ఆ జ్ఞాపకం చేసిన రోజున ఈయన శాపం తొలగిపోతుంది, ఈయన బలం మళ్ళీ ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది, ఇంక అక్కడి నుంచి ఆయన చెయ్యవలసిన పనిని ఆయన చేస్తారు అని. అందుకే ఇంత బలవంతుడైన, అసలు ఆ మాటకు వస్తే నిజంగా హనుమ తలుచుకుంటే వాలిని నిగ్రహించగలరు, కానీ తన బలాన్ని తాను మరిచిపోవడం వల్లే వాలితో పాటుగా భూమండలం అంతా ఆయన తిరిగారు. అటువంటి హనుమకి శాప విమోచనం అయ్యేటటువంటి సందర్భం చాలా మహోత్కృష్టమైనటువంటి సందర్భం శ్రీరామాయణంలో. ఎందుకంటే ఇక నుంచి ఆయనకి శాప విమోచనం జరిగితే ఆయనకున్న బలం దేనికి ఉపయోగపడుతుంది? భక్త రక్షణ కొరకు ఉపయోగపడుతుంది. భక్తులైన వారు ఎవరున్నారో, ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని రక్షిస్తారు. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు అంటున్నాడు,

వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమం కిం నజల్పసి. హనుమని ఉద్దేశించి మాట్లాడుతూ, ఓ హనుమ కిం నజల్పసి, నువ్వెందుకు మాట్లాడటం లేదు? వీళ్ళందరూ చెప్పారుగా ఇన్ని యోజనాలు పెడతామని, నువ్వేమీ అంటం లేదు. నీవు ఏమీ అంటం లేదు అంటే శక్తిహీనుడవు అని అనుకుంటున్నావా? నీ శక్తి ఏమిటో నాకు తెలుసు. వీర వనరలోకస్య సర్వశాస్త్ర విశారద, నీకు సర్వశాస్త్రములు తెలిసినటువంటి వాడివి, గొప్ప వీరుడివి. అంటే శరీరము మనస్సు రెండు కూడా సంపత్తి కలిగినటువంటివి. శరీరం చాలా గొప్ప బలం కలిగినటువంటి శరీరం, మనసు బుద్ధి శాస్త్రమిరిగినటువంటి బుద్ధి. కేవలం తనంత తాను నిశ్చయం చేసుకోవడం వేరు, శాస్త్ర పరిజ్ఞానంతో నిశ్చయం చేసుకోవడం వేరు. శాస్త్ర పరిజ్ఞానంతో మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా ఉండి మాట్లాడగలగడం వేరు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకో తెలుసా అండి? ధైర్యం అని ఒక మాట ఉంది. ధైర్యం అంటే మీరు కేవలంగా ఏదో ఒక విపత్కర పరిస్థితుల్లోకి చొచ్చుకుపోగలగడం అన్నదే మీరు అనుకోకండి. శాస్త్రాన్ని నమ్మినవాడు శాస్త్రాన్ని నమ్మినట్టు ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడగలిగితే వాడు ధీరుడు, వాడు ధైర్యవంతుడు. ఎందుకంటే దాని వలన ఆయన నమ్మకం ప్రకాశిస్తుంది. ఆయన ఎంత నమ్మినవాడో, ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడో ఆ సందర్భాన్ని బట్టి తెలుస్తుంటుంది. హనుమ అంత గొప్ప శాస్త్ర విశారదుడు, శాస్త్రం తెలుసున్నవారు. తెలుసు కాబట్టి దాన్ని ఆయన అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొస్తారు. అందుకే మీరు ఎదర సుందరకాండలో వింటారు, నమస్కారం దగ్గర నుంచి ఏ కాలు పెట్టి లంకాపట్టణంలోకి ప్రవేశించాలి అన్నదాన్ని, ఎటువంటి శరీరంతో లంకాపట్టణంలో ప్రవేశించాలి అన్నదాన్ని, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని, రావణ దర్శనం చెయ్యాలి అంటే ఏది చేసి రావణ దర్శనాన్ని సాధించవచ్చు అన్నదాన్ని, ప్రతి చిన్న విషయాన్ని ఆయన ఎంత గొప్పగానో పర్యవలోకనం చేస్తారు. ఇది ఇంత గొప్ప ప్రజ్ఞ ఉన్నా అప్పుడప్పుడు చిన్న చిన్ని వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, రాకపోవడం అన్నది ఉండదు. కానీ ఎవడికి శాస్త్ర పరిజ్ఞానం పక్కన భక్తి ఉందో వాడికి అటువంటి తొట్టుబాటు వచ్చినప్పుడు ఈశ్వరుడు వాడిని రక్షిస్తూ ఉంటాడు. నువ్వు తొట్టు పడ్డావు ఇవాళ, అలా తొట్టు పడకు అని మళ్ళీ ఉంచుకోగలిగినటువంటి శక్తినిస్తాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా రామాయణంలో గమనించవలసి ఉంటుంది. ఒకసారి తొట్టు పడితే పాతాళలోకం వరకు పడిపోతాడు ఒక్కొక్కడు. ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? శాస్త్రం తెలియక కాదు, శాస్త్రం తెలిసి, శాస్త్రం తెలిసిన్నవాడే. దేనికి పడిపోతాడంటే, నాకు శాస్త్రం తెలిసన్న అహంకారం ఉంటుంది తప్ప ఈశ్వరుడి యందు భక్తి లోపించి ఉంటుంది. ఈశ్వరుని యందు భక్తి లేకుండా కేవలము శాస్త్రం ఒకటి తెలిసి వచ్చినటువంటి వైక్లభ్యము పడగొట్టేస్తుంది. శాస్త్రము తెలిసి వైక్లభ్యం వచ్చినా దిద్దుకోగలిగినటువంటి, ఊంచుకోగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తిలోంచి వస్తుంది. నేను ఇవాళ ఏమాట అన్నానో ఆ మాటని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. హనుమ విషయంలో ఇది మీకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. ఆయన కూడా అక్కడక్కడ కొద్దిగా తప్పటడుగు వేస్తూ ఉంటారు. మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటూ ఉంటారు. సీతమ్మ కనపడలేదని నే చచ్చిపోతానంటారు. కానీ ఎక్కడెక్కడ హనుమ అటువంటి ఉద్వేగాన్ని పొందుతారో అక్కడక్కడ ఈశ్వరుడు ఆయనకి అండగా వచ్చి కాపాడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చి కాపాడతాడు అంటే, ముందు ఆయన బుద్ధిని నిలబెడుతుంటాడు. బుద్ధి నిలబడితే కదండి శరీరం నిలబడడం. బుద్ధి నిలబడలేకపోతే శరీరంలో బలం ఉండి ప్రయోజనం ఏమిటి? ఇది హనుమయందు ప్రకాశించేటటువంటి గుణం. కారణం ఏమిటంటే ఆయన భక్తి తత్పరత. అందుకే కొద్దిగా ఒడుదుడుకులు వచ్చినా ఊంచుకోగలిగిన వాడెవరంటే, నిలబడగలిగిన వాడెవరంటే భక్తి కలిగిన వాడే. ఆ భక్తి అంటూ ఉందనుకోండి, అది ఎన్ని ఇబ్బందుల నుంచి అయినా బయటపడేస్తుంది. అదొక్కటి లేదనుకోండి, ఎప్పుడైనా జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అహంకారం అనేటటువంటిది పక్కన పెరిగిపోతూ భక్తి తరిగిపోతే తాను ఏది చదువుతాడో దాని మీదే నమ్మకం లేని స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే ప్రమాదంలోకి జారిపోతాడు. రావణాసురుడి యందు ప్రకాశించేటటువంటి లక్షణం అదే. ఆయనకి శాస్త్ర పరిజ్ఞానం ఉంది, ఆయనకి తెలుసు. కానీ ఆయన దేనికి వాడుకుంటాడంటే, తను చేస్తున్నదే మంచి పని అన్నదాన్ని

అర్థించుకోవడానికి, శాస్త్రాన్ని మార్చి చెప్పడానికి ఉపయోగిస్తాడు. తనకి అనుకూలంగా శాస్త్రాన్ని తిప్పుతాడు తప్ప శాస్త్రం ఎలా ఉందో తన అలా ప్రవర్తించడు. ఎందుకని? భక్తి అన్నది లోపించడమే దానికి కారణం. ఆ భక్తి లోపం వచ్చిందనుకోండి, భక్తి లోపం అంటే విశ్వాసమేనండి, సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తుపలభ్యతే. ఆ శ్రద్ధ ఉంటే, గురువు యందు ఈశ్వరుడు యందు ఆ శ్రద్ధ ఉందనుకోండి, అది మిమ్మల్ని కాపాడేస్తుంది. కాబట్టి జాంబవంతుడు అంటున్నాడు, నీవు సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. నీవు ఏమీ మాట్లాడకుండా ఇన్ని ఎరుగున్నవాడివి ఒక్కడివే ఎందుకు కూర్చున్నావు? హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేన చ. ఓ హనుమ, నీవు వానరుల కందటికి ప్రభువైనటువంటి సుగ్రీవుడు ఏ స్థాయిలో ఉన్నవాడో, ఎంతటి బలవంతుడో, నీవు కూడా అంతటి బలవంతుడవే. ఈ మాట వెనక ఉన్నటువంటి తర్కాన్ని మీరు గమనించాలి. ప్రభువుతో సమానమైనటువంటి బలవంతుడు అనుకోండి, ప్రభువుతో సమానమైన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు అనుకోండి, నేను ఈయన మాట వినేది ఏమిటనేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. కానీ ప్రభువుతో సమానమైన వాడైనా ప్రభుత్వాన్ని గౌరవించేటటువంటి వాడైనా ఆ బలాలు ఎప్పుడు చూసుకోడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, నేను ఆయన మాట వినాలి. ఇది వినయం. ఈ వినయం హనుమయందు చాలా చాలా గొప్పది. అందుకే ఈ వినయానికి పరాకాష్ఠ ఎక్కడంటే, మీకు హనుమ ఎప్పుడు కనపడ్డా రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఎప్పుడు ఆయన పాదాల వంక చూస్తూ ఇలా నమస్కారం చేస్తూ ఉంటారు. మీరు చూడండి, లోకంలో ఇద్దరు ఉంటారు, వాళ్ళు మీరు పూజ చేద్దామని వెళ్ళినా సరే, పిడుగులు పడిపోయినా సరే, వడగళ్ల వాన పడిపోయినా సరే, పెద్ద పెద్ద భాగ్యాలు వహించినా సరే, వాళ్ళు మాత్రం తల తిప్పరు. అలా తల తిప్పకుండా ఎప్పుడు ఈశ్వరుణ్ణి చూసేటటువంటి వాళ్ళు ఒకడు నందీశ్వరుడు, రెండవ వారు హనుమ. ఎప్పుడూ రామచంద్రమూర్తి పాదాల వంక తదేక ధ్యానంతో చూసి మురిసిపోవడమే తప్ప, అసలు ఇలా తల తిప్పి ఫోటో తీయించుకున్నది హనుమ ఎప్పుడూ లేదు. మీరు చూడండి, ఆయన ఎప్పుడు ఇలా ఎప్పుడూ ఉండరు, ఏ ఫోటోలోనూ అలా ఉండరు. ఆయన ఎప్పుడు రామపాదాలనే చూస్తూ నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే ఆయన వినయం అటువంటిది. కాళ్ళ దగ్గర కూర్చుంటారు, అదండి కింద పడినట్టుంటుంది, కానీ మహోన్నతికి కారణం అదే అవుతుంది. పెద్దలైన వారు చాలా సంతోషించేది, పెద్దలు సాధారణంగా లొంగిపోయేది, ఆశీర్వచనం ఇచ్చేది, వాళ్ళ ఉన్నతిని కోరుకునేది. మనసులో వాళ్ళ పేరు గుర్తొస్తే, ఓ ఆయన వృద్ధిలోకి రావాలి, ఆయన ఆయుష్మంతుడు కావాలి అని తలుచుకునేది. దేనివల్ల తెలుసా? ఆ వినయం వల్లే. అసలు ఆ వినయం అన్నది లేకపోతే పెద్దలైన వారు దరిదాపులకి రానివ్వరు, వాళ్ళ మనసులో మిదిలే అవకాశం కూడా ఉండదు, మనసులో స్థానాన్ని పొందలేరు. మీరు ఎవరికి వినయం ఉంటుందో వారు బాగా దగ్గరవుతారు. గురువుకి కానీ ఈశ్వరుడికి కానీ దగ్గరవడానికి హేతు ఏది అంటే కేవలం వినయమే. వినయం తప్ప మీరు ఆ ఇద్దరికీ దగ్గరవడానికి ఇంకొక హేతు ఉండదు. కారణం ఏమిటో తెలుసా అండి? లోకంలో ఇంకా మిగిలిన ఏ అనుబంధానికి దగ్గర అవ్వాలన్నా బాహ్య కారణాలు ఉంటాయి. ఒక భర్తకి భార్య దగ్గర అవ్వడానికి ఒక ప్రేమ ఏదో కారణం ఉంటుంది, ఒక కొడుకు తండ్రికి, ఒక కూతురు తల్లికి, ఒక కోడలు మామగారికి, అలా దగ్గర అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి, ఏదో బాహ్యమైనటువంటి కారణాలు ఆ ప్రేమలు. కానీ గురువు గారికి ఈశ్వరుడికి దగ్గర అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? వినయం ఒక్కటే. కారణం ఎందుకు వినయాన్ని అడుగుతారు అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు కోరుకున్నది నీ వద్ద లేదు. ఎందుకో తెలుసా అండి ఈ మాట నేను అంటున్నాను? వారికి అసలు కోరికుంటే తృప్తి ఉంటుంది. తృప్తి ఎప్పుడు ఉంటుందండి? కోరికుంటే. ఇప్పుడు నాకు తృప్తి అన్న మాట ఒకటి, ఇప్పుడు నాకు కోరికుంటే, నాకు ఏదో గుంటూరులో ఒక జిలేబీ తినాలి అని నాకు కోరిక వచ్చింది అనుకోండి, పట్టుకొచ్చి హరిప్రసాద్ గారు నాకు జిలేబీ పెట్టారనుకోండి, నేను తింటే నాకు తృప్తి, అసలు నాకు దేని మీద వ్యామోహం లేదు. మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టినా నాకు దాని మీద అనురక్తి లేదు, నేను దాన్ని నేను తినాలని నేను ఏం కోరిక పడను అనుకోండి. నేనంటే అలా అన్నానని మీరు అనుకోవద్దు. నేను ఇంద్రియ చాపల్యం ఉన్నవాడిని, నేనేం గొప్పవాడిని అని చెప్పట్లేదు, ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఇప్పుడు నాకు తృప్తి మీరు ఎలా తీసుకొస్తారు చెప్పండి?

నాకు ఏ కోరిక లేదు. ఏ కోరిక లేని నాకు మీరు ఏం చేసి తృప్తినిస్తారు? మీరు ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చి రామచంద్రమూర్తికి బంగారు కవచం ఎలా కట్టారో అలా కట్టినా తీసా పక్కన పారేసి నేను వెళ్ళిపోతాను అనుకోండి, నాకు దాని గురించి పట్టింపు లేదు. అది ఒక గడ్డి పరక, రెండూ నా దృష్టిలో ఒకటే. ఇప్పుడు ఇచ్చి మీ తృప్తి ఏమో, పుచ్చుకుని నాకేం తృప్తి లేదు. నా తృప్తి మీకు కావాలనుకుంటే మీరు వినయంగా ఉండడం ఒకటే తృప్తి. అది ఎవరి విషయంలో? గురువు విషయంలో. నా విషయంలో అన్నది ఉదాహరణ బాగా అర్థమవుతుందని చెప్పాను తప్ప నేను ఆ స్థాయిని నేను చెప్పట్లేదు, అప్పుడు నాది అహంకారం అవుతుంది. ఏమీ ఆశించని వాడు గురువు కనుక ఆ గురువు దేనికి లొంగుతాడు? ఆయన పాదాల్ని పట్టుకుంటే, గురువుగారి దగ్గర వినయంతో నిలబడగలిగితే చాలు, గురువుగారు పొంగిపోతారు. అందుకే ఈ వినయానికి పరాకాష్ఠ కింద ఉంటారు. ఈశ్వరుడి దగ్గరే అంతే, మీరు ఈశ్వరుడికి ఏమిస్తారండి? మిమ్మల్నే ఈశ్వరుడు సృష్టించాడు. మీ ఊపిరితిత్తులు ఈశ్వరుడిచ్చాడు, మీ గుండెకాయ ఈశ్వరుడిచ్చాడు, మీ మూత్రపిండాలు ఈశ్వరుడు పెట్టాడు, మీ మాట ఈశ్వరుడిచ్చాడు, మీరు తినడానికి పదార్థాలు ఈశ్వరుడు ఇస్తున్నాడు, పచనం ఆయన చేస్తున్నాడు, జీర్ణం ఆయన చేస్తున్నాడు, ఆయనకి మీరేమిస్తారు? యాపిల్ పండు మీరు సృష్టించారేంటి? ఈశ్వరుడు సృష్టించాడు. యాపిల్ పండు కొనడానికి డబ్బు మీరు సృష్టించారేంటి? శక్తి మీకు ఇచ్చి మీకు ఉద్యోగం చేయించి డబ్బు ఇప్పిస్తున్నాడు. అన్నీ ఆయన ఇచ్చినవే, అన్నీ ఆయన ఇస్తే మీరేమిస్తారు ఈశ్వరుడికి? ఈశ్వరా, నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వడం తప్ప నేను ఇవ్వగలిగిందన్నది నాకు లేదన్న మీ భావనే నివేదన. ఈ భావన మీకు కలిగిందనుకోండి, అది వినయానికి పరాకాష్ఠ. అదే నివేదన. ఆ నివేదన యొక్క ఫలితము ప్రసాదము. ఆ ప్రసాదము ఈశ్వరుని అనుగ్రహము. ఆ అనుగ్రహము మీ ఆ మనసుకి పరిపుష్టినిస్తుంది భక్తికి. అందుకే లోపలికి పులిహారపళ్ళెం పెడుతుంటే బట్ట వేసి తీసుకెడతారు, బయటికి తీసుకొచ్చి చేతిలో పెడితే కళ్ళకద్దుకు తింటారు. ఎందుకని? అది ప్రసాదం. ఈశ్వరుడికి చూపిస్తే ప్రసాదం, ఈశ్వరుడికి చూపించకపోతే పులిహారం. ప్రసాదంగా అనుభవించడం అంటే ఇవన్నీ ఈశ్వరుడివే అని నమ్మగలగడం. కాబట్టి ఈశ్వరుడికి మీరేమి ఇస్తారు? నేనేమి ఇవ్వలేను అనుకున్నప్పుడు వినయంతో కిందకి ఉండడమే. ఎంత పెద్దవారు మీరని లోకమంతా అంటున్నా, నా పెద్దరికం ఏమిటండి? నా పెద్దరికం అంతా ఆయన ఇచ్చిందని ఆయన పాదాల దగ్గర కూర్చుంటాడు తప్ప ఎప్పుడూ సమానంగా కూర్చోడు. ఇది వినయం. దీనికి గురువు లొంగుతాడు, దీనికి ఈశ్వరుడు లొంగుతాడు. అందుకే శంకర భగవత్పాదులు గురించి ఎప్పుడు లోకంలో ఒక మాట అంటుంటారు. ఆయన జ్ఞానాన్ని కదా బోధ చేశారు, ఇంకా భక్తి అన్న మాటకి తావెక్కడుంది? భక్తి అంటే రెండుంటే కదా భక్తి, ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఓ చిన్న ఆయన ఉన్నాడు, ఈయన ఆయన్ని స్తోత్రం చేశాడు అప్పుడు కదా. శంకరుల దృష్టిలో ఉన్నది ఒకటేగా, ఇంకా మళ్ళీ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? భక్తి పరాకాష్ఠ జ్ఞానం. జ్ఞానానికి భక్తి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. పిండిలేని పండు ఎక్కడి నుంచి వస్తుందండి? భక్తితో కూడిన కర్మాచరణం వల్లే జ్ఞానం వస్తుంది. అసలు భక్తి లేకుండా జ్ఞానం ఎక్కడ వస్తుంది? రాదు. కాబట్టి జ్ఞానమునకు భక్తి ప్రతిబంధకం కాదు. అందుకే శంకర భగవత్పాదులు మోక్ష సాధన సామాగ్రియం భక్తిరేవ గరీయసి అని ప్రతిపాదించారు. మహానుభావుడైన జగద్గురువు. అబ్బో, శంకర భగవత్పాదులు చెప్పందే ఉంది. ఆకాశం అంత ఎత్తు ఎదిగారు, పాతాళం అంత కిందకి దిగారు. ఇంకా తర్వాత ఎవరన్నా ఏమన్నా చెప్తే ఆ మధ్యలోకి వచ్చి నిలబడాలి తప్ప శంకరుల్ని దాటి పైకెక్కలేరు, శంకరుల కన్నా కిందకెళ్ళలేరు. ఆయన కిందకెంత వెళ్ళారో అంతా వెళ్ళారు. ఎంత మీరు తక్కువ చేసి మాట్లాడుకోవాలో ఈశ్వరుడి దగ్గర అంత తక్కువ చేసి శంకరాచార్యుల వారు మాట్లాడారు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. ఎంత పైకి ఎక్కారంటే అహం బ్రహ్మాస్మి అన్నారు. ఇప్పుడు ఇంకా మీరు అంతకన్నా పైకి ఏం పెడతారు, ఇంతకన్నా కింద ఏం పెడతారు? కాబట్టి మీరు ఎంతమంది వచ్చినా, తర్వాత ఎవరు వచ్చినా, ఏం మాట్లాడినా ఈ రెండింటి మధ్యలోనే మాట్లాడాలంతే. కాబట్టి శంకరుల కన్నా కిందకెళ్ళలేరు, శంకరుల కన్నా పైకెళ్ళలేరు. అది శంకరుల యొక్క తత్వం అంటే వ్యోమవత్యాప్త దేహాయ. సరే, అందుచేత నీవు సుగ్రీవుడితో సమానమైన వాడివే కాదు. రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. రామలక్ష్మణులిద్దరూ తేజస్సులో ఎంత గొప్పవారో, బలములో ఎంత గొప్పవారో, నీవు కూడా తత్తుల్యమైన వాడవు. అంతే బలము, అంతే తేజస్సు ఉన్నవాడవు. అంటే రామలక్ష్మణులతో సమానమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి హనుమ. కానీ ఎక్కడ కూర్చుంటారు? ఎప్పుడూ పాదాల దగ్గర. ఎదిగినా వదగడం నేర్చుకోవాలి అంటే హనుమ యొక్క ఉపాసన చేసి తీరాలి. అందుకే మనకి లోకంలో చిన్నపిల్లలతో కూడా మనం ఎవరిని ఆరాధన చేయిస్తామంటే ఇద్దరిని ఆరాధన చేయిస్తాం, ఒకరు వినాయకుడు, ఒకరు హనుమ. సరే, వినాయకుడిని ఎందుకు అలాగా చెయ్యవలసి ఉంటుంది అన్నది రేపు వింటారు. మళ్ళీ చెరిపి

చరణమిందుకు. హనుమ కూడా అంతే, అపారమైనటువంటి వినయ సంపత్తి కలిగినటువంటి వారు, మహానుభావుడైన. ఈ మాటలు ఆయన ఎందు గర్వాన్ని పెంచలేదు, ఈ మాటలు ఆయన ఎందు వినయాన్ని పెంచాయి, అది విచిత్రం. మీరు అయ్యా చాలా వృద్ధిలోకి వచ్చారు, చాలా చక్కటి పనిచేశారు అంటే ఇలా అనకూడదు. హా, ఆయన చేత నేను పొందినటువంటి ప్రశంసావాక్యం, అరే నేను వాడిని ఎందుకన్నాను అలాగా, ఎంత పాడయ్యాడు ఇప్పుడు అని ఆయన పశ్చాత్తాపడవలసినటువంటి రోజు రాకుండుగాక అని ఎప్పుడూ అడగాలి. అందుకే ఒక గురువు దగ్గరికి అడిగితే శిష్యుడు ఎప్పుడూ చెప్పవలసిన మాట ఏమిటో తెలుసా అండి, గురువుగారు నా నడవడి చేత మీ కీర్తికి ఎన్నడూ కళంకము కలకకుండుగాక, బలానా ఆయన గురువుగారు అని మీ మిమ్మల్ని సమాజం ఎప్పుడైనా మిమ్మల్ని మీ శిష్యుడు కదూ ఆయన అన్నప్పుడు మంచి శిష్యుణ్ణి తయారు చేశారండి అని మిమ్మల్ని శ్లాఘించాలి తప్ప, ఏమండి మీ శిష్యుడు అటువంటి వాడిని తయారు చేశారు అన్ననాడు గురువు తల ఉంచుకోవలసి వస్తుంది. కాబట్టి నా నడవడి ఎన్నడూ అలా ఉండకుండుగాక అని మనం గురువుగారి దగ్గర ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు గురువుగారి దగ్గర చెయ్యవలసిన ప్రతిజ్ఞ అదే తప్ప గురువుకి నువ్వు చేయగలిగినది ఏదీ ఉండదు. ఎందుకో తెలుసా అండి, ఆయన నిత్యతృప్తుడు, ఆయన ఎప్పుడూ తృప్తితోనే ఉంటారు. అటువంటి తృప్తి కలిగి ఆంతర తృప్తి, అది ఆశ్చర్యకరమైన విషయం. అసలు కోరిక పుట్టదు అజాత శత్రువు అన్నట్టే, ఆ గురువు యందు కోరిక అన్నది పుట్టదు. అసలు పుట్టనప్పుడు మీరు ఏం చేస్తారండి, ఇంకా ఆయన్ని మీరు చేయడానికి ఏమి ఉండదు. అది అందుకే ఆ గురుత్వాన్ని పొందడం, ఆ గురుత్వమునందు నిలబడగలగడం చాలా గొప్ప విషయం. అది ఈశ్వరానుగ్రహం చేత మాత్రమే సంభవిస్తుంది. ఆ గురువు, ఆ ఈశ్వరుడు ఎవరిని అనుగ్రహిస్తారో, అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళకి మాత్రమే గురువు చెప్పిన మాట మనసులో నిలబడి అనుష్ఠానంలోకి వెళుతుంది. గురువు గారి అనుగ్రహాన్ని మీరు పొందలేకపోయారనుకోండి, మీరు ఎన్ని వినండి గురువు గారి దగ్గర చెప్పినవి, అవి మీ యందు బుద్ధి రూపంలో మాత్రం ప్రకాశించలేవు, తేడా వచ్చేస్తుంది. ఈ రహస్యం ఎక్కడ చెప్పారో తెలుసా అండి, ఇవాళ సమయం చాలదని నేను విడిచిపెట్టాను, కానీ ప్రహ్లాదోపాఖ్యానంలో ఉంది రహస్యం. ఎందుకని అంటే లీలావతి గర్భంతో ఉన్నప్పుడు నారదుడు లీలావతిని తీసుకెళ్ళిపోయాడు. దేవేంద్రుడు తీసుకెళ్ళిపోతుంటే నారదుడు వచ్చి దేనికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు. హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళాడయ్యా, ఆయన యొక్క వీర్యము ఈమె గర్భము యందు పిండముగా రూపుదాలుస్తోంది, వాడితోనే మేగలేకపోతున్నాం మళ్ళీ ఇంకోడా బయటికి, అందుకని ఆ పిల్లవాడు పుట్టగానే చంపేస్తాను, చంపి వదిలేస్తానన్నాడు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు, ఇంద్రుడు హిరణ్యకశిపుడు కశిప ప్రజాపతి సంతానమే. అంటే నారదుడు అన్నాడు, నీకేం తెలుసు, హిరణ్యకశిపుడి కొడుకు కాబట్టి అలా ఉంటాడు అనుకుంటున్నావు, కాదు, ఆయన హిరణ్యకశిపుడి కొడుకైనా లోకమంతటి చేత కీర్తింపబడేటటువంటి మహాభక్తుడు పుడుతున్నాడు, నువ్వెవరు చంపడానికి, కాబట్టి నా ఆశ్రమానికి తీసుకెళ్తానన్నాడు. అటువంటి మహాభక్తుడు పుడితే నాకేం అభ్యంతరం, తీసుకెళ్ళండి అన్నారు. నారదుడు ప్రహ్లాదుడికి ఉపదేశం ఎప్పుడు చేశాడో తెలుసా అండి, పుట్టాక కాదు, లీలావతి గర్భమునందుండగా పిండము వింటుంది. మీరు నమ్మండి నమ్మపోండి, ఇవాళ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు, పిండానికి వినే శక్తి ఉంటుంది. నేను మీకు ఇది నేను ఇంకా చెప్పకుండా ఉండలేను, నా వ్యక్తిగత అనుభవం అయినా. నా ఇంటికి ఒకనకొకప్పుడు కాకినాడలో ఒక దంపతులు వచ్చారు, వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. ఆవిడ పెళ్లి ముందు నుంచి ఏదో నేను చెప్పిన మాటలు ఆవిడకి ఏదో పాపం మంచివి అనిపించాయి, ఆవిడ వింటూ ఉంటుంది సీడీలు ఎప్పుడూను. ఆవిడ కాకతాళీయంగా ఆవిడ భర్త గారికి కూడా అంతే ప్రీతి నా సీడీలు ఎందు, కాబట్టి ఇద్దరికీ అదే పని, అస్తమానం వింటూ ఉండేవారు అమెరికాలో. వాళ్ళిద్దరికీ వాళ్ళ అనురాగ ఫలితంగా ఒక శిశువు ప్రాణం పోసుకుంటోంది ఆవిడ కడుపులో. ఆవిడ ఇవే వింటుండేవారు, అదే పనిగా వినేవారు. ఆ పుట్టినటువంటి పాప మిరిసిపోతోంది సీతమ్మ తల్లిలా, అది పాకేటటువంటి వయసు వచ్చింది. ఆ పాకేటటువంటి పిల్లని తీసుకుని వాళ్ళు ఒకసారి నన్ను చూడడానికి వచ్చారు, మీరున్నారలా ఉంది. ఆ పాపను తీసుకుని మా ఇంటికి వచ్చారు, నాకు పేర్లు జ్ఞాపకంలో ఉండవు. తీసుకొస్తే ఆ పాప నిద్రపోతుంది మా ఇంటికి వచ్చేప్పటికి. వాళ్ళు తీసుకెళ్ళి మా లోపల మంచం మీద పడుకోబెట్టండి అమ్మా, ఎంతసేపు ఊళ్ళో పెట్టుకుంటారన్నాను, లోపల పడుకోబెట్టారు. దానికి తెలివి వచ్చింది, తెలివి వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు కింద దింపారు,
దింపితే నేను అంత దూరంలో కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాను, వాళ్ళు కూర్చుని మాట్లాడు.

0: ఆ పిల్ల గబ్బ గబ్బ గబ్బ గబ్బ గబ్బ గబ్బ పాక్కుంటూ వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకుని ఇలా తలెత్తి చూస్తోంది. నేను దాన్ని ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాను. తొడ మీద కూర్చోబెట్టుకుని, ఏమమ్మా ఏం అలా చూస్తున్నావు అన్నాను. అది ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు నేను మాట్లాడుతుంటే అది నా నోటి వంక ముఖం వంక అలా చూస్తూనే ఉంది. అంటే అది తల్లిగారి గర్భంలో ఉండగా నా మాటలు అదే పనిగా వింది. విని అది నిద్రపోతున్నది నా మాటలకు ఉలిక్కి పడిలేచింది. నేను ఇన్ని నెలలుగా వింటున్న మాటలు ఈ శరీరంలోంచే వస్తున్నాయన్నమాట. అందుకని అది నా నోటిని నా ముఖాన్ని ఆశ్చర్యంగా అలా చూస్తూ కూర్చుంది ఒళ్ళో. కాబట్టి వింటాయి గర్భస్థ పిండాలు. నారదుడు చెప్పినటువంటి మాటలు లీలావతి తల ఊపుతూ వింది. లోపల ప్రహ్లాదుడు విన్నాడు. ప్రహ్లాదుడు బయటకు వచ్చాడు. లీలావతి అంతఃపురానికి వెళ్ళింది. అంతఃపురంతో ప్రహ్లాదుడు వెళ్ళాడు. లీలావతి మరిచిపోయింది, ప్రహ్లాదుడికి గుర్తుండిపోయింది. ఇది రాక్షసుల పిల్లలతో చెప్తూ ప్రహ్లాదుడు ఒక రహస్యం చెప్పాడు. ఆయన అన్నాడు, వెల్లిగొన నాటి నుండి ఉల్లమున మరుపు పుట్టదొకనాడైనను. నాకు పెద్దవాడిని అవుతున్నా నా మనసులో నారదుడు చెప్పినటువంటి మాట ఒక్కటి కూడా నేను మరిచిపోలేదు. ఎందుకు మరిచిపోలేదో తెలుసా? ఉల్లసమైన దైవ యోగంబున ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత, గురువు గారి యొక్క అనుగ్రహం చేత. గురువు యొక్క అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఎక్కడుంటాయో అక్కడ గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని మరిచిపోవడం ఉండదు. మనసు తిప్పి తిప్పి తిప్పి తిప్పి అనుష్ఠానంలోకి తీసుకొస్తుంది. అది లేదనుకోండి మరుపు కిందకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక్కొక్కరి యందు విన్న విషయాలు, తెలుసుకున్న విషయాలు ఇంకా వినయం వైపుకి తీసుకెడతాయి. కారణం ఏమిటంటే అది కారణజన్ములంటే తప్ప. మీరు బలానా వారితో సమానం అండి అన్నారనుకోండి, అంతే. ఇంకా వారే ఉందండి వాళ్ళతో సమానం నేనంటే ఇంకేమిటి అహంకారం? అలా అంటారు కానండి, ఆయన నేను సమానమా? అసలు నన్ను మాట్లాడిస్తున్నది ఆయన మహానుభావుడు అనగలిగితే నీకు వినయం ఉన్నట్లు. కాబట్టి చూడండి, హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. తేజస్సు ఎందు బలము ఎందు నువ్వు రామలక్ష్మణులతో సమానమైనటువంటి వాడివి. అరిష్టనేమిన పుత్రో వైనతేయో మహాబలః గరుత్మానితి విఖ్యాత ఉత్తమ సర్వపక్షిణాం బహుశోహి మయా దృష్టః సాగరేస మహాబలః భుజగానుద్ధరన్ పక్షి మహావేగో మహాయశాః. వైనతేయుడై కశ్యప ప్రజాపతికి వినతయందు జన్మించినటువంటి సంతానంలో ఒకడైనటువంటి గరుత్మంతుడు అపారమైన వేగంతో సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను ఎన్నో పర్యాయాలు చూశాను. ఆ సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోయేటటువంటి గరుత్మంతుని యొక్క వేగము ఎంతగా ఉంటుందో నీ వేగము కూడా తత్తుల్యముగా ఉంటుంది. అంత వేగమున్నవాడి బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం బుద్ధ్యసే. మహానుభావ, నీ బలము, నీ బుద్ధి, నీ తేజస్సు, నీ సత్వము సమస్త భూతముల కన్నా గొప్పవి. నీతో సమానమైన భూతమే లేదు. భూతము అంటే ప్రాణి. అసలు నీతో సమానమైనటువంటి ప్రాణి లేదు ఈ లోకంలో. అంతటి బుద్ధి, అటువంటి బలం, అటువంటి తేజస్సు ఉన్నవాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుని ఉంటావా? నీవు ఇంత తేజస్సుతో ఇంత గొప్పవాడిగా పుట్టడం అన్నది నీవు పుట్టిన తరువాత సంపాదించుకున్నది కాదు. నీకు పుట్టుక ఎందే అనుగ్రహింపబడినది. అసలు పుట్టి పుట్టగానే నీకు వచ్చింది. నీ జన్మయే కారణ జన్మ. ఏదో ప్రయోజనం లేకుండా నీకు ఇంత బలం కలగదు. నీ ఏదో కారణం లేకుండా నీకు ఇంత తేజస్సు ఇవ్వరు. కాబట్టి ఇంతటి తేజోమూర్తిగా నువ్వు జన్మించావు. ఇక్కడ ఎప్పుడూ కూడా మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. మీరు ఇటువంటి విషయాలు వినేటప్పుడు కారణ జన్మల యొక్క జన్మకి సంబంధించినటువంటి విషయాన్ని లౌకికమైనటువంటి దృష్టితో మీరు విచారణ చేయకూడదు ఇప్పుడు కూడా. ఎందుకో తెలుసా అండి? అది పరాశక్తి యొక్క అనుగ్రహం చేత జన్మిస్తారు వాళ్ళు. అందుకే అసలు ఒక్కొక్క మహానుభావుడు జన్మించేటప్పుడు ఆయన జన్మిస్తే అటువంటి గొప్ప తేజోమూర్తిని భరించగలిగినటువంటి క్షేత్రం ఉండదు. ఈశ్వరుడి అవతారాన్ని భరించగలదేమో, కానీ
1: మహర్షుల యొక్క తేజస్సుని భరించి వహించగలిగిన క్షేత్రాలు ఉండవు. నేను మీతో యథార్థం చెప్తున్నా, రామచంద్రమూర్తిని కనగలిగిన కడుపు ఉంటుందేమో.

0: వశిష్ట మహర్షినికి అనగలిగిన కడుపు ఉండదు.
1: అందుకే వాళ్ళు కుంభసంభవులు. ఒక కలశలోంచి ఉద్భవించారు వాళ్ళు. కారణం ఏమిటంటే ఆ తేజస్సుని భరించడం కష్టం. సుబ్రహ్మణ్యోత్పత్తిలో మీరు విన్నారు, ఏ క్షేత్రం భరించగలిగింది ఈశ్వర తేజస్సుని? అవి భరించలేదు. కాబట్టి భరించగలిగినటువంటి క్షేత్రము యందు ప్రవేశపెడతారు ఆ తేజస్సుని. ప్రవేశపెట్టి ఆ తేజస్సుతో కలిపి కారణజన్ములుగా వస్తారు. తప్ప ఒక పతివ్రత యొక్క శీలాన్ని హరించడం లక్షణంగా దేవతలు ప్రవేశపెట్టారు. అందుకే శీలాపహరణం లేకుండా యోగ్యమైన క్షేత్రమునందు తేజస్సు ప్రవేశపెట్టి ఆ రూపంగా పుడితే తప్ప దేవతా కార్యం జరగదు. అంటే ఆ రూపంగా జన్మించడానికి వీలుగా గర్భస్థం చేస్తారు. అందుకే శ్రీరామాయణంలో చాలామంది వానరులు ఆశ్చర్యకరమైనటువంటి జన్మలు స్వీకరించిన వారు. అలా పుట్టిన వాళ్ళల్లో వాలిసుగ్రీవులు కూడా స్త్రీయందు జన్మించిన వారు కారు. వృక్షకరజస్సు అని ఆయన గురించి ఉత్తరరామాయణంలో చాలా విశేషంగా ఉంది. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారికి ఒకప్పుడు సమాధినిష్టలో ఉండగా కన్నుల వెంట నీరు కారింది. ఇట్నించి కారితే దుఃఖమని, ఇట్నించి కారితే అది ధ్యానావస్థలో వచ్చేటటువంటి బాష్పధారలని అంటారు. ఆ బాష్పధారలు పడుతుంటే ఆయనకి ఎందుకో బుద్ధి పుట్టి తన చేత్తో పట్టుకున్నారు ఆ నీటి చుక్కలు. అందులోంచి పుట్టాడు ఒక వానరుడు, వృక్షకరజస్సు అని. ఆ పుట్టినటువంటి వానరుణ్ణి ఆయన భూమండలం మీద విడిచిపెట్టి నువ్వు అక్కడ పళ్ళు కాయలు తింటుండు అన్నారు. ఆయన పళ్ళు కాయలు తింటూ ఒకనకొకప్పుడు ఒక సరస్సులో ఆయన ఎప్పుడు ఇంకో ప్రాణిని ఎదురుగుండా చూసింది లేదు. ఎప్పుడు ఏవో పళ్ళు కాయలు తింటూ బ్రహ్మగారు చెప్పిన ప్రదేశంలో బతుకుతున్నాడు. ఒకప్పుడు ఒక కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి ఆ నీటిలోకి చూశాడు. అసలు నీటిలోకి ప్రతిబింబం చూసుకోకూడదు, ఆయుక్షీణం అవుతుంది. కాబట్టి నీటిలోకి చూశాడు, ఇంకో వానరం కనబడితే ఆయన ఇంకో వానరం వచ్చిందనుకుని దాంతో యుద్ధం కోసమని నీళ్ళలో దిగాడు. ఆ నీళ్ళలో దిగితే వానరం కనపడలేదు. నీళ్లు కదిలిపోతే ఇంకా ప్రతిబింబం ఏమి ఉంటుందండి? ఆయన పైకెక్కాడు, ఆరదైపోయాడు. ఒకరోజు ఉంటుంది ఆ స్త్రీత్వం. ఇప్పుడు వెంటనే ఆయన యందు ఇంద్రుడు సూర్యుడు మోహం పొందారు. ఇంద్రుడు తన తేజస్సును ఆయన శిరస్సు మీద విడిచిపెట్టాడు, అది వాలం దాకా వెళ్ళి వాలి పుట్టాడు. సూర్యభగవానుడు ఆ స్త్రీయత్వాన్ని పొందినటువంటి వానరుణ్ణి చూసి మోహాన్ని పొంది ఆయన కంఠం మీద విడిచిపెట్టాడు తన తేజస్సుని, సుగ్రీవుడు పుట్టాడు. ఇవి విన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏమిటండి ఈ కథలు? సూర్యభగవానుడు అంత గొప్పవాడు, తెల్లవారితే ఆదిత్య హృదయంతో నమస్కరిస్తాం. ఒక వానరకాంత కనపడితే మోహం పొంది తన తేజస్సు విడిచిపెట్టేశాడా, కంఠం మీద పిల్లాడు పుట్టాడా, ఏమిటండి ఇది అనిపిస్తుంది. కాదు, సూర్యభగవానుడి యొక్క తేజస్సుని, ఇంద్రుని యొక్క తేజస్సుని ఒక వానర రూపంగా సృష్టించడానికి యోగ్యమైనటువంటి వానర కాంత క్షేత్రముగా దొరకడం కష్టం. రామచంద్రమూర్తికి సాయపడడానికి తొందర తొందరగా రావాలి ఈ వానరాంశలన్నీ, బ్రహ్మగారి ఆదేశం. కాబట్టి ఇప్పుడు వానర కాంతగా ఉన్నటువంటి వాడు బ్రహ్మగారి యొక్క కన్నీటి బిందువులలోంచి పుట్టినవాడు. ఒక్కరోజే ఆడతనం. ఎందుకని? పార్వతీదేవి ఒకనాడు ఆ నీటిలో స్నానం చేస్తుంటే రాక్షసులు ఆడవేషాలతో వచ్చి స్నానం చేశారు. అందులో ఆవిడ గ్రహించలేదు, ఇందులో స్నానం చేసిన వాడు ఆడదైపోతుంది ఒకరోజు పాటు, ఒకరోజు అంది ఆవిడ. కాబట్టి ఒకరోజు ఆడదయ్యింది వృక్షకరజస్సు. ఇప్పుడు తొందరగా వాళ్ళ యొక్క తేజస్సుల్ని ఆ కంఠమునందు తోకయందు ప్రవేశపెట్టి ఇద్దరు కుమారులు జన్మించేటట్టు చేశారు. అయితే మీరు నన్ను మళ్ళీ ఇంకో ప్రశ్న వేయచ్చు, జన్మించారనుకోండి, మరి ఇంద్ర తేజస్సు వాలి రాముడికి పనికి రాలేదుగా అని మీరు ఒక మాట నన్ను అడగచ్చు. పనికొచ్చాడు రామకార్యానికి వాలి. ఎక్కడ పనికొచ్చాడో తెలుసా అండి? వాలి రూపంలో దుందుభి, మాయావి ఇలాంటి చాలా పెద్ద పెద్ద రాక్షసులందరినీ ఆయన చక్కబెట్టేసి ఆయన రాముడి చేతిలో వెళ్ళిపోయాడు.

0: Vishnu FM 90.4.
1: సౌరశక్తితో అనాస పళ్లను ఎండబెట్టడం. గరిష్ట కాలంలో అతిగా అనాస పళ్ళు పండుతాయి, కానీ అన్ని పళ్లను అమ్మటం కష్టము. ఒక వారం కంటే పళ్లను తాజాగా ఉంచలేము కాబట్టి అనాస పళ్ళు వ్యర్థమైపోతాయి. పంటకాలం కానప్పుడు జనం అనాస పళ్లను కొనాలనుకుంటారు, కానీ అప్పుడవి అమ్మకానికి దొరకవు.
2: గరిష్ట పంటకాలంలో అనాస పళ్ళు చాలా పండుతాయి, కాబట్టి కొనుగోలుదారులు తక్కువ ధరనిస్తారు. వాళ్ళు పెద్ద పళ్ళనే ఎంచుకుంటారు, దానితో చిన్న పళ్ళు మిగిలిపోతాయి, చెడిపోతాయి. ఈ సవాలును ఎదుర్కోవడానికి మేము సోలార్ డ్రయర్లను తయారు చేశాము. మేము చిన్న అమ్ముడు పోని అనాస పళ్ళను ఎండబెట్టి వాటిని అమ్ముతాము.
1: పొడి అనాస పళ్ళు ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. అనాస పళ్లను ఎండబెట్టి మనం వ్యర్థాన్ని తగ్గించి ఏడాది పొడవునా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. ఈ వీడియోలో మేము సోలార్ డ్రయ్యర్లో అనాస పళ్లను ఎలా ఎండబెట్టాలో చూపిస్తాము, ఎందుకంటే అవి పరిశుభ్రంగా మరియు చవకగా చేయవచ్చు. సోలార్ డ్రయ్యర్ గాలిని వేడి చేసి తేమను అనాస పళ్ల నుండి పీల్చేస్తుంది. గాలి వేడైన కొద్దీ ఎక్కువ తేమను పీలుస్తుంది. చాలా రకాల సోలార్ డ్రయ్యర్లున్నాయి, కానీ చాలా ప్రాచుర్యంలో ఉన్నది చెక్క మరియు పాలిథిన్ నుండి చేసిన సోలార్ డ్రయ్యర్. ఆ డబ్బా తరహా సోలార్ డ్రయ్యర్కు కిటికీలుండి అవి గాలి ప్రవహించడానికి సహాయపడతాయి. వేడిగాలి ఆహారం పైన ప్రవహిస్తే చల్లని గాలి కింది కిటికీ నుండి లోపలికి పీల్చబడుతుంది, మరియు గాలి వేడెక్కి తేమతో కూడిన గాలి పైన కిటికీ ద్వారా బయటకు వెళుతుంది. అనాస పళ్ళు, ముప్పాతిక పండు నారింజ పసుపుకు తిరిగినప్పుడు వాటిని కోయండి. సోలార్లో ఎండబెట్టాక ఈ అనాస పండు ముదురు పసుపు రంగుకు తిరిగి రుచిగా ఉంటుంది. పండని పళ్ళు ఎండినప్పుడు చాలా పుల్లగా ఉంటాయి. అతిగా పండిన పళ్ళు జిగటగా గోధుమ రంగుకు తిరుగుతాయి. అనాస పళ్లను డబ్బాలో పెడితే అవి శుభ్రంగా ఉండి దెబ్బ పడకుండా ఉంటాయి. ఎండలో ఉంచితే పళ్ళు త్వరగా పాడవుతాయి, కాబట్టి వాటిని నీడలో ఉంచండి. అనాస పళ్లను వాటి నాణ్యతను బట్టి వేరు చెయ్యాలి. తాజా అనాస పళ్లను తూకం వేసి వీటితో ఎంత ఎండిన ఉత్పత్తినిస్తుందని తెలుసుకోండి. వాటిని ఒక గుంజుతో బాగా తోమి శుభ్రమైన నీటితో కడిగి నీరు కారిపోయేలా చెయ్యండి. పళ్లతో పనిచేసేవారు ఆరోగ్యవంతులై శుభ్రమైన చేతులతో మరియు పొట్టి గోళ్లతో ఉండాలి. అనాస పళ్లను తోలు చెక్కి వాటి అన్ని కళ్లను తీసేయాలి. మీకు కావలసిన ఆకారాల్లో అనాస పళ్లను కోయవచ్చు. అనాస పళ్ల ముక్కలు 1/2 సెంటీమీటర్ మందంతో ఉండాలి. ముక్కలు ఎక్కువ మందముంటే అవి ఎండడానికి చాలా సమయం పట్టి గోధుమ రంగుకు తిరుగుతాయి. అతి తక్కువ మందమున్న ముక్కలు మరీ చెక్కలుగా లేక వంగిపోతాయి. అనాస పళ్లను బిళ్లలుగా కత్తిరించాక వాటిని పళ్ళాలపైన ఒకదాని మీదొకటి ఉండకుండా ఆరబెట్టాలి. అప్పుడే అవి సమానంగా ఎండుతాయి. డ్రయ్యర్లో ఈ పళ్ళాలను ఉంచాలి. బిగుతుగా మూయాలి. దీనివల్ల వేడి లోపల ఉండి దుమ్ము క్రిములు బయట ఉండేలా చేస్తాయి. డ్రయ్యర్ డబ్బాలో అనాస పళ్ళు ఎండడానికి 2 రోజులు పడుతుంది. అనాస పళ్ళు ఎండాక వాటిని డ్రయ్యర్లోంచి తీయండి. అవి ఇంకా వెచ్చగా ఉంటే వాటిని పూర్తిగా ఆరనిచ్చి తరువాత గాలి దూరని డబ్బాలో సర్దండి.
3: నేను డ్రై

0: లోంచి అనాసలను తీసి అవి తేమను పీల్చుకోకుండా వాటిని బిగుతుగా ఉన్న డబ్బాలో ఉంచుతాను.
1: మీకు కావలసినంత అనాస పళ్ళు ఎండాక ఇక చివరి ప్యాకింగ్ మొదలు పెట్టవచ్చు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పళ్లను వేరు చేసి తూచి ప్యాక్ చేయండి.
0: మాకు వేర్వేరు కొనుగోలుదారులున్నారు. కొందరికి అనాస పళ్ళు పెద్ద పరిమాణంలో కావాలి, మరికొందరికి తినటానికి చిన్న ప్యాకెట్లో కావాలి.
1: మనం ఇంకోసారి వరుసగా చూద్దాము. పండులో ముప్పాతిక భాగం నారింజ పసుపు రంగుకు తిరిగినప్పుడు పళ్లను కోయాలి. అనాస పళ్లను డబ్బాలలో పెట్టి నీడలో ఉంచాలి. చెడిపోయిన అనాస పళ్లను వేరు చెయ్యాలి. శుభ్రమైన నీటితో కడిగి వాటిని ఆరనివ్వండి. పళ్లతో పనిచేసేవారందరూ ఆరోగ్యంగా ఉండి చేతులు శుభ్రంగాను చేతి గోళ్లను చిన్నవిగాను ఉంచుకోవాలి. అనాస పళ్ల తోలు తీసి వాటి కళ్లను తీసేయండి. అర సెంటీమీటర్ మందానికి వాటిని కోసి వాటిని పళ్ళాల మీద ఒకదానిమీదొకటి పడకుండా జోడించండి. సోలార్ డ్రైయర్లలో అనాస పళ్లను 2 రోజులు ఎండబెట్టండి. అవి ఎండాక వాటిని గాలి దూరకుండా ఉండే డబ్బాలలో ప్యాక్ చేయండి. మార్కెట్ అవసరాన్ని బట్టి వేరు చేసి తూకం వేసి వీటిని ప్యాక్ చేయండి. సోలార్ డ్రైయర్లలో ఎండబెట్టడం వలన వ్యర్థాలు తగ్గి ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిస్తుంది.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. నేను మీ అజయవేద. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటే లంచ్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
0: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి వాళ్ళ ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో మనం ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామని అనేసాను కదండి. మరి వాళ్ళ మనం ఒక ఫ్రూట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రూటా, ఏంటబ్బా ఫ్రూట్ అని అనుకుంటున్నారా? అదే అండి, ఎండాకాలం రాగానే మనందరి ఫేవరెట్ మామిడి పండు అనుకున్నారు. అస్సలు కాదండి, ఇవాళ మనం పుచ్చకాయ గురించి, దాని వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో నేచర్ మనకిచ్చిన చాలా అద్భుతాల్లో ఈ వాటర్ మెలాన్ కూడా ఒకటే. పుచ్చకాయను కేవలం దప్పికను తీర్చుకోవడానికే కాకుండా అనేక రకాల అనారోగ్యాల్లో ఔషధంగా కూడా వాడుకోవచ్చు. సో మరి పుచ్చకాయకు ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్యాన్సర్ నివారణ కోసం పుచ్చకాయను వాడుకోవచ్చు. పుచ్చకాయలో బీటా కెరోటిన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది, కాబట్టి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్లను పుచ్చకాయలోని బీటా కెరోటిన్ గణనీయంగా నిరోధించినట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదికల్లో ప్రచురించింది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇదే బీటా కెరోటిన్ పదార్థాన్ని సప్లిమెంట్ రూపంలో వాడినప్పుడు ఇలాంటి ప్రయోజనం కనిపించలేదంట. అంతేకాకుండా గుండెపోట రిస్క్ ను పుచ్చకాయతో తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఫోలెట్ వల్ల, విటమిన్ B6 వల్ల మహిళల్లో గుండెపోటు సంఘటనలు దాదాపు 50% వరకు తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. జన్మతః ప్రాప్తించే అవలక్షణాలు కూడా పుచ్చకాయను తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో తల్లులకు ఆహారంలో పుచ్చకాయను ఇచ్చిన సందర్భాల్లో వారికి పుట్టిన పసిపాపాయల్లో గ్రహణం, మొర్రి వంటి జన్మతః ప్రాప్తించే సమస్యలు చాలా తక్కువగా కనిపించినట్లు పరిశోధన. పుచ్చకాయలో ఉండే ఫోలెట్ కి జన్మతః ప్రాప్తించే సమస్యలను నిరోధించగలిగే శక్తి ఉంది. పుచ్చకాయలో అధిక మొత్తాల్లో పొటాషియం ఉంటుంది, కాబట్టి ఎండాకాలంలో ఉక్కపోత వల్ల స్వేదంతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. దీన్ని పుచ్చకాయతో తీర్చుకోవచ్చు. విరోచనాలు, గ్యాస్ట్రో, బంక విరోచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలతో చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పుచ్చకాయలను ముక్కలుగా కోసి తినవచ్చు, లేదా రసం తీసి గ్లూకోజ్ పొడి, తేనె, నిమ్మరసం వీటిలలో ఏదో ఒక దాంతో కలిపి తీసుకోవచ్చు. దీని ద్వారా కొంచెం రిలీఫ్ కలుగుతుంది. మరి లిజనర్స్, ఇప్పటిదాకా పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజ్నర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిజ్నర్స్, మరి ఇవాళ ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
3: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. ఇప్పటిదాకా మనం పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పుచ్చకాయ మన స్కిన్ కి ఎలాంటి బెనిఫిట్స్ కలిగిస్తుందో తెలుసుకుందాం. వేసవి కాలంలో ఎక్కువగా దొరికే పుచ్చకాయలు శరీరానికి చల్లదనాన్ని మాత్రమే ఇవ్వవండోయ్, మన చర్మానికి మంచి తాజాదనాన్ని కూడా అందిస్తాయి. చర్మంపై మచ్చలు, సన్నని ముడతలు కనిపిస్తుంటే పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి రోజు రాత్రులు ముఖానికి రాసుకోవాలి. తర్వాత రోజు మార్నింగ్ కడిగేసుకుంటే సమస్య తగ్గి మన ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది. చిన్న పుచ్చకాయ ముక్కని మొహానికి రాసుకుంటే అది చర్మ గ్రంథుల్లోకి చొచ్చుకుపోయి మురికిని శుభ్రం చేస్తుంది. పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం వేసి ఫ్రిడ్జ్ లో ఉంచి రాసుకుంటే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఎండల్లో తిరిగి రావడం వల్ల చర్మంపై వేడి ప్రభావం మాత్రమే కాకుండా దుమ్ము, ధూళి కూడా చేరుతుంటాయి. ఇలాంటప్పుడు ఇంటికొచ్చాక పుచ్చకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ఇది ఒక మంచి టోనర్ లా పనిచేసి మన ఫేస్ మీద ఉండే మురికిని తొలగిస్తుంది. మరి లిజనర్స్, ఇప్పటిదాకైతే పుచ్చకాయ ద్వారా మన స్కిన్ కి కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి మెలోడియస్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇప్పటిదాకా పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాలు, పుచ్చకాయ ద్వారా మన స్కిన్ కి కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడిక మనం పుచ్చకాయకు సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి కూడా తెలుసుకుందాం. పుచ్చకాయలో శక్తి తక్కువగా ఉంటుంది. శక్తితో పాటు ప్రోటీన్, ఫ్యాట్స్, సోడియం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, అంటే ముఖ్యంగా విటమిన్ A, ఫోలెట్, విటమిన్ సిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పీచు పదార్థాలు గానీ, పిండి పదార్థాలు గానీ తక్కువ

తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు పుచ్చకాయను పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో పుచ్చకాయ మనిషికి పూర్వకాలం నుంచే తెలుసు. ఆఫ్రికా దేశంలోని కలహారి ఎడారి ప్రాంతం నుంచి పుచ్చకాయ ప్రపంచ దేశాలకు చేరిందని చరిత్రకారులు భావిస్తుంటారు. కాగా 5000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ లో పుచ్చకాయను పండించినట్లు ఆధారాలున్నాయి. ప్రస్తుతం చైనా దేశం ప్రపంచంలో అత్యధికంగా పుచ్చకాయను పండిస్తుంది. పుచ్చకాయ అనేక రీతుల్లో లభ్యమవుతుంది మనకు. పొడవైనవి, గుండ్రంవి, గింజలు కలిగి ఉన్నవి, గింజలు లేనివి, ఎర్రటి గుజ్జు కలిగినవి, పసుపు రంగు గుజ్జు కలిగినవి, ఇలా చాలా రకాలే మనకు దొరుకుతుంటాయి. రీసెంట్ టైమ్స్ లో జపాన్ లో స్క్వైర్ షేప్ లో, ట్రయాంగిల్ షేప్ లో ఉండే వాటర్ మెలాన్స్ ని కూడా పండిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 96 దేశాల్లో 1200 రకాలకు పైగానే వాటర్ మెలాన్స్ ని పండిస్తున్నారు. మన దేశంలో కూడా ఎంతో మందికి వాటర్ మెలాన్ జీవనోపాధిని కలిగిస్తుంది. పుచ్చకాయలో 92% వరకు నీరుంటుంది, అందుకనే దీన్ని ఇంగ్లీష్ లో వాటర్ మెలాన్ అని అంటారు. పుచ్చకాయను శాస్త్రీయ భాషలో సిట్రులస్ లానటస్ అని అంటారు. కుకుర్బిటేసి వంశానికి చెందిందే ఈ వాటర్ మెలాన్. గుమ్మడికాయ, దోసకాయ మొదలైన పండ్లను పోలి ఈ పుచ్చకాయ ఉంటుంది. సాధారణంగా పుచ్చకాయను యథాతథంగా ముక్కలు కోసి వాడుతుంటారు, కానీ కొంతమంది ఐస్ క్రీమ్ తీసే స్కూప్స్ తో గుండ్రని బంతల రూపంలో గుజ్జును తీసి ఆకర్షణీయంగా సర్వ్ చేస్తుంటారు. పచ్చి పుచ్చకాయను ఎండాకాలం స్క్వాష్ తయారీకి వాడుతుంటారు కొంతమంది. పుచ్చకాయ గింజలను రోస్ట్ చేసి తింటారు కొంతమంది. అదే వీటికి ఉప్పు చేర్చి పిండి చేసుకొని కానీ, రొట్టెల మాదిరిగా తయారు చేసుకొని కానీ ఇంకొంతమంది తింటున్నారు. అంతేకాకుండా పుచ్చకాయ బయట ఉండే తొక్క భాగాన్ని పడేయకుండా దాన్ని పచ్చడి చేసుకొని తినే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఈ పుచ్చకాయ లోపలుండే గుజ్జుని, విత్తనాలను, బయట ఉండే తొక్కను, ఇలా దేన్ని కూడా వదిలిపెట్టకుండా మనం మన ఫుడ్ లో తీసుకోవచ్చు. లిజనర్స్, విన్నారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమై ఆయుష్మాన్ భవాలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆజే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంతో మంచి మంచి విషయాలను మీ ముందుకు తీసుకొచ్చింది మన రెడి విష్ణు 90.4 లిసనర్స్. మరి ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం.
2: దౌర్మంత్యా నృపత్

దుర్మార్గుడైన మంత్రి వల్ల రాజును, స్నేహము వలన సన్యాసియు, గారము చేయుట వలన పుత్రుడను, వేదాధ్యయనము చేయక బ్రాహ్మణుడును, కుపుత్రుని వలన కులమును, దుష్టులతోడి చెలిమిచే శీలమును, మద్యపానముచే లజ్జయు, తరచుగా వెళ్లి చూడని వ్యవసాయము, దేశాంగతరమున స్నేహమును, కూరిమి చెడిపోయినచు మైత్రీభావమును, అవినీతిచే సంపదలును, దానము ప్రమాదము, వీటి వలన ధనములన్నీ నశించుచు ఉన్నవి. కనుక ఆయా వ్యక్తుల విషయములు చక్కగా ఉండవలనన్న ఆయా సంబంధములను, వ్యసనములను విడిచి తీరవలను.

దైవికముగా ఉన్న స్థితిని పొంది దుర్జలనందరినీ అధికార స్థానాలకు హెచ్చించి ఆదుపాజ్ఞలు లేకుండా విశృంఖలుడై ప్రవర్తిస్తూ అతిహీనమైన తన పూర్వ జీవితాన్ని పూర్తిగా మరిచిపోయి గుణాన్నతులను అకారణంగా ద్వేషిస్తూ ఉండే నీచులు ప్రభుత కలిగి ఉన్నప్పుడు ఎవరు సుఖులై ఉంటారు?

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.
3: ఆరం

పెద్దటి నీడవలే దుర్జనమైత్రి ఆరంభమున పెద్దదే ఉండి క్రమక్రమంగా చిన్నదైపోతుంది. సజ్జనమైత్రి అట్లుకాక మొదట చిన్నదిగా ఉండి మధ్యాహ్నపు నీడవలే క్రమముగా పెద్దదిగా పెరుగుతుంది.

0: యత్నశీలుడైన నరశ్రేష్ఠుణ్ణి జయలక్ష్మి వరించును. అనగా సర్వ కార్యములందును ప్రయత్నశీలునికి జయమే లభించును. దైవమే ఇవ్వవలెనని చెప్పుచూ ఏమిన్నీ చేయకుండా ఉండుట కాపురుషుల లక్షణం. దైవమును యొదిర్చి ఆత్మశక్తితో పౌరుషముతో నీ యత్నముల నీవు ఎప్పుడూ చేస్తూ ఉండవలను. అప్పుడును నీ పని సఫలము కాని ఎడల నీ దోషమేమిన్నీ ఉండదు కదా.
1: వ్యసనేష్వేవ సర్వేషు యస్య బుద్ధిర్నహీయతే సతేషాం పారమభ్యేతి.

ఆపదలియందు ఉన్నను. ఎవడు బుద్ధి భ్రంశము నందడో వాడు అన్ని ఆపదలను దాటగలడు. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. నమస్కారాలతో రెడీ విష్ణు 90.4.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. నా నా నా. వెల్ ఐ హావ్ బీన్ థింకింగ్ అబౌట్ యు. మేబీ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. ఐ డోంట్ నో వాట్ ఐ యామ్ డూయింగ్. కాస్ ఐ రియల్లీ డోంట్ నో. డోంట్ నో.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని మహిళా చట్టాలు అనే పాఠం వింటారు.
1: మూర్తి గారు, ఆ వచ్చిన వాళ్ళకి కౌంటర్ ప్రిపేర్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను.
2: నమస్కారం అండి లాయర్ గారు.
1: నమస్కారం అండి లక్ష్మి గారు, రండి.
2: ఈమె నా స్నేహితురాలు రాధ.
1: అలాగా,
2: మేము ఇద్దరము ఒకే స్కూల్లో టీచర్స్ గా పనిచేస్తున్నామండి.
3: నమస్కారం అండి.
1: నమస్తే అండి, కూర్చోండి.
2: మేము కొన్ని మహిళా చట్టాల గురించి తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చామండి.
1: తప్పకుండా.
3: మహిళల కోసం ఎన్నో చట్టాలు చేశారు కదండి, అవి ఏమిటో మాకు తెలియజేస్తారా?
1: మహిళల కోసం చేసిన చట్టాలు మీకేమైనా తెలుసా?
3: కొంతవరకు తెలుసు.
1: తెలిస్తే అవేవో చెప్పండి.
2: వరకట్న నిషేధ చట్టము, హిందూ వివాహ చట్టము, ఇంకా
3: మైనర్ వివాహము, భరణం చట్టాలు, విడాకులు.
1: ఓకే ఓకే. అనాది నుంచి మహిళల కోసం చట్టాలు రూపొందించడానికి ఎంతో కృషి జరుగుతోంది. ఆడపిల్లలకు, గర్భిణులకు, ఉద్యోగినులకు, మహిళా శ్రామికులకు హోదాతో నిమిత్తం లేకుండా మహిళాభివృద్ధికి ఎన్నో చట్టాలు చేయబడ్డాయి. 1929 సంవత్సరంలో బాల్య వివాహ నిరోధక చట్టం.
3: అంటే ఏమిటండి?
1: అంటే బాలుడి వయసు 21 సంవత్సరాలు, బాలిక వయసు 18 సంవత్సరాలు లోపు ఉన్నట్లయితే ఈ చట్టం కింద వీరిని మైనర్లుగా పరిగణిస్తారన్నమాట. అంటే వీళ్ళు చేసుకునే వివాహాన్ని మైనర్ వివాహం లేదా బాల్య వివాహం అంటారు. ఈ రకమైన వివాహం చట్టరీత్యా నేరమవుతుంది.
2: ఈ విధంగా బాల్య వివాహం చేసుకున్న వారికి ఏ విధంగా శిక్ష ఉంటుందండి?
1: పిల్లలిద్దరూ మైనర్లైతే, అంటే 18 సంవత్సరాల లోపు ఉంటే కనుక ఈ వివాహం చేసిన మరియు ప్రోత్సహించిన తల్లిదండ్రుల్ని, పెద్దల్ని నేరస్తులుగా పరిగణిస్తారు. 3 నెలలు జైలు శిక్ష. ఆడవాళ్ళకైతే జైలు శిక్ష లేదు, కేవలం జరిమానా మాత్రం ఉంటుంది.
3: మేడం, ఒకవేళ మగపిల్లవాడు మేజర్ అయ్యుండి 21 సంవత్సరాల లోపు ఉంటే, ఆడపిల్ల మైనర్ అయితే అప్పుడేంటి?
1: బాలుడు మేజర్ అయ్యి 21 సంవత్సరాల లోపుండి మైనర్ బాలికను వివాహం చేసుకుంటే బాల్య వివాహ నిరోధక చట్టం కింద ఆ బాలుడు నేరస్తుడవుతాడు. జైలు శిక్ష గానీ, జరిమానా గానీ, లేదా రెండూ కానీ విధించవచ్చు.
3: అలాగా
1: ఇకపోతే 1955 సంవత్సరంలో హిందూ వివాహ చట్టం చేయబడింది. ఈ చట్టం ఏం చెప్తోందంటే, స్త్రీకి 18 సంవత్సరాల వయసు, పురుషుడికి 21 సంవత్సరాల వయసు నిండుంటేనే వాళ్ళు వివాహానికి అర్హులన్నమాట. ముందే వివాహం అయ్యి వాళ్లలో ఆమె గాని అతడు గాని విడాకులు పొందుంటే హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వాళ్ళు మళ్ళా వివాహానికి అర్హులవుతారు.
2: అయితే మేడం, ఎవరు వివాహానికి అర్హత లేని వారు అంటారు?
1: 21 సంవత్సరాల వయసు వరుణికి, 18 సంవత్సరాల వయసు వధువుకి నిండకపోతే వాళ్ళు వివాహానికి అర్హులు కారు. ఇకపోతే మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాళ్లయితే కనుక భర్త లేదా భార్య బతికి ఉండి విడాకులు తీసుకోకుండా ఆమె గాని లేదా అతను గాని మరో పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదు. 1956 సంవత్సరంలో హిందూ దత్తత మరియు భరణం అని, హిందూ మైనర్లు మరియు గార్డియన్ల చట్టం అని, హిందూ వారసత్వ చట్టం అని వ్యభిచార నిర్మూలనాన్ని ఉద్దేశించి అవినీతి అణచివేత చట్టాలు చేయబడ్డాయి.
3: ఇందాక చెప్పిన 1956 సంవత్సరం చట్టాల గురించి కొంచెం వివరిస్తారా మేడం?
1: తప్పకుండా. హిందూ దత్తత మరియు భరణం చట్టం 1956 ప్రకారం హిందూ దంపతులు గాని, పురుషుడు గాని, స్త్రీ గాని, ఆడపిల్లను గాని, మగపిల్లవాణ్ణి గాని దత్తత తీసుకునే అధికారం ఈ చట్టంలో కల్పించబడింది. ఈ చట్టం ప్రకారం దత్తత సులభం చేయబడింది. ఇకపోతే హిందూ మైనర్లు గార్డియన్ల చట్టంలో హిందూ మైనర్ బాలికకు గార్డియన్గా ఎవరు ఉంటారనేది తెలుపుతుంది.
2: మరి ఎవరెవరు గార్డియన్లుగా ఉంటారండి?
1: 5 సంవత్సరాల లోపు బాలికైతే తల్లి గార్డియన్, 5 సంవత్సరాలు దాటితే తండ్రి గార్డియన్, తండ్రి తర్వాతే తల్లి గార్డియన్గా ఉంటుంది.
3: అంటే తల్లి 2వ ప్లేస్లోకి వస్తుందంటారా?
1: అవునండి. ఇంకా హిందూ వారసత్వం ప్రకారం స్త్రీకి పిత్రార్జితమైన ఆస్తిలో వచ్చే హక్కులను మెరుగుపరుస్తూ ఈ చట్టాన్ని సవరించారు. 1985 సంవత్సరం తర్వాత పెళ్లైన కుమార్తెలకు పిత్రార్జిత కుటుంబ ఆస్తి పంపకంలో అన్నదమ్ము

0: బొమ్మలతో సమానంగా హక్కులు సంక్రమిస్తాయి.
1: మేడం, వరకట్నం గురించి చట్టాలేం రాలేదా?
0: ఎందుకు రాలేదు? 1961 సంవత్సరంలో వరకట్నాన్ని నిషేధిస్తూ చట్టాన్ని తెచ్చారు. వివాహం అయిన తర్వాత వరకట్న బాధలు ఎక్కువై అత్తమామలు భర్త కట్నం కోసం వేధించి చివరకు హత్య చేస్తున్నారు. ఈ విధంగా వరకట్నం చావుల సంఖ్య పెరగడం వల్ల ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
1: దీనివల్ల ప్రయోజనం ఏముంటుంది?
0: పెళ్లైన 7 సంవత్సరాలలో ఏ స్త్రీ అయినా కాలిన గాయాలతో గాని శరీరానికి ఇతర గాయాల వల్ల అనుమానాస్పద స్థితిలో చనిపోతే అప్పుడు ఆమె అత్తమామ భర్త ఆడపడుచులు వరకట్నం కోసం ఈ నేరాన్ని చేశారని నమ్ముతారు. ఇది రుజువైతే కనుక 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందన్నమాట. ఇకపోతే 1961 సంవత్సరంలోనే ప్రసూతి సౌకర్య హక్కుల కోసం చట్టాన్ని తేవడం జరిగింది.
2: ప్రసూతి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో కాస్త చెబుతారా?
0: ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకి ప్రసూతి సెలవులతో పాటు పూర్తి జీత భత్యాలను ఇస్తుంది. అవివాహిత స్త్రీలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది.
1: కేవలం ప్రభుత్వ ఉద్యోగులకేనా అండి?
0: లేదు, ఇతర పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే మహిళలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం మహిళలకు ప్రసవానికి 6 వారాల ముందు నుండి ప్రసూతి సెలవు ఇవ్వాలి.
2: మరి వేతనాలలో స్త్రీకి పురుషునికి తేడా ఏమైనా ఉంటుందా మేడం?
0: 1976 సంవత్సరంలో పురుషునితో సమాన పనికి సమాన వేతనం అనే చట్టాన్ని చేశారు. అంటే గనులు క్వారీల్లో పనిచేసే కార్మికులకు సమస్యలు ఎక్కువ. జనాలకు దూరంగా గనులు క్వారీలు ఉండడంతో స్త్రీలు అంత దూరం వెళ్లి పనులు చేసినా గానీ వాళ్లకి పురుషుల కంటే వేతనం తక్కువగా ఉండడం, వారు అనేక వేధింపులకు గురి కావడం వల్ల పురుషునితో సమానమైన పనికి సమాన వేతనం పొందడానికి ఈ చట్టం తయారు చేయబడింది.
1: మేడం, మహిళా కార్మిక చట్టాల గురించి చెప్పండి.
0: 1980 సంవత్సరంలో మహిళా కార్మిక చట్టాలు వచ్చాయి. మహిళా కార్మిక చట్టాల వల్ల కార్మిక స్త్రీలకు పురుషులతో సమానంగా సమాన పనివేతనం ఇవ్వాలని, ప్రసూతి సెలవులు, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కలిగేలా ప్రాథమిక వైద్యం, మంచినీటి సౌకర్యం మొదలైనవి ఉండాలన్నది ఈ చట్టం చెప్తోంది. ప్రమాదకరమైన యంత్రాల వద్ద స్త్రీలను చిన్నపిల్లలను పనులకు నియమించడం ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది.
2: మహిళల కోసం ఇన్ని చట్టాలున్నాయా మేడం?
0: ఇంతేకాదు, ఇంకా చాలా ఉన్నాయి. 1984 సంవత్సరంలో ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కుటుంబ తగాదాలను, అంటే వివాహం, విడాకులు, భార్య భర్త ఆస్తి వివాదాలు, మనోవర్తి, దాంపత్య హక్కులు, పిల్లల సంరక్షణ బాధ్యత మొదలైన అంశాలకు చెందిన కేసుల్ని పరిష్కరించి వారి మధ్య రాజీ కుదుర్చడానికి, వెంటనే న్యాయాన్ని అందించడానికి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 1987 సంవత్సరంలో ఉచిత న్యాయ సహాయము అనే చట్టం చేశారు. 1994 ఆడ శిశువుల హత్యను ఆపే చట్టం, అంటే భ్రూణ హత్యలు ఆపే చట్టం కూడా వచ్చింది. వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని చట్టాలున్నాయి. అవేంటంటే, పెళ్లైన స్త్రీ హింస గురించి ప్రత్యేక చట్టం తెచ్చారు. దీని గురించి ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 498A వివరించారు. మనోవర్తి గురించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 125 విశదీకరిస్తోంది. విడాకులు, పనిచేసే చోట లైంగిక వేధింపులు గాని, ఇంకా ముస్లిం చట్టం గురించి, క్రిస్టియన్ చట్టం గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది.
1: లాయర్ గారు, ఇన్ని చట్టాలు మన మహిళల కోసమే ప్రత్యేకించి ఉన్నాయా?
0: ఆ మరి, చదువుకున్న మీకే ఇన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తుంటే విద్య లేని మహిళలకి ఏం తెలుస్తుందండి? అందుకే మీరు బాగా అవగాహన చేసుకుని వారికి కూడా తెలియజేయండి, సరేనా?
2: ఈ మధ్య కొత్తగా చేయబడ్డ చట్టాల గురించి వివరించండి మేడం.
0: ఈ మధ్య కొత్తగా చేయబడ్డ చట్టాలు ఏమిటంటే, మహిళా రిజర్వేషన్లని, ఆంధ్రప్రదేశ్ వివాహాల తప్పనిసరి నమోదు చట్టం అని 2002 తీసుకొచ్చారు. ఇంకా తల్లిదండ్రుల సంరక్షణ చట్టం అని, గృహహింస చట్టం అని చేయబడ్డాయి. ఇవి కూడా 2005 అమల్లోకి వచ్చాయన్నమాట.
2: గృహహింస చట్టం గురించి వివరంగా చెప్తారా మేడం?
0: కొత్తగా వచ్చిన చట్టాల్లో ఇది ముఖ్యమైంది. ఇందులో బాధితురాలు, అంటే ఒక వ్యక్తితో కుటుంబ సంబంధంలో ఉండి ఆమెకు అనారోగ్యం, భద్రత లేకుండా గాని, శారీరకంగా లేదా మానసికంగా ఆమెకు హాని గాని, గాయం గాని కల్పించడం, ఆర్థికంగా ఆమెను నష్టపరచడం, లైంగికంగా కానీ మాటల ద్వారా గాని ఆమెను బాధ పెడితే

0: చట్టవిరుద్ధంగా ఆమెకు హాని కలిగిస్తే ఆమె ఈ చట్టంలో బాధితురాలవుతుంది.
1: చట్టవిరుద్ధమైన హానియా అంటే?
0: కట్నం లేదా ఇతర ఆస్తికి గాని, విలువైన వస్తువుల కోసం ఆమెకు హాని కలిగించడం గాని, ఆమెకు సంబంధించిన వారిని బెదిరించడం మొదలైనవన్నీ చట్టవిరుద్ధమైన హాని కిందికి వస్తాయి.
2: మహిళలకు ఇట్లా హాని జరుగుతుంటే సహాయం ఎలా అందుతుంది మేడం?
0: స్త్రీకి ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు రక్షణాధికారికి సమాచారం అందిస్తే వారు షెల్టర్ హోమ్స్లో బాధితురాలికి ఆశ్రయమిస్తూ అవసరమైతే వైద్య సహాయాన్ని కూడా అందిస్తారు.
1: మేడం, షెల్టర్ హోమ్స్ అంటే ఏంటి? మరి రక్షణాధికారి ఎవరు?
0: ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన హోమ్స్ని షెల్టర్ హోమ్స్ అంటారు. బాధితురాలని ఇంట్లో నివసించేందుకు వీలు కాని విధంగా శారీరకంగా ప్రాణభయం కలిగిస్తూ హింసిస్తుంటే రక్షణ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ హోంలో ఆశ్రయం కోసం అనుమతిస్తారన్నమాట. ఇక రక్షణాధికారిని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నియమిస్తుంది. వీరు వీలైనంత వరకు మహిళలే ఉండాలి, పబ్లిక్ సర్వెంట్స్ అయి ఉంటారు.
2: వీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు మేడం?
0: వీరిని ప్రభుత్వం ప్రతి జిల్లాలో అవసరమైనంత మందిని నియమిస్తుంది. వీరి విధులేంటంటే, ఓ కుటుంబంలో హింస జరిగినట్లు ఫిర్యాదు అందగానే ఆ కుటుంబ సంఘటన నివేదికను తయారు చేసి మ్యాజిస్ట్రేట్కు, సంబంధిత ప్రాంత పోలీస్ స్టేషన్కు సేవలందించేవారికి పంపాలి.
1: మరి ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ఏ విధంగా సహాయం చేస్తుంది?
3: బాధితురాలు లేదా ఆమె తరపు రక్షణాధికారి ఈ చట్టం కింద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉపశమనాలను పొందాలంటే మ్యాజిస్ట్రేట్కు దాఖలు చేసుకోవాలి.
0: దాఖలు చేసుకున్న రోజు నుండి 3 రోజుల్లో విచారణ తేదీని మ్యాజిస్ట్రేట్ నిర్ణయించి 60 రోజుల్లో పరిష్కారం అందిస్తారు. అవసరమైతే రహస్య విచారణకు కోర్టు అనుమతిస్తుంది. పిల్లలున్నట్లయితే వారికి కూడా ఈ చట్టం రక్షణ కల్పిస్తుందన్నమాట.
2: కోర్టులు, పోలీసులు అంటే మాటలాండి, బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది. మరి బాధితులకు ఎలా కుదురుతుందండి?
0: లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం 1987 ప్రకారం బాధితురాలికి ఉచిత న్యాయ సహాయం అందేలా చూడాలి.
1: ఉచిత న్యాయ సహాయమా అంటే ఫీజులు ఖర్చులు ఏమీ ఉండవా అండి?
0: 1976 ఉచిత న్యాయ సహాయం కోసం భారత రాజ్యాంగానికి 39A అధికరణ జత చేసి బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా నిర్ణయించారు.
2: ఈ చట్టం అందరికీ వర్తిస్తుందా, కేవలం మన మహిళలకేనా?
0: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగకు చెందిన వారు ఎవరైనా, స్త్రీలకు, పిల్లలకు, మతిస్థిమితం లేని వారికి, అవిటి వారికి, యాచకులకు, పారిశ్రామిక కార్మికులకు, వృద్ధులకు, వార్షిక ఆదాయం 50,000 మించని వ్యక్తులకు ఈ అవకాశం వర్తిస్తుంది. మానవ అక్రమ రవాణా బాధితులు, కుల వైషమ్యాలకు సంబంధించిన వారికి, భూకంప బాధితులకు, సామూహిక విపత్తు, హింసాకాండ, పారిశ్రామిక విపత్తుల్లో చిక్కుకున్న వారికి.
1: ఇంతమందికే?
0: పూర్తిగా వినండి. అతివృష్టి, అనావృష్టి బాధితులు, వీరే కాక ఇమ్మోరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం నిర్బంధంలో ఉన్న వ్యక్తులు కూడా అర్హులు.
1: ఉచిత న్యాయ సహాయం కోసం ఎవరెవరికి ఏ విధంగా దరఖాస్తు చేయాలి?
0: న్యాయ సహాయం కోరేవారు తమ కేసు పూర్వాపరాలు, కావలసిన పరిష్కారాన్ని వివరిస్తూ తమ తమ జిల్లాలకు చెందిన జిల్లా కోర్టు నందు గల జిల్లా న్యాయసేవా అధికార సంస్థలకు గాని, రాష్ట్ర హైకోర్టులో ఉన్న న్యాయసేవా అధికార సంస్థకు గాని దరఖాస్తు చేసుకోవచ్చు.
2: మేడం, ఈ అడ్రస్ కాస్త చెప్తారా అండి?
0: చెప్తాను. అంతకంటే ముందు మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక్కసారి న్యాయసేవా సదనంలో వచ్చిన తీర్పుకు 2వ అప్పీల్ చేసుకోవడానికి వీల్లేదు. అంటే అదే అంతిమ తీర్పు అన్నమాట. ఇక అడ్రస్ అంటారా? సెక్రటరీ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ, జిల్లా కోర్టు భవనాలు, లేదా మెంబర్ సెక్రటరీ, రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ, న్యాయసేవా సదన్, సిటీ సివిల్ కోర్టు భవనములు, పురాణి హవేలీ, హైదరాబాద్. 5,02,000.
1: మేడం, మీ దగ్గరికి వచ్చినందుకు ఎన్నో విషయాలు తెలుసుకున్నామండి. మాకు చాలా సంతోషంగా ఉంది.
0: ఈ విధంగా చెప్తూ పోతుంటే స్త్రీల కోసం ప్రత్యేక చట్టాలు ఇంకా ఉన్నాయి. మరి ఎప్పుడైనా ఖాళీ సమయం చూసుకుని తప్పకుండా రండి, విపులంగా చర్చించుకుందాం, సరేనా?
2: మాకోసం ఇంత టైం కేటాయించి ఇన్ని మహిళా చట్టాల గురించి తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం.
1: వెళ్ళొస్తాం మేడం.
0: మంచిదమ్మా.
4: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని మహిళా చట్టాలు అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం అడవి జంతువుల ఆవేదన అనే తెలుగు పాఠం వింటారు.

0: ఏంటి సాయి, ఏమైందిరా?
1: మా స్కూల్ పక్కన నాకు ఇంట్లోకి చిరుతపులి దూరిందమ్మా.
0: అవునా? ఎవరికైనా ప్రమాదం జరిగిందేమిట్రా?
1: ఎవరికి ఏమీ కాలేదు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరట.
0: అమ్మయ్యా, బతికిపోయారు. ఇంతకీ ఆ చిరుతపుల్ని ఇంట్లోంచి తరివేశారా లేదా అన్నట్టు చల్లయ్యదిరా.
1: అదిగో వస్తోంది.
2: అమ్మా, అన్నయ్య చూడు, చిరుతపులి విషయం నీకు తానే ముందుగా చెప్పాలని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు.
0: నువ్వు కూడా పరిగెత్తుకు రావాల్సింది. సర్లే, నువ్వే చెప్పు, ఆ పుల్లి తరివేశారా లేదా?
2: లేదు, దానికి మత్తుమందిచ్చి స్పృహ కోల్పోయాక బోనులో బంధించి జూ పార్కుకి తీసుకువెళ్లారు.
0: మరి మీకు భయం వేలేదా?
1: వేసింది, కానీ మా టీచర్లు ధైర్యం చెప్పారు. తరగతి గదుల తలుపులు కిటికీలు మూసేసి మాతోనే ఉన్నారు. పులిని పట్టుకున్న తర్వాత మమ్మల్ని ఇంటికి పంపించారు.
0: అమ్మయ్యా, మంచి పని చేశారు.
2: అమ్మా, అడవిలో ఉండాల్సిన పులి ఊళ్ళోకి ఎలా వచ్చిందమ్మా?
0: ఏముందమ్మా, మన స్వార్థం వల్లే అడవిలో ఉండాల్సిన పశుపక్షాదులు ఇలా ఊళ్ళ మీద పడుతున్నాయి. అడవుల్ని నరికేస్తున్నావు, చెరువుల్ని పూడ్చేసి ఇళ్ళు కడుతున్నావు. మరి వాటికి ఆహారం నీరు ఎక్కడ దొరుకుతాయి చెప్పు? అందుకే ఇలా ఊళ్ళోకి వచ్చేస్తున్నాయి. మనం మనుషులం కాబట్టి మన కష్ట సుఖాలు ఒకరితో ఒకరం చెప్పుకుంటాం. పాపం అవి మూగజీవులు కదా, వాటి బాధను ఎలా చెప్తాయి చెప్పు? మనమే అర్థం చేసుకోవాలి.
2: అవును, మాకు ఆకలిస్తుందంటే నువ్వు అన్నం పెడతావు, జబ్బు చేసిందంటే వైద్యుడి దగ్గరకు తీసుకువెళతావు. వాటికి ఇవన్నీ ఎవరు చేస్తారు మరి?
0: ఎవ్వరూ ఏమీ చేయాల్సిన పనిలేదు. అడవుల్ని నాశనం చేయకుండా ఉంటే అదే చాలు, వాటి బతుకవు బతుకుతాయి.
1: అవును, నిజమే. కానీ ఈ మనుషులకు అడవులను నరకడం వల్ల పశుపక్షాదులకు పర్యావరణానికి కలిగే ముప్పుని గురించి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలమ్మా?
0: ఇప్పటికే ఎంతో మంది ఎన్నో రకాలుగా అడవుల ప్రాముఖ్యం గురించి చెప్తూనే ఉన్నారు. అయినా మనుషుల్లో మార్పు రాలేదని గ్రహించిన అడవి జంతువులు తామే ఒక నాటిక ద్వారా వాటి ఆవేదనను ప్రపంచానికి చాటి చెప్పాలని నిర్ణయించుకున్నాయి.
2: మరి ఏం చేశాయి అడవి జంతువులు?
0: నాటిక వెయ్యాలన్న ఆలోచన రాగానే అడవి జంతువులన్నీ మేధావి అయిన ఏనుగు దగ్గరికి వెళ్లి విషయాన్ని వివరించాయి. ఏనుగు నాటికకు దర్శకత్వం వహించడానికి సరేనంది. మిగతా జంతువుల నాటిక వేయడానికి పనులు ప్రారంభించాయి. నక్కబావ నాటిక రాశాడు, కోకిల నాటకానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తానంది. నాటికకు సంగీతాన్ని సమకూర్చే బాధ్యతను తుమ్మెదలు తీసుకున్నాయి. కోతిబావ పరిగెత్తుకెళ్లి నాటిక వేయడానికి అవసరమయ్యే తెరలను అంటే కర్టెన్లను తీసుకుని వచ్చింది. ఆ తెరలపై అడవులు, అడవి జంతువుల బొమ్మలు చిత్రించబడి ఉన్నాయి. వాటిని చూసిన ఏనుగు మనసులో ఇలా అనుకుంది,
3: ఈ మనుషులు ఇలాగే అడవులను నాశనం చేస్తూ పోతే కొద్ది రోజుల తర్వాత మనం ఈ చెట్లు చేమలను ఇలా బొమ్మల్లో చూసుకోవాల్సిందే.
0: ఇక కోతిబావ నాటికలో నటించబోయే జంతువులకు పక్షులకు వాటి పాత్రలకు తగ్గట్టుగా మేకప్ వేసింది. చివరకు తను కూడా మేకప్ వేసుకుంది. ఇక నాటిక ప్రారంభం కావడానికి అంతా సిద్ధమైంది. తెరం తొలగించే ముందు పరబ్రహ్మ పరమేశ్వర అంటూ నటీనట పశుపక్షాదులన్నీ ప్రార్థనా గీతాన్ని ఆలపించాయి. ప్రార్థనా గీతం ముగిసిన తర్వాత తెర తొలగింది, లైట్లు వెలిగాయి. కోకిల తన వ్యాఖ్యానాన్ని ప్రారంభించింది.
4: ఈ నాటిక దర్శకులైన ఏనుగు గారి అనుమతితో రెండు మాటలు చెప్పదలుచుకున్నాం. అడవికి ఓ న్యాయం ఉంది, అందులో నివసించే జంతువులకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆకలి కోసం తప్ప అనవసరంగా వేటాడకూడదనే నీతి నియమాలున్నాయి. నేరం చేసిన వారిని శిక్షించడానికి అడవిలోకం అనే న్యాయస్థానం ఉంది. ప్రేమ, జాలి, దయా అంటే ఏమిటో మనకే బాగా తెలుసు, తెలియంది ఈ మనుషులకే
0: అని కోకిల తన వ్యాఖ్యానాన్ని ముగించగానే తెర వాలుతుంది. మళ్లీ తెర లేవగానే దర్శకత్వం వహిస్తూ మేధావి పాత్రను పోషిస్తున్న ఏనుగు తెల్లని దుస్తుల్లో అడవి జంతువులకు ఎదురుగా కూర్చుని వాటిని ఉద్దేశించి ఇలా అంది,
3: మిత్రులారా, నా మాట విని మీరంతా వచ్చినందుకు సంతోషం. అందరికీ ధన్యవాదాలు. మనం నివసిస్తున్న ఈ అడవులు ఒకప్పుడు మహావృక్షాలతో పొదలతో దట్టంగా ఉండేవి. మన తాతముత్తాతలు ఏ చీకు చింత లేకుండా హాయిగా జీవించారు. కానీ మనం అలా బ్రతికి బట్టగట్టలేం. కూటికి నీటికి కరువొచ్చి పడింది, చెట్లు మాయమవుతున్నాయి, అడవులు పలుచబడుతున్నాయి. కన్నతల్లి లాంటి అడవి నశిస్తే మన గతేంటి? రానురాను మన సమస్యల్ని పట్టించుకునే పెద్ద దిక్కు లేకుండా పోయింది.
0: ఇంతలో గుంటనక్క లేచి నిలబడి ఇలా అంది,
5: నాదొక విన్నపం. పూర్వం నుండి కూడా ఈ అడవికి రాజు పదవిలో సింహం గారే ఉండేవారు. ఇప్పుడు వారి వంశం కొంతవరకు అంతరించింది, కాబట్టి మనకు రాజుగా ఈ మేధావైన ఏనుగు గారే ఉంటే బాగుంటుందని నా ఆలోచన. ఇది మీ అందరికీ సమ్మతమేనా?
6: సమ్మతమే, మాకందరికీ సమ్మతమే.
3: మీరంతా నన్ను రాజుగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. మీరు నా సేవలు వినియోగించుకుంటారు.

0: అంటే నాకు చాలా సంతోషం. ఇక చర్చ ప్రారంభించండి
1: అని ఏనుగు అనగానే పావురం అందరికీ కనిపించేలా ఒక రాయి మీదకి ఎక్కి ఇలా అంటుంది.
2: ప్రభు, నేను ఈ అడవుల్లోనూ మనుషుల మధ్య కూడా నిర్భయంగా తిరుగుతాను. మనుషులు చెట్లు కొట్టి ఆ కలపతో సామాను చేసుకోవడం, ఇళ్లు కట్టడం, పొయ్యిలో పెట్టి కాల్చడం నేను కళ్ళారా చూశాను. అందువల్లే చెట్లు నశించిపోతున్నాయని నా ఉద్దేశం.
1: పావురం అలా అనగానే రామచిలుక లేచి ఏనుగుతో ఇలా అంది.
3: ప్రభు, మానవుడు చాలా స్వార్థపరుడు, తెలివైనవాడు కూడా. తన సుఖం కోసం, సరదా కోసం ఏమైనా చేస్తాడు. ఈ భూమండలం అంతా ఆక్రమించి అన్నింటినీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు.
0: మన మిత్రులందరికీ అర్థమయ్యేలా ఇంకొంచెం వివరంగా చెప్పగలవా రామచిలక?
3: చెబుతాను. మానవుడు అరణ్యాలను తన అవసరాల కోసం నరికేస్తున్నాడన్నమాట. అంతేకాదు, రోడ్లు వేస్తున్నాడు, ఇళ్ళు కడుతున్నాడు, ఫ్యాక్టరీలు కడుతున్నాడు. ఒకప్పుడు చెట్లు చేమలతో నిండిన ఈ భూమి ఇప్పుడు ఇళ్లతో, ఫ్యాక్టరీలతో, కాలుష్యంతో గందరగోళంగా తయారైంది.
1: చిలుక అలా అనగానే తిమ్మయ్య లేచి ఇలా అన్నాడు.
4: తిమ్మయ్య అంటే ఎవరమ్మా?
1: తిమ్మయ్య అంటే కోతి. నవ్యా,
4: కోతి ఏమంది?
1: విను.
4: అవును, మా అమ్మమ్మ కూడా ఇలాగే చెబుతుంటే విన్నాను. పూర్వం ఇంత జనం ఉండేవారు కాదట. మనుషులకు ఇన్ని తెలివితేటలు ఉండేవి కాదట. మరి ఇప్పుడు అడవులు, చెరువులు మాయమై గ్రామాలు, పట్టణాలు పెరిగిపోతున్నాయి. ఎటు చూసినా జనం, జనం, జనం. వాళ్ళెక్కి తిరగడానికి మోటారు సైకిళ్ళు, కార్లు, రైళ్ళు, విమానాలు బోలెడున్నాయి. అవి చూడ్డానికి ఎంత బాగుంటాయో.
1: తిమ్మయ్య చెప్పిందంతా విన్న దున్నపోతుకు కోతికి ఒక చురక అంటించాలన్న ఆలోచన వచ్చి ఇలా అంది.
5: తిమ్మయ్య గారికి మనిషి దగ్గర చుట్టూ అనుకుంటా తెగ పొగడేస్తున్నాడు.
1: దున్నపోతు అలా అనగానే గాడిద కూడా దాంతో గొంతు కలిపింది.
6: మనుషుల్ని మరీ ఎంతగా పొగడకండి తిమ్మయ్య గారు, వాళ్లకు కోపం వస్తే గాడిద, గాడిద కొడక అని నా పేరు ఉపయోగించి తిట్టుకుంటారు. అదేం పోయేకాలము, మధ్యలో నన్ను అవమానిస్తున్నారు.
1: అలా గాడిద తన కోపాన్ని వెళ్ళగక్కగానే వరాహం అంటే పంది ఇలా అంది.
7: పోనీయండి గాడిద గారు, ఇక నుంచి మీ పిల్లల్ని మనిషి, మనిషి పిల్ల అని తిట్టండి, మనుషుల తిక్క కుదురుతుంది.
1: వరాహం అలా అనగానే దున్నపోతు,
5: పంది గారు బ్రహ్మాండంగా చెప్పారు, బాగుంది.
1: దున్నపోతు వరాహాన్ని పంది అని అనగానే వరాహానికి చిరాకేసి ఇలా అంది.
7: నన్ను పంది పంది అని పిలవకండి దున్నపోతు గారు, నా పేరు మనుషుల నోట్లో నలిగిపోయింది. నన్ను పంది అని పిలిస్తే తిట్టినట్లుంటుంది, బేషుగ్గా వరాహం అనండి చాలు. విన్నారా దున్నపోతు గారు?
5: విన్నాం గాని నన్ను కూడా దున్నపోతు అని పేరు పెట్టి పిలవద్దు. ఛా, నా పేరంటే నాకే అసహ్యం వేసేట్లు చేశారు ఈ మనుషులు, అందుకే పోతయ్యా అని పేరు పెట్టుకున్నాను, బాగుంది కదూ.
1: దున్నపోతు మాటలు విన్న మైనా వెటకారంగా,
8: పేరు మారినా స్వభావం మారుతుందా దున్నపోతు గారు?
1: ఇలా సూటిపోటి మాటలు అనుకుంటున్న జంతువులను గమనించిన ఏనుగ్గారికి బాగా కోపం వచ్చింది. కొంచెం కటువుగా,
0: చూడండి అసలు విషయం వదిలేసి వేరే విషయాల్లోకి వెళ్తున్నారు, గద్దగారేదో చెబుతారంట, ఆ మాటలు వినండి.
9: ప్రభు, మానవుడు జంతుజాతికి, పక్షిజాతికి తీరని అన్యాయం చేస్తున్నాడు. అడవులు, చెట్లు నరికి కూడు గూడు లేకుండా చేస్తున్నాడు. అయిన కాడికి జంతువుల్ని, పక్షుల్ని చంపేస్తున్నాడు. ఆహారం పేరుతో జంతువుల్ని, పక్షుల్ని వేటాడుతున్నాడు. కొన్ని జంతువులను పాడి కోసం, మరికొన్నింటిని వ్యవసాయపు పనులకు గాను ఉపయోగిస్తున్నాడు. కొన్ని జంతువులను ఇంటి కాపలాకి, మరికొన్నింటిని సర్కస్లో వినోదం కోసం, సరదా కోసం పెంచుతున్నాడు.
0: ఏంటి నెమ్మలి విచారంగా ఉన్నావు, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు.
10: అవును ప్రభు, ఈ మధ్యనే ధన్య అనే చిరుతపులి ఆకలి దప్పికలతో అలమటించిపోతూ దారి తప్పి నగరంలో ప్రవేశించిందట. పాపం ఈ మానవులు దాన్నేం చేశారో తెలుసా?
11: ఏం చేశారో చెప్పండి. అన్యాయం సహించం,
12: ఎవరికి తలవంచం, ఎదుర్కొంటాం.
11: ఏం చేస్తారులే, అదరగొట్టి బెదరగొట్టి జంతు ప్రదర్శనశాలలో పడేశారట.
6: మరక్కడ తిండి తిప్పలు చూస్తున్నారా, ఆడుకొనిస్తున్నారా, అసలు స్వేచ్ఛ అంటూ ఉందా?
11: ఉందిలే, ముష్టివాడిని మురిపించినట్టుగా అది దొంగలను ఉంచే ఓపెన్ ఎయిర్ జైలులా ఉంటుందట గాడిదా.
1: వెంటనే నక్క లేచి,
13: అవును ఆ సంగతి నేను విన్నా. కొన్ని జంతువులు, పక్షులు ఎలా ఉంటాయో మరచేపోయాం మనం. ఇప్పుడు వాటిని చూడాలంటే అదేదో జంతు ప్రదర్శనశాలట, అక్కడికి వెళ్లాల్సిందే. ఏం చేస్తాం, వెళ్ళక తప్పుతుందా? నువ్వెందుకు బాధపడుతున్నావు హంస?
9: ఏమిటో, జైళ్ళలాంటి ఆ గదుల్లో మన మిత్రులను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది తిమ్మయ్యా.
4: అది సరే హంసమ్మా, మన జంతువుల్ని తీసుకువెళ్ళి

0: పట్టి బెదిరించి సర్కస్లో ఆడిస్తారట. చీచి, కొంచెం తిండి పెట్టి బోలెడు వెట్టి చాకిరీ చేయిస్తారట. వినకపోతే చచ్చే తన్నులు తప్పవట. ఏం కుందేలా, ఎందుకలా చూస్తున్నావు?
1: నీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. కుంపదీసి సర్కస్ లో పనిచేసుకొచ్చావా?
0: తెచ్చావా కాదు వచ్చావా అనాలి.
2: ఇంతలో నక్క లేచి ఏనుగుతో ఇలా అంది,
3: ప్రభు, మనకు మానవులకు బోలెడు తేడా ఉంది. మనం ఆకలి వేసినప్పుడు మాత్రమే ఏ కాయో పండో తింటాం. ఇక వేట అంటారా? కొన్ని జంతువులు మాత్రమే వేటాడతాయి, కానీ మనుషులు అలా కాదు. తన కోసం, తన వారి కోసం చెట్లని జంతువులను ఒక్కటేమిటి అన్నిటినీ నాశనం చేస్తున్నారు.
4: మీరేం చెప్పదలుచుకున్నారు వరాహం గారు?
5: అసలు కొన్నేళ్ళు పోతే ఈ ప్రపంచంలో చెట్లు జంతువులు ఉండవనుకుంటా. నువ్వేమంటావు కుందేలా?
1: అవును, కొన్ని సంవత్సరాలు పోతే మనం ఎవ్వరం ఉండం, మనుషులే ఉంటారు.
4: మీ అభిప్రాయం ఏంటి లేడి గారు?
6: మరి తిండి కోసం వాళ్ళకి చెట్లు చేమలు జంతువులు కూడా కావాలిగా. అవి లేకపోతే ఎలా మనుషులు కరువు కాటకాలతో చావరు?
4: ఏంటి పౌరం గారు ముక్కు మూసుకుంటున్నారు?
7: ప్రభు, మనుషులు నివసించే చోట మురికి, చెత్తా చెదారం, గుళ్ళు, మురికి కాలువల కంపు, అబ్బో భరించలేం బాబు.
5: పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు తప్ప వారి శుభ్రత ఇదన్నమాట. బాగా చెప్పావు పౌరమా.
7: మరో మాట, అసలు అడవులు నాశనం చేయడం వల్లే వర్షాలు కురవడం లేదట, పంటలు పండడం లేదట. ఎటు చూసినా నీటి కరువు, తిండి కరువు, దానికి తోడు అంతటా కాలుష్యం.
4: మీరేమైనా చెబుతారా రామచిలుక గారు?
8: అవును ప్రభు, జనం పెరగటం వల్ల, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల గాలిలో, నీటిలో, నేలలో కాలుష్యాలు పెరిగిపోయాయి. అందుకే కరువుతో, రోగాలతో జనం అల్లాడిపోతున్నారు.
3: మనకు చేసిన ద్రోహానికి తగిన శిక్ష అనుభవిస్తున్నారులే, అలాగే కావాలి.
4: చిచి, నీ నక్క బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, అలా అనకూడదు. లింపలు వాయించుకో.
3: క్షమించండి ప్రభు, తమరి ఆజ్ఞ, ఇదో లింపలు వాయించుకుంటున్నాను.
4: మిత్రులారా, మనం చర్చించిన అంశాల్లోని ముఖ్యమైన విషయాలు చెబుతాను వినండి. మనిషి జంతువుల్ని, పక్షుల్ని అయిన కాడికి చంపుతున్నాడు. అందువల్ల మన జాతులు అంతరిస్తున్నాయి. అడవులు నరికివేయడం వల్ల మనకు ఆహారానికి, ఆశ్రయానికి కొరత ఏర్పడింది. అడవులు అంతరించిపోవడం వల్ల వర్షాలు కురవడం లేదు. దాహం తీర్చుకోవడానికి కూడా గుక్కెడు మంచినీళ్లు దొరకడం లేదు. జనం విపరీతంగా పెరిగిపోవడం వల్ల కాలుష్యం పెరిగింది. కరువు కాటకాల వల్ల ఆహార కొరత ఏర్పడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ లోకంలో జీవరాశులు అంతరించిపోతాయి.
9: అంటే అప్పుడు మానవుడు కూడా ఉండడన్నమాటేగా ప్రభు? భలే భలే, అప్పుడు గానీ అతనికి మన బాధ అర్థం కాదు.
8: ఆ రోజు రావడానికి మరెంతో కాలం పట్టదుల గాడిద గారు, ఏమంటారు ప్రభు?
4: అవును మిత్రులారా, కానీ అందమైన ఈ ప్రకృతి ఇలా నశించటానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో సకల జీవులు హాయిగా బ్రతకాలంటే మానవులు కొన్ని విషయాలు ఆచరించాలి.
10: అవేంటో చెప్పండి ప్రభు.
4: ఉన్న చెట్లను కొట్టకూడదు, కొత్త చెట్లు నాటాలి, వాటిని పెంచి పోషించాలి. ఇక రెండవది, జంతువులను, పక్షులను చంపకూడదు. మూడవది ముఖ్యమైనది, మనుషులు తమ జనాభాను అదుపులో ఉంచుకోవాలి.
10: మీరు చెప్పింది నిజం ప్రభు. మన జంతు ప్రపంచ హెచ్చరికలను ఇంటింటా వినిపిద్దాం.
8: ఈ మనుషులు ఇకనైనా మన మాట వింటారని ఆశిద్దాం.
4: మిత్రులారా, ఈ నాటకాన్ని ఇంతటితో చాలిద్దాం.
11: అలా నాటిక ద్వారా అడవి జంతువులు తమ ఆవేదనను తెలియజేసి మనుషుల్లో మార్పు వస్తుందన్న ఆశతో తమ తమ నివాసాలకు వెళ్లిపోయాయి. కాబట్టి అడవి జంతువుల ఆవేదనను అర్థం చేసుకుని వాటిని, అడవులను సంరక్షించుకుంటూ ప్రకృతి సమతుల్యతను కాపాడుకుందాం.
12: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని మహిళా చట్టాలు, మరొక విద్యా కార్యక్రమం అడవి జంతువుల ఆవేదన అనే తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమాల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనర్స్, మరి రోజు జూన్ నెలలో చివరి రోజుకు చేరుకుంటూ క్యాలెండర్ పేజీని మరో రోజు ముందుకు తిప్పి చరిత్ర పుటల్లో జూన్ 30వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి జూన్ 30వ తేదీన అంతరిక్షం నుండి భూమికి పొంచి ఉన్న ప్రమాదాలపై, గ్రహ శకలాలపై అవగాహన పెంచడానికి మరి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం.
0: 1908 సైబీరియాలో జరిగిన తుంగుస్కా గ్రహ శకల పేలుడు సంఘటన గుర్తు చేసుకుంటూ ఐక్యరాజ్య సమితి ఈ రోజును కేటాయించింది. అలాగే ఇదే జూన్ 30వ తేదీన అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన పార్లమెంట్ల పాత్రను గుర్తిస్తూ అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక మన భారతదేశ స్వాతంత్ర సమర చరిత్ర విషయానికి వస్తే, బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా జరిగిన ఒక అద్భుతమైన పోరాటం ఈ రోజునే ప్రారంభమైంది. 1855 జూన్ 30వ తేదీన సిద్ధు మరియు కన్హు ముర్ము నాయకత్వంలో జార్ఖండ్ ప్రాంతంలో బ్రిటిష్ జమీందారీ వ్యవస్థకి వ్యతిరేకంగా చారిత్రాత్మక సంతాల్ తిరుగుబాటు ఊవెత్తున లేచింది.
1: నిజంగా మరి మన స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అది ఒక గొప్ప మైలురాయి. ఇక మన దేశ రాజకీయ మరియు రక్షణ రంగానికి సంబంధించిన ఒక అత్యంత కీలకమైన చారిత్రక సంఘటనను పరిశీలిస్తే, 1914 జూన్ 30వ తేదీన దక్షిణాఫ్రికాలో ఉన్న మన జాతిపిత మహాత్మా గాంధీ అక్కడి ప్రభుత్వంతో ఒక చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. భారతీయులపై ఉన్న వివక్ష పూరిత చట్టాలను, వివాహ రిజిస్ట్రేషన్ చట్టాలను రద్దు చేస్తూ అప్పటి జనరల్ స్మెట్స్ తో గాంధీజీ జరిపిన ఈ గాంధీ స్మెట్స్ ఒప్పందం సత్యాగ్రహ పోరాటానికి లభించిన మొట్టమొదటి అంతర్జాతీయ అఖండ విజయంగా నిలిచిపోయింది.
0: అవును, సత్యాగ్రహం శక్తిని ప్రపంచానికి చాటిన అద్భుతమైన రోజు అది. ఇక ప్రపంచ క్రీడారంగానికి, ముఖ్యంగా ఫుట్బాల్ చరిత్రకి వస్తే, ఈ రోజున ఒక సరికొత్త రికార్డు నమోదైంది. 2002 జూన్ 30వ తేదీన జపాన్లోని యొకోహామా మైదానంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో బ్రెజిల్ జట్టు జర్మనీని ఓడించి రికార్డు స్థాయిలో 5వ ఫుట్బాల్ ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. ప్రముఖ ఆటగాడు రొనాల్డో అద్భుతమైన 2 చేసి బ్రెజిల్ని ప్రపంచ విజేతగా నిలబెట్టిన క్షణాలు ఫుట్బాల్ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయాయి.
1: మరి ఆ రోజు రొనాల్డో ఆట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఎంతగానో మైమర్పించింది. ఇక అంతర్జాతీయ చలనచిత్ర మరియు సాంకేతిక రంగానికి వస్తే, ఈ జూన్ 30వ తేదీన హాలీవుడ్ లో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. 1948 జూన్ 30వ తేదీన న్యూయార్క్ లోని బెల్ ల్యాబ్స్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్సిస్టర్ రేడియో సాంకేతికతను బహిరంగంగా ప్రదర్శించి వినోద సాధనాలను సామాన్యుడికి మరింత చేరువ చేశారు. రేడియో పరిమాణాన్ని తగ్గించి ధ్వని నాణ్యతను పెంచిన ఈ ఆవిష్కరణ కమ్యూనికేషన్ రంగంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది.
0: అవునమ్మా, సాంకేతికతలో ట్రాన్సిస్టర్ తెచ్చిన మార్పులు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. మరి జూన్ 30వ తేదీ చరిత్ర పుటల్లో అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవం నుంచి చారిత్రాత్మక సంతాల్ తిరుగుబాటు వరకు, అలాగే గాంధీజీ సత్యాగ్రహ విజయాల నుంచి ఫుట్బాల్ ప్రపంచకప్ రికార్డులు, అదేవిధంగా సాంకేతిక విప్లవాల వరకు ఎంతో విశిష్టమైనదిగా కనిపిస్తోంది.
1: ఇక అలాని సంస్కృతాంధ్ర సాహిత్యలోకానికి వస్తే, అఖండ పండితులు కవి అయిన బండపక్క పార్వతీశ్వర శాస్త్రి గారు 1833 జూన్ 30న జన్మించారు. అనేక శతకాలు కావ్యాలు, వ్యాకరణ గ్రంథాలు రచించి తన అద్భుతమైన పాండిత్యంతో ఆనాటి సాహిత్య లోకంలో చెరగని ముద్ర వేసిన గొప్ప చారిత్రక కవి ఆయన.
0: ఇక మన పొరుగుదేశమైన నేపాల్ చరిత్ర పుటల్లోకి వెళితే, ఆధునిక నేపాల్ పితామహుడిగా పేరు పొందిన నేపాల్ రాజు త్రిభువన్ 1906 జూన్ 30న జన్మించారు. శతాబ్ద కాలంగా సాగిన రాణా వంశ సర్వాధికార పాలనకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతు పలికి నేపాల్లో మళ్లీ రాజరికాన్ని, ప్రజాస్వామ్య పునాదుల్ని పునరుద్ధరించడంలో ఆయన అత్యంత కీలకమైన పాత్ర పోషించారు.
1: నిజంగా మరి నేపాల్ చరిత్రలో ఆయన ఒక గొప్ప మలుపు. ఇక మన తెలుగు చలనచిత్ర మరియు రంగస్థల చరిత్రను పరిశీలిస్తే, శంకరాభరణం సినిమా ద్వారా శంకర శాస్త్రిగా ప్రపంచ

0: అతిగడించిన జేవి స్వామియాచలి గారు 1928 జూన్ 30 జన్మించారు. డిప్యూటీ కలెక్టర్ గా ప్రభుత్వ సేవలు అందిస్తూనే కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధానులుగా వెండి తెరపై ఎన్నో హుందాగల పాత్రలు తన అద్భుతమైన నటన వాచకంతో తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటుడు ఆయన.
1: ఆ శంకర శాస్త్రి పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరనుకో. ఇక భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాల అత్యున్నత శిఖరాల విషయానికి వస్తే, దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న గ్రహీత ప్రముఖ రసాయన శాస్త్రవేత్త చింతామణి నాగేశ రామచంద్రరావు 1934 జూన్ 30 జన్మించారు. సాలిడ్ స్టేట్ మరియు మెటీరియల్స్ కెమిస్ట్రీలో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేసి వందలాది పరిశోధనా పత్రాలు సమర్పించి ప్రధానమంత్రి శాస్త్రీయ సలహా మండలి అధ్యక్షుడిగా దేశ సైన్స్ రంగానికి ఆయన దిక్సూచిగా నిలిచారు.
0: మరి నిజంగా దేశం గర్వించదగ్గ అద్భుతమైన శాస్త్రవేత్త. ఇక వైద్య రంగానికి వస్తే, పోలియో బాధితులకు ఎముకల వ్యాధులతో బాధపడి నిరుపేదలకు ఉచిత ఆపరేషన్లు చేసి నడక నేర్పిన మానవత వాది ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు గారు 1939 జూన్ 30 జన్మించారు. లక్షలాది మందికి పునర్జన్మను ప్రసాదించి తన నిరంతర వైద్య సేవలకు గాను పద్మశ్రీ పురస్కారంతో పాటు ఎన్నో అంతర్జాతీయ గౌరవాలు అందుకున్న ధన్యుడైన.
1: అవును, ఆయన చేసిన వైద్య సేవలు ఎందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాయి. ఇక మన పౌరాణిక నాటకరంగ వైభవానికి వస్తే, తన గాత్రంతో నటనతో రంగస్థలాన్ని ఏలిన పౌరాణిక రంగస్థల కళాకారుడు ఉప్పలపాటి సైదులు గారు 1941 జూన్ 30 జన్మించారు. శ్రీకృష్ణుడు, హరిశ్చంద్రుడు, రాముడు వంటి పాత్రల్లో పౌరాణిక నాటక పద్యాల్ని అద్భుతంగా ఆలపిస్తూ తెలుగునాట నాటక కళా వైభవాన్ని దశాబ్దాల పాటు సజీవంగా నిలిపిన గొప్ప నటుడు ఆయన.
0: ఇక నాటక రంగానికి వారి సేవలెంతో విలువైనవి. ఇక మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారు 1948 జూన్ 30 జన్మించారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ సామాజిక స్పృహ గల విభిన్న చిత్రాలను నిర్మించి పరిశ్రమలు ఎటువంటి సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా నిలిచి హుందాగల వ్యక్తిత్వం ఆయనది.
1: ఇక మన దేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్ర విషయానికి వస్తే, భారతదేశ పితామహుడిగా పిలువబడే గొప్ప జాతీయ నాయకుడు దాదాభాయి నవరోజీ 1917 జూన్ 30 కన్నుమూశారు. బ్రిటిష్ పార్లమెంటుకు ఎంపికైన మొట్టమొదటి భారతీయుడిగా డ్రెయిన్ థియరీ ద్వారా బ్రిటిష్ వారు మన దేశ సంపదని ఎలా దోచుకుంటున్నారో ప్రపంచానికి చాటి చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహోన్నత దేశభక్తుడైన.
0: నిజంగా మరి దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఆద్యుడు. ఇక మన తెలుగు నాటక మరియు చలనచిత్ర రంగానికి వస్తే, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని మరియు ప్రసిద్ధ నాటక రచయిత బలిజేబల్లి లక్ష్మీకాంతం గారు 1953 జూన్ 30 భౌతికంగా మనకు దూరమయ్యారు. తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన హరిశ్చంద్ర నాటక రచయిత ఆయనే కావడం విశేషం. మరి అందులోని పద్యాలు, సంభాషణలు నేటికి రంగస్థలంపై మారుమోగుతూనే ఉన్నాయి. సినిమాల్లోనూ నటుడిగా ఆయన తన ముద్ర వేశారు.
1: ఆ హరిశ్చంద్ర నాటకం తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది. ఇక అంతర్జాతీయ చలనచిత్ర మరియు సాంకేతిక రంగానికి వస్తే, తెరమీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జతచేసే ఫోనో ఫిల్మ్ ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త లీడీ ఫారెస్ట్ 1961 జూన్ 30 కన్నుమూశారు. మూకీ సినిమాల యుగం నుంచి టాకీ సినిమాల విప్లవానికి నాంది పలికిన ఈ ఆడియో ఆన్ ఫిల్మ్ ఆవిష్కరణ నేటి ఆధునిక సినిమా సౌండ్ సిస్టమ్ కి గట్టి పునాది వేసింది.
0: ఇక మన ఆధునిక తెలుగు సాహిత్యంలో కనుకొస్తే, నవ్య కవితా పితామహుడు, భావ కవిత్వ చక్రవర్తి రాయప్రులు సుబ్బారావు గారు 1984 జూన్ 30 భౌతికంగా మనకు దూరమయ్యారు. ఏ దేశమేగినా ఎందు కాలుడినా పొగడరా నీ తల్లి భూమి పారతిని అంటూ ప్రతి తెలుగువాడిలోనూ అఖండమైన దేశభక్తిని, జాతీయ భావాన్ని నర నరాల్లో రగిలించిన మహోన్నత కవి ఆయన. లలిత, తృణకంకణం వంటి రచనల ద్వారా తెలుగు కవిత్వానికి సరికొత్త అందాలు దిద్దారు.
1: ఆ పద్యాలు వింటే ఇప్పటికీ ఒళ్ళు పులకరిస్తుంది. ఇక లలిత కళల విషయానికి వస్తే, ఆధునిక భారతీయ చిత్రకళా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సృష్టించుకున్న ప్రసిద్ధ చిత్రకారుడు KH ఆరా 1985 జూన్ 30 కన్నుమూశారు. ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడిగా ఎదిగి తన అద్భుతమైన వాటర్ కలర్ మరియు ఆయిల్ పెయింటింగ్స్ ద్వారా భారతీయ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిన ధన్యజీవి ఆయన.
0: ఇక మన తెలుగు చలనచిత్ర, నాటక మరియు రేడియో రంగానికి వస్తే, తన విలక్షణమైన గంభీరమైన గొంతుతో, అద్భుతమైన డైలాగ్ టైమింగ్ తో తెలుగు శ్రోతలను, ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. నటించిన హాస్య నటుడు సుత్తి వీరభద్రరావు గారు.

0: 1988 జూన్ 30న భౌతికంగా మనకు దూరమయ్యారు. ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో నాటకాల్లో నటించి ఆ తర్వాత వెండి తెరపై నాలుగు స్తంభాలాట, ఆనంద భైరవి, శ్రీవారికో ప్రేమలేఖ వంటి చిత్రాల ద్వారా సుత్తి జంటగా తెలుగు హాస్య చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన మరుపురాని నటుడు ఆయన.
1: సో లిజనర్స్, ఇంతవరకు జూన్ 30వ తేదీకి సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. అమ్మ, మరి ఈ రోజు మనం ఒక టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ రోజు మన శ్రోతలందరికీ ఏ టాపిక్ తీసుకొచ్చావు, ఏ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం?
3: తప్పకుండా చెప్తానన్నయ్య. మరి క్యాష్లెస్ లైఫ్, అంటే జేబులో 100 రూపాయలు కూడా లేని తరం అనే టాపిక్ అనమాట.
2: అబ్బో చాలా బాగుంది.
3: అంటే ఎందుకంటే మరి ఈ టాపిక్ లో నాకైనా మన శ్రోతలకైనా బోలెడన్ని నిత్య జీవిత అనుభవాలు, కామెడీలు ఉన్నాయి కదా. మరి ఈ రోజుల్లో అసలు జేబులో పర్స్, అందులో నోట్లు పెట్టుకునే వాళ్ళే కరువైపోయారు కూడా.
2: 100కి 100% నిజమమ్మా. ఒక చిన్న 5 రూపాయల చాక్లెట్ కొనాలన్నా ఆఖరికి బడ్డీ కొట్టు దగ్గర ఒక సింగిల్ చాయ్ తాగినా జేబులోంచి ఫోన్ తీయడం, ఆ క్యూఆర్ కోడ్ ముందు పెట్టడం, స్కాన్ చేసి పిన్ నెంబర్ నొక్కడమే. ఆ తర్వాత ఆ ఫోన్ నుంచి వచ్చే ఆ గూగుల్ పే సౌండో లేదా స్పీకర్ బాక్స్ నుంచి వచ్చే ఫోన్పేలో 5 రూపాయలు లభించాయి అనే ఆ మహేష్ బాబు వాయిస్ వింటే కానీ మన కుర్రాళ్ళకి తిన్న ఆ చాయ్ కానీ అరిగినట్టు, కొన్న వస్తువు సొంతమైనట్టు అనిపించట్లేదు.
3: ఇక ట్రెండీ పాయింట్ ని గుర్తు చేస్తూ, మరి ఈ క్యాష్లెస్ సుఖాల వెనుక కిరాణా షాపుల దగ్గర మన వాళ్ళు పడే టెన్షన్లు చూడాలి. మరి కరెక్ట్ గా సామాన్లన్నీ బ్యాగ్లు సర్దేసుకుని పేమెంట్ కొట్టే టైంకి ఆ భయంకరమైన ఇంటర్నెట్ సిగ్నల్ గాల్లో కలిసిపోతుంది. మరి సర్కిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఆ షాప్ ఓనర్ అన్నయ్య వైపు అమాయకంగా చూస్తూ, మరి అన్నయ్య సిగ్నల్ లేదు, నా అకౌంట్లో అయితే

0: డబ్బులు కట్టయ్యాయి. కానీ నీకు రాలేదా, స్క్రీన్ షాట్ చూపించమంటావా అంటూ ఆ కౌంటర్ ముందు యువత పడే టెన్షన్స్ చూస్తే ఒక పెద్ద సస్పెన్స్ సినిమా గుర్తొస్తుందనుకో.
1: అవునమ్మా, ఇక అన్నింటికంటే భయంకరమైన ఫన్నీ సిచ్యువేషన్ ఏంటంటే, పొరపాటున ఆ రోజు ఫోన్ ఇంట్లో మర్చిపోయి రోడ్డు మీదకు వచ్చామా, ఇక ఆ రోజు మన బతుకు బస్టాండే అనుకో. బ్యాంక్ అకౌంట్లో లక్షలున్నా జేబులో రూపాయి ఉండదు, చేతిలో ఫోన్ ఉండదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే, బాబాయ్ అర్జెంటుగా ఒక 50 రూపాయలు ఉంటే ఇవ్వు, ఇంటికి వెళ్ళాక గూగుల్ పే చేస్తా అని బతిమలాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు మన పరువు గంగలో కలిసినట్టే అనుకో.
0: మరి డిజిటల్ విప్లవం వల్ల చిల్లర సమస్యలు పోయాయి. మరి ఎక్కడికైనా జేబు ఖాళీగా ఫ్రీగా తిరిగి రావచ్చు అనే సౌకర్యం పెరిగింది. కానీ మనల్ని పూర్తిగా ఒక ఫోన్ మీద, ఇంటర్నెట్ మీద ఆధారపడేలా చేసేసింది. మరి టెక్నాలజీ ఎంత పెరిగినా బ్యాకప్ కోసం జేబులో కనీసం ఒక 100 రూపాయల నోటైనా దాచుకోవడం చాలా ఉత్తమం. లేదంటే ఎప్పుడు ఏ సిగ్నల్ పోయి మన బతుకు బస్టాండ్ అవుతుందో ఎవ్వరికి తెలియదనుకో.
1: అవునమ్మా, ఈ డిజిటల్ పేమెంట్లు వచ్చాక మన జీవితాల్లో ఒక పక్క ఊహించని సుఖాలు వచ్చాయి, అదే స్థాయిలో ఊపిరి సలపనివ్వని దుఃఖాలు, అల్లాడించే అలజడులు కూడా తోడయ్యాయి. నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు దీని వెనుకున్న అసలైన తమాషా టెన్షన్లు ఒకసారి విశ్లేషిస్తే మన శ్రోతలకు కూడా అవును కదా అని అనిపించక మాత్రం మానదు.
0: మొదటిగా సుఖాల గురించి చెప్పుకుందాం. మరొకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే చేతిలో చిల్లరుందా, 500 రూపాయలు నోటిస్తే వాడు చిల్లరిస్తాడో లేదో అని ఒక పెద్ద యుద్ధమే జరిగేది. ముఖ్యంగా ఈ కూరగాయల మార్కెట్లోనూ ఆటో ఎక్కినప్పుడు ఆ 1-2 రూపాయల చిల్లర కోసం కొట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ చిల్లర కష్టాలన్నీ తీరిపోయాయి. 1 రూపాయి నుంచి 1 లక్ష రూపాయల వరకు జస్ట్ 1 సెకండ్లో నడిచే దారిలో నిలబడిన చోటే పంపించేసే అల్టిమేట్ సుఖాన్ని ఈ డిజిటల్ పేమెంట్లు మనకిచ్చాయి.
1: సుఖాల వరకు బానే ఉందమ్మా, కానీ దీనివల్ల వచ్చే దుఃఖాలు, గుండెల్లో రేగే అలజళ్ళు మామూలుగా లేవనుకో. ఒకప్పుడు మన జేబులోంచి నోటు తీసి ఇస్తున్నప్పుడు అబ్బా 100 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయే అని ఒక బాధ, ఒక కంట్రోల్ ఉండేది. కానీ ఇప్పుడు ఫోన్ తీసి నెంబర్లు నొక్కడమే కదా, డబ్బులు కంటికి కనిపించకుండానే అకౌంట్ ఖాళీ అయిపోతుంది. నెలాఖరు వచ్చేసరికి అసలు డబ్బులన్నీ ఎటుపోయాయో అర్థం కాక స్టేట్మెంట్ చూసుకుని కళ్ళెంబడి నీళ్లు కార్చే పరిస్థితి వచ్చింది. ఇది మన జేబులకే కాదు, మన మనశ్శాంతికి కూడా పెద్ద శటకోపమే.
0: నువ్వు చాలా కరెక్ట్ పాయింట్ అయితే చెప్పావు. మరి దీనికి తోడు ఆ సర్వర్ డౌన్ టెన్షన్లు సృష్టించే అలజడి అంతా ఇంత కాదనుకో. మరి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించేసి లేదా హోటల్లో ఫుల్ గా తినేసి తీరా బిల్లు కట్టేటప్పుడు బ్యాంక్ సర్వర్ డౌన్ అనిస్తే గుండె ఆగినంత పని అవుతుందనుకో. అక్కడ సెక్యూరిటీ వాడు చూసే చూపులకి, చుట్టుపక్కల వాళ్ల ముందు మన పరువు పోతుందనే టెన్షన్ కి ఒంట్లో చెమటలు పట్టేస్తాయి. ఇక ఆ టైంలో మన అకౌంట్ లో డబ్బులున్నా మనం ఏమీ లేని అనాథల్లా నిలబడాల్సి వస్తుంది.
1: వీటన్నిటికంటే పెద్ద అలజడి ఏంటో తెలుసా, ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న సైబర్ మోసాలు. మీ అకౌంట్ బ్లాక్ అయింది, ఈ లింక్ నొక్కండినో, లేదంటే ఒక కస్టమర్ కేర్ నెంబర్ నుంచి ఫోన్ రాగానే మన అమాయకత్వం వల్లనో, పొరపాటున ఓటీపీ చెప్పడం వల్లనో జీవితకాలం కష్టపడి దాచుకున్న సొమ్మంతా నిమిషాల్లో మాయమైపోతుంది. ఒక చిన్న తప్పుతో అకౌంట్ జీరో అయిపోతుంటే ఆ కుటుంబాలు పడే దుఃఖం వర్ణనాతీతం. టెక్నాలజీ మనకి ఎంత సుఖాన్నిచ్చిందో అంతటి అభద్రతా భావాన్ని అలజడిని కూడా తెచ్చిపెట్టింది.
0: ఇక డిజిటల్ పేమెంట్లు మన నిత్య జీవితాన్ని సులభతరం చేసిన మాట వాస్తవమే, అయినా మన వాటిని వాడుకునేటప్పుడు మనం అంతే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మరి ఆశకు పోయి అపరిచిత లింకులు నొక్కకుండా మన పిన్ నెంబర్లు ఎవరికి చెప్పకుండా ఉంటేనే ఈ సుఖాన్ని మనం పూర్తిగా ఆస్వాదించగలం.
1: ఈ డిజిటల్ సుఖాలు దుఃఖాలు ఒకెత్తైతే అసలు ఈ ఫోన్ మర్చిపోవడం, అలాగే జేబులో రూపాయి లేకుండా వేల కొద్దీ షాపింగ్ చేయడం వెనక జరిగే తమాషాలు, గుండె జారే సంఘటనలు వింటే అస్సలు నవ్వు ఆపుకోలేం తెలుసా.
0: మరి ఈ ఫోన్ మర్చిపోవడం అనే ట్రాజడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఈ రోజుల్లో భార్యాభర్తలు సినిమాకు షాపింగ్ కు వెళ్ళినప్పుడు భర్త జేబులో పర్సు ఉందో లేదో అని భార్య అడగట్లేదు. మరేమండి మీ ఫోన్లో ఛార్జింగ్ ఉందా, ఫోన్ తీసుకున్నారా అని అడుగుతోంది. పొరపాటున భర్త ఫోన్ ఇంట్లో మర్చిపోయి తీరా షాపింగ్ మాల్కి వెళ్ళాక ట్రాలీ నిండా సామాన్లు, బట్టలు, 1000 రూపాయల బిల్లు వేయించుకుని కౌంటర్ దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది ఫోన్ ఇంట్లోనే ఉండిపోయింది అని.
1: కౌంటర్ దగ్గర నిలబడి ఆ బిల్లింగ్ క్లర్క్ ఏమో, సార్ 8500 రూపాయలు అయింది, స్కాన్ చేస్తారా అని అడుగుతుంటే మన వాడు జేబులు ఎత్తుక్కుంటూ కార్ కీస్ చూసుకుంటూ అయ్యో ఫోన్ ఇంట్లోనే మర్చిపోయానే అన్నప్పుడు ఆ మొహంలో వచ్చే కలర్ మార్పులు ఏ 7 రంగుల సినిమాటోగ్రఫీలోనూ దొరకవనుకో. అటు వెనక నిలబడిన జనాలు చూసే చూపులకి, ఇటు భారీ ఇచ్చే ఆ లుక్స్కి అక్కడున్న ట్రాలీని సామాన్ని వదిలేసి వెనక్కి పరిగెత్తాలన్నంత టెన్షన్ వచ్చేస్తుందనుకో.
0: కాయిన్కి ఇంకో వైపు కూడా ఉంది. ఈ డిజిటల్ పేమెంట్లు వచ్చాక మన వాళ్ళు వేల కొద్దీ షాపింగ్ ఎలా చేస్తున్నారు తెలుసా? మరొకప్పుడు జేబులో పర్సు ఉంటే అందులో 500 నోట్లు 1000

0: రూపాయలు ఉంటే ఆ నోట్లను లెక్కిస్తూ అమ్మో బడ్జెట్ దాటిపోతుంది, ఈ వస్తువు వద్దులే అని వెనక్కి పెట్టేవాడం. అంటే జేబులోని పర్స్ మన ఖర్చులకి ఒక బ్రేక్ లా పనిచేసేది.
1: కానీ ఇప్పుడు ఆ బ్రేక్లు అస్సలు లేవనుకో. చేతిలో ఫోన్ ఉంది, అకౌంట్ లో సాలరీ క్రెడిట్ అయ్యింది. షాపింగ్ మాల్కి వెళ్ళగానే నచ్చిన ప్రతి వస్తువును కళ్ళు మూసుకుని ట్రాలీలో వేసాడు. ఎందుకంటే జేబులోంచి నోట్లు తీసి ఇచ్చే ఆ నొప్పి మనకి తెలియట్లేదు. జస్ట్ అలా క్యూఆర్ కోడ్ ముందు ఫోన్

0: అంతే లగ్జరీగా ఇంకోసారి అంతే టెన్షన్గా కూడా మార్చేసింది. మరి అందుకే లిజినెస్ బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, షాపింగ్ చేసేటప్పుడు మీ అకౌంట్ బ్యాలెన్స్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోండి.
1: డిజిటల్ పేమెంట్లు షాపింగ్ని సులభం చేసే సరే, కానీ దీనివల్ల సమాజంలో అంతకంటే ప్రమాదకరమైన ఒక కొత్త సమస్య మొదలైంది తెలుసా? ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు బాధ్యత లేకుండా పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ పిల్లలు అడిగిన వెంటనే అస్సలు ఆలోచించకుండా గూగుల్ పే, ఫోన్ పే రూపంలో డబ్బులు పంపించేస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ తరం పిల్లలకి అసలు డబ్బు విలువ అంటే ఏంటో, అది ఎలా వస్తుందో అస్సలు తెలియకుండా పోతుంది అనుకో.
0: బిజినెస్ మరింత వరకు మనం ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి క్యాష్ లెస్ లైఫ్ మాట్లాడుకుంటున్నాం కదా. మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికి తిరిగి స్వాగతం అండి.
5: మరొకప్పుడు మన చిన్నతనంలో నాన్నగారిని ఏదైనా వస్తువు కావాలని అడిగితే మరి నెల బడ్జెట్ దాటిపోయిందిరా, వచ్చే నెల కొందాం అనేవాళ్ళు. లేదా ఆ డబ్బులు సంపాదించడానికి నాన్న ఎంత కష్టపడుతున్నారో కళ్ళారా చూసేవాళ్ళం. మరి జేబులోంచి నోట్లు తీసి లెక్క పెడుతుంటే డబ్బు సంపాదించడం వెనుక ఉన్న శ్రమ పిల్లలకి తెలిసేది. కానీ ఈరోజు పిల్లలకి డబ్బు అంటే కేవలం ఫోన్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు మాత్రమే అయిపోయాయి.
2: పిల్లాడు ఫోన్ చేసి, అమ్మ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, 500 కొట్టు, లేదా ఆన్లైన్ గేమ్లో కాయిన్స్ కొనాలి, 1,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయి అని అడగడమే ఆలస్యం. తల్లిదండ్రులు కూడా క్షణాల్లో పంపించేస్తూ ఉన్నారు. ఆ డబ్బు వెనుక తండ్రి పడే ఆఫీస్ టెన్షన్లు, తల్లి చేసే పొదుపు ఆ పిల్లాడికి ఎలా తెలుస్తాయి? కష్టపడకుండా అడగగానే చేతిలోకి డిజిటల్ రూపంలో డబ్బులు వచ్చేస్తుంటే డబ్బు అనేది చాలా సులభం.

0: సులభంగా దొరికే ఒక వస్తువు అనే అపోహలో పిల్లలు బతికేస్తూ ఉన్నారు.
1: మరి పిల్లలకి తెలియకుండానే ఖర్చు పెట్టే అలవాటు విపరీతంగా పెరిగిపోతుంది. మరి అవసరం లేని వస్తువులను కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తున్నారు. ఆఖరికి ఈ ఆన్లైన్ బెట్టింగ్లు, గేమింగ్ యాప్స్లు తల్లిదండ్రుల అకౌంట్ల నుంచి లక్షల రూపాయలు తగలేస్తున్న ఘోరాలు మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. చేతిలో నోట్లుంటే డబ్బులు అయిపోతున్నాయనే భయం ఉంటుంది, కానీ డిజిటల్ వ్యాలెట్లు ఆ భయం అనేది అస్సలుండదు.
2: కరెక్ట్ అమ్మా. తల్లిదండ్రులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, పిల్లలకి టెక్నాలజీని పరిచయం చేయండి తప్పలేదు, కానీ వారికి అడగగానే ఫోన్ పేలు గూగుల్ పేలు చేయడం ఆపండి. వీలైతే నెలకి ఒకసారి వాళ్ళ చేతికి కొంత క్యాష్ ఇచ్చి ఈ నెలలో నీ ఖర్చులన్నీ ఈ డబ్బులతోనే మేనేజ్ చెయ్యి అని చెప్పండి. అప్పుడు ఆ నోట్లను ఖర్చు పెడుతున్నప్పుడు, చిల్లర లెక్కలు చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి రూపాయి విలువ, పొదుపు చేయడం అంటే ఏంటో ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. డిజిటల్ యుగంలో ఉన్నాం కదా అని పిల్లలకి మానసిక క్రమశిక్షణని దూరం చేయకండి.
1: చాలా చక్కగా చెప్పావనయ్య. ఇక పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పాయింట్ ఇది.
0: ఈ డిజిటల్ పేమెంట్లు మనల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఊపిరి ఆగిపోయేలా చేసే అసలైన లైవ్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే ఒకటి ఉంది. అది మరెక్కడో కాదు, మన ఐఆర్సిటీసీ వెబ్సైట్ లో. కరెక్ట్ గా ఉదయం 10 లేదంటే 11 గంటలకి తత్కాల్ రైల్వే రిజర్వేషన్ చేసుకునే ఆ 2 నిమిషాల సమయం, అమ్మో ఆ టెన్షన్ గుర్తొస్తేనే ఎప్పటికీ గుండె లయ తప్పుతుందనుకో.
1: ఇక తత్కాల్ టికెట్ బుకింగ్ అంటేనే ఒక అగ్ని పరీక్ష. అందులోనూ ఈ గూగుల్ పే, ఫోన్ పేలు వచ్చాక ఆ టెన్షన్స్ 10 రెట్లు పెరిగాయనుకో. మరొకప్పుడు చేతిలో కార్డు పెట్టుకుని ముందే నెంబర్ టైప్ చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు సరిగ్గా 11 గంటలకి సీట్లు 100లోంచి 10లోకి పడిపోతుంటాయి. మరి టైం ఏమో సెకండ్లా పరిగెడుతూ ఉంటుంది.
0: కరెక్ట్ గా మన పాసింజర్ డీటెయిల్స్ అన్ని కొట్టేసి పేమెంట్ ఆప్షన్ లోకి వెళ్లి మన యూపీఐ ఐడి ఇచ్చి పే అని కొడతాం. అప్పుడు స్క్రీన్ మీద ప్లీజ్ అప్రూవ్ ద పేమెంట్ ఇన్ యువర్ యాప్ అని పడి ఒక 5 నిమిషాల టైమర్ రివర్స్ లో తిరగడం మొదలవుతుంది. ఇక అప్పుడు మొదలవుతుంది మనకి అసలైన సినిమా. ఆ వెబ్సైట్ పేజీని అలాగే ఉంచి హడావుడిగా ఫోన్లో గూగుల్ పేనో ఫోన్ పేనో ఓపెన్ చేయాలి. ఆ యాప్ ఓపెన్ అవ్వడానికి ఆ రోజు చూస్తే నత్త కంటే ఘోరంగా లోడ్ అవుతుంది అనుకో.
1: ఇక ఆ కంగారులో మరి ఫోన్ ఫేస్ లాక్ ఓపెన్ కాదు, సరిగ్గా అప్పుడే వేలి ముద్ర కూడా పడదు. పోనీ పిన్ నెంబర్ కొడదామా అంటే కంగారులో తప్పు నెంబర్ పడుతుంది. తీరా యాప్ ఓపెన్ అయ్యాక ఆ ఐఆర్సిటీసీ పేమెంట్ రిక్వెస్ట్ పాపప్ అని స్క్రీన్ మీద కనిపించని కనిపించదు. మరి రీఫ్రెష్ కొట్టి కొట్టి మన ప్రాణం పోతూ ఉంటుందనుకో. అక్కడ రైల్లోనేమో సీట్లు 50, 40, 25 అంటూ ఐస్ క్రీమ్లే కరిగిపోతూ ఉంటాయి.
0: సరిగ్గా ఆ క్లైమాక్స్ టైంలో దేవుడి దయ వల్ల పేమెంట్ రిక్వెస్ట్ కనిపిస్తుంది. సరే అని పే కొట్టి యూపీఐ పిన్ నెంబర్ నొక్కాక ఆ నరకప్రాయమైన సర్కిల్ తిరగడం మొదలవుతుంది. ప్రాసెసింగ్ పేమెంట్ అని వస్తుంది. గుండెమో 100 సార్లు కొట్టుకుంటుంది. కరెక్ట్ గా ఆ టైంలో మన దురదృష్టం కొద్దీ బ్యాంక్ సర్వర్ బిజీ అని వచ్చి పేమెంట్ ఫెయిల్డ్ అని పడిందా అంతే, ఇక గుండె ఆగినంత పని అవుతుంది.
1: అంతకంటే ఘోరం ఏంటంటే మన అకౌంట్ నుంచి డబ్బులైతే కట్ అయిపోతాయి, కానీ అటు ఐఆర్సిటీసీ పేజ్లోకి వెళ్లేసరికి మరి సెషన్ ఎక్స్పైర్డ్ అను లేదా టికెట్ బుక్ కాకుండా వెయిటింగ్ లిస్ట్ లోనూ పడుతుంది. మరి డబ్బులు పోయాయి, టికెట్ రాలేదు, ఊరికి వెళ్లే దారి మూసుకుపోయింది. ఇక ఆ టైంలో వచ్చే కోపం, ఆ డిజిటల్ పేమెంట్ల మీద వచ్చే విరక్తి అంతా ఇంత కాదనుకో.
0: కరెక్ట్ అమ్మా. టెక్నాలజీ వల్ల బ్యాంకులు చుట్టూ తిరిగే పని తప్పింది, కానీ ఇలాంటి అత్యవసర సమయాల్లో ఒక్క సెకండ్ సర్వర్ డౌన్ అయినా మన ప్రయాణాలే ఆగిపోయేంత టెన్షన్ ఫ్రీగా గిఫ్ట్ ఇస్తుంది. అందుకే తత్కాల్ బుకింగ్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వ్యాలెట్లో ముందే డబ్బులుంచుకోవడం లేదంటే నెట్ బ్యాంకింగ్ వాడుకోవడం కొంచెం సేఫ్.
1: అవునన్నయ్య. మరి తత్కాల్ టికెట్ల టెన్షన్ లోకెత్తైతే ఈ డిజిటల్ ప్రపంచంలో సామాన్యుణ్ణి నిలువున ఉంచేసే అత్యంత ప్రమాదకరమైన అంశం మరొకటి ఉంది, అది డిజిటల్ మోసాలు. ఈ రోజుల్లో మనం ఎంత డిజిటల్ సుఖాలను అనుభవిస్తున్నామో అంతే స్థాయిలో మన కంటికి కనిపించని దొంగలు మన అకౌంట్లను ఖాళీ చేయడానికి పొంచున్నారు.
0: ఒకప్పుడు దొంగతనం జరగాలంటే దొంగలు ఇళ్లలోకి దూరి తాళాలు పగలు కొట్టాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మనం ఎక్కడో కూర్చుని ఒక చిన్న తప్పు చేస్తే చాలు, మన జేబులో ఉన్న ఫోన్ ద్వారానే మన అకౌంట్లోని సొమ్మంతా మాయం చేస్తూ ఉన్నారు. అసలు ఈ మధ్య కాలంలో ఈ మోసాలు ఏ రూపాల్లో వస్తున్నాయో వింటేనే భయం వేస్తుందనుకో.
1: ముఖ్యంగా మరి ఈ కాలంలో కుర్రాళ్ళని అమాయకుల్ని టార్గెట్ చేస్తూ రకరకాల వలలు విసురుతున్నారు. లాటరీ మరియు పార్సిల్ మోసాలు, మీకు లక్కీ డ్రాలో 1 కోటి రూపాయలు వచ్చాయను లేదా మీ పేరు మీద డ్రగ్స్ ఉన్న పార్సిల్ వచ్చింది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని భయపెట్టి 200,000 రూపాయలు గుంజేస్తున్నారు. నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లతో గూగుల్లో బ్యాంకుల నెంబర్లు వెతికితే అక్కడ మోసగాళ్లు తమ నెంబర్లు పెడతారు. మరి వాళ్ళకి ఫోన్ చేయగానే మన అకౌంట్ సమాచారం అంతా కూడా లాగేసుకుంటారు. ఆశ చూపించే లింకులు కూడా ఉంటాయి. ఇక ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు 500 రూపాయలు ఉచిత రీఛార్జ్ వస్తుందని వాట్సాప్ లో మెసేజ్లు పంపుతారు. ఇక ఆ లింక్ నొక్కగానే

0: మన ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మరి ఈ డిజిటల్ దొంగల బారిన పడకుండా ఉండాలంటే మన శ్రోతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాస్తంత మరి వివరంగా తెలియజేస్తావా?
1: తప్పకుండానమ్మా. ఈ డిజిటల్ యుగంలో మనం సురక్షితంగా ఉండాలంటే కొన్ని బంగారం లాంటి సూత్రాలు పాటించాలి. మొదటి సూత్రం ఏంటంటే, ఓటీపీ పిన్ ఎవరికి చెప్పకూడదు. మీ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసినా సరే మీ యూపీఐ పిన్ నెంబర్ కానీ మీ ఫోన్కు వచ్చే ఓటీపీ కానీ ఎవ్వరికీ ఏ పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. బ్యాంకు వాళ్ళు ఎప్పుడు మన పిన్ నెంబర్లు అడగరనే విషయాన్ని ముందుగా గుర్తుపెట్టుకోవాలి. రెండో సూత్రం ఏంటంటే, అపరిచిత లింకులు అస్సలు నొక్కకూడదు. వాట్సాప్లోనూ ఎస్ఎంఎస్లోనూ వచ్చే ఆశ చూపించే ఏ లింక్ని క్లిక్ చేయకూడదు. ఉచితంగా ఏది రాదు. మూడో సూత్రం ఏంటంటే, డబ్బులు రావడానికి పిన్ అనేది అవసరం లేదు. చాలామంది ఓఎల్ఎక్స్ లాంటి యాప్స్లో వస్తువులు అమ్మేటప్పుడు మోసపోతూ ఉంటారు. అవతల వాడు క్యూఆర్ కోడ్ పంపి స్కాన్ చేసి పిన్ నొక్కండి, డబ్బులు మీ అకౌంట్లో పడతాయి అంటాడు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన అకౌంట్లో డబ్బులు పడడానికి ఎప్పుడు పిన్ నంబర్ నొక్కాల్సిన అవసరం లేనేలేదు. మనం డబ్బులు పంపేటప్పుడు మాత్రమే పిన్ నొక్కాలి. నాలుగోది ఏంటంటే, యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్లేస్టోర్లో రేటింగ్ లేని, నమ్మకం లేని లోన్ యాప్స్ని, గేమింగ్ యాప్స్ని అస్సలు డౌన్లోడ్ చేయకూడదు.
0: చాలా అద్భుతమైన జాగ్రత్తలు అయితే చెప్పాం. మరొకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 అనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. మనం ఎంత వేగంగా ఫోన్ చేస్తే మన అకౌంట్ నుంచి పోయిన డబ్బును అంతే వేగంగా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. మరి సాంకేతికతను వాడుకుందాం, కానీ అత్యాశకు పోకుండా అప్రమత్తంగా ఉందాం.
1: కరెక్ట్ అమ్మా. మన శ్రోతలందరికీ ఒక బలమైన కనువిప్పు కలిగించే సందేశాన్ని, ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని జాగ్రత్తల్ని అందించడం నిజంగా మన రేడియో విష్ణు బాధ్యత కదా.
0: అవునన్నయ్య, ఈరోజు డిజిటల్ విప్లవం మన జేబుల్లోని పర్సుల్ని మాయించేసి చేతిలోని ఫోన్నే బ్యాంకుగా మార్చేసింది. ఇది మన జీవితాన్ని ఎంతో సులభతరం చేసింది. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, టెక్నాలజీ అనేది మనకు సేవకుడిగా ఉండాలి, అంతే తప్ప అదే మనకు యజమాని కాకూడదు. ఈ క్యాష్లెస్ లైఫ్ పేరుతో మనకు తెలియకుండానే మనం ఒక పెద్ద డిజిటల్ మాయాజలంలో చిక్కుకుపోతున్నామా అనిపిస్తుంది. మరి డిజిటల్ యుగంలో బతుకుదాం, కానీ మన రిజెక్షన్ని మాత్రం డిజిటల్ చేతికి తాకట్టు పెట్టద్దు.
1: ఈరోజు మనలో చాలా మంది స్క్రీన్ మీద కనిపించే నెంబర్ని చూసి అది నిజమైన డబ్బు కాదనుకుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆఖరికి పిల్లల చేతికి కూడా ఎలాంటి నియంత్రణ లేకుండా ఫోన్లు ఇచ్చేసి వాళ్ళు అడిగినప్పుడల్లా గూగుల్ పేలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. డబ్బు సంపాదించడం వెనుక ఉండే చెమట చుక్కల విలువని ఈ తరం పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నెలకొక్కసారైనా కొంత నగదుని చేత్తో తాకి ఖర్చు పెట్టే అలవాటును ఇంట్లో అందరికీ అలవాటు చేయండి. అప్పుడే మనకి ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుంది.
0: ఈ డిజిటల్ దొంగల బారిన పడకుండా ఉండటానికి మూడు విషయాలు మరి మీ గుండెల్లో పదిలంగా దాచుకోండి. మరి మొట్టమొదటిది ఏంటంటే, ఆశే మనకు పెద్ద శత్రువు. మరి ఉచితంగా కార్లు, లాటరీలు, 50,000 రూపాయల బహుమతులు వస్తున్నాయంటూ వచ్చే ఏ మెసేజ్నైనా సరే గుడ్డిగా నమ్మకండి. ఆశ ఉన్న చోటి దొంగలు ఈజీగా వలవేస్తారు. ఇక రెండవది అప్రమత్తది మన రక్షణ. మన బ్యాంక్ డీటెయిల్స్, యూపీఐ పిన్, ఓటీపీలను ఎవ్వరికి చెప్పకూడదు. అలానే డబ్బులు తీసుకోవడానికి పిన్ నెంబర్ కొట్టాల్సిన అవసరం లేదని ప్రాథమిక సూత్రాన్ని కూడా ఎప్పటికీ మర్చిపోకండి. ఇక మూడవది బాధపడటం కంటే భద్రత మేలు. ఒకవేళ పొరపాటున మోసపోయామని గ్రహిస్తే మొహమాట పడకుండా, భయపడకుండా వెంటనే 1930 ఈ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి.
1: బాగా చెప్పామమ్మా. కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు, అలాగే చేతులు కూడా కోసుకోవచ్చు. వాడే విధానంలోనే తేడా ఉంటుంది. మన డిజిటల్ పేమెంట్లు కూడా అంతే. జాగ్రత్తగా వాడుకుంటే అద్భుతమైన వరం. నిర్లక్ష్యంగా వదిలేస్తే మన జీవితాలని గుల్ల చేసే శాపం. టెక్నాలజీని వాడుకుందాం, కానీ అప్రమత్తంగా ఉంటూ మన కష్టార్జితాన్ని కాపాడుకుందాం.
0: మరి క్యాష్లెస్ లైఫ్ ముచ్చట్లు, అందులోని లోటుపాట్లు మీ అందరికీ ఒక మంచి కనువిప్పు కలిగించాయని ఆశిస్తున్నాం. మరి రేపు మరో చక్కని సమాజానికి ఉపయోగపడే సరికొత్త అంశంతో ఎప్పట్లానే మీ ముందుకు వచ్చేస్తాం. మరి అప్పటి వరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెప్లేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9848.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: विष्णु एफएम 90.4।
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఏంటంటే మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
6: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి భగవంతుడు శ్రీరామచంద్రుడు వానరులని లంకకు తీసుకెళ్ళడం మంచిదైంది. ఎందుకంటే మనుషుల్ని కనుక తీసుకెళ్ళుంటే ఆ బంగారు లంక ఆకర్షణకులోనై మరి వారిలో సగం మంది రావణాసురుడి వైపే నిలిచిపోయేవారు కదండి. అంటే భగవంతుడు శ్రీరామచంద్రుడు వానరులను లంకకు తీసుకెళ్ళడం మంచిదైందనమాట. మరి ఎందుకంటే మనుషుల్ని తీసుకెళ్ళుంటే కనుక ఆ బంగారు లంకకు ఆకర్షణకు లోనైపోయి వారిలో సగం మంది మరి రావణాసురుడి వైపే నిలిచిపోయేవారు. ఓకే లిజినెస్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదరకూరు మండలం తాటిపర్తి గ్రామం నుండి సోమనాథం జనార్దనరావు గారు వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా కోసం పెళ్లినాటి ప్రమాణాలు ఈ చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఈనాటి కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ఈరోజు ట్యూస్డే కదండి, మంగళవారం కాబట్టి మరి హనుమంతుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి హనుమంతుడికి సంబంధించి ఒక చక్కని టాపిక్ తెలుసుకుందాం. మరి హనుమంతుడు భూత ప్రేత పిశాచాల నుండి రక్షించడానికి కారణం ఏంటి? మరి హనుమంతుడు భూత ప్రేత పిశాచాల నుండి మనల్ని రక్షించడానికి కారణం ఏంటో తెలుసా? ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు. అదేవిధంగా మరి ఆంజనేయ స్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లంటూ ఉండదు. మరి ప్రతి ఒక్కరి ఇంటిలో ఆంజనేయ స్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది. మన హిందూ దేవుళ్ళలో ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. మరి రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభుకి ఆంజనేయుడు నమ్మిన బంటుగా ఉంటాడు. ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుని పూజించినా లేదా ఆంజనేయుడిని పూజించినా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఆంజనేయుడు శ్రీరామచంద్రుడికి ఏ విధమైనటువంటి భక్తుడు మనకు తెలిసింది. ఇక రామ భక్తులు ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చేస్తూ ఉంటారు. మరి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు, గ్రహస్థితులు, భూత ప్రేత పిశాచాల భయం ఉండదు అని భావిస్తూ ఉంటారు. ఈ విధంగా భూతాలకు భయపడే వారిని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ స్వామివారి తాయెత్తులు కట్టించడం ద్వారా వారికి ఆ భయం తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఇలాంటి భయాందోళనలు ఉన్నవారు ఎక్కువగా మరి శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల వారికి ధైర్యం కలుగుతుంది అని భావిస్తారు. మరి నిజంగానే ఆంజనేయ స్వామి పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తాడా? మనల్ని ఆంజనేయ స్వామి ఈ విధంగా రక్షించడానికి గల కారణాలేంటి తెలుసుకుందాం. రామనామం ఎంత మధురమైనదో ఆంజనేయ స్వామి ఎంతో అద్భుతంగా వివరించారు. మరి ఈ క్రమంలోనే విష్ణుమూర్తి తన రాముడి అవతారాన్ని చాలిస్తూ ఆంజనేయుడికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలని చెప్తాడు. ఈ క్రమంలోనే శ్రీరాముడు తన తనువు చాలిస్తూ, హనుమ, కలియుగం అంతమయ్యే వరకు భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడాలని, వారికి కలిగే భయం, ఆందోళన, భూత ప్రేత పిశాచాల నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నింపాలని, ఈ భూలోక వాసులకు నువ్వు రక్షణ కల్పించాలని చెబుతూ తన అవతారాన్ని చాలిస్తాడు. మరి ఈ విధంగా శ్రీరాముడు ఆంజనేయుడి కోరిక కోరడంతో శ్రీరాముడి ఆజ్ఞను హనుమంతుడు నెరవేరుస్తానని మాట ఇవ్వడం వల్ల ఆంజనేయ స్వామి కలియుగంలో భక్తులకు రక్షణగా ఉండి వారికి కలిగే భయాందోళనల నుంచి రక్షిస్తూ ఉన్నాడు. లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి ఎలా ఉన్నారు, బాగున్నారు కదా? మరి లిజినెస్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా పెద్ద హాయని చెప్పంటున్నారు. అలానే ఈరోజు మంగళవారం కాబట్టి మరి హనుమంతుడికి సంబంధించి ఏదైనా ఒక చక్కని పాటను ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా ఒక చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేమిదో, మరి మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి మట్టితో చేసిన బొమ్మ తిరిగి మట్టిలో కలిసినట్లే పరమాత్మ అంశైన జీవాత్మ కూడా చివరికి పరమాత్మలోని లీనమవుతుంది. మరి ఈ విషయాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని దైవానికి అర్పించడాన్ని ఆత్మనివేదనం అంటారు. ఇదే భక్తికి పరాకాష్ట, మోక్ష సాధనలు చివరి మెట్టు. మరి నవ విధాల భక్తి మార్గాల్లో ఇది అత్యున్నతమైనది. ఆత్మ అంటే తనను తాను నివేదనం అంటే సంపూర్ణంగా సమర్పించడం. తన జీవితం, కర్తవ్యాలు, సుఖదుఖాలు అన్నింటినీ కూడా భగవంతుడి యొక్క చిత్తానికి అర్పించడమే ఆత్మనివేదనకు అసలైన అర్థం. లోకంలో మనం చేసే పనులన్నింటినీ స్వార్థం కోసం కాకుండా పనిని

పూజగా భావించి ఆ దైవానికి నచ్చే సత్కార్యాలను చేసినప్పుడే నిజమైన సమర్పణ అనేది సాధ్యమవుతుంది. అప్పుడు భక్తుడికి భగవంతుడికి మధ్య ఎలాంటి అట్టుగోడలు ఉండవు. లాభ నష్టాలు జయాపజయాలను దైవ సంకల్పానికి అప్పగించడమే ఆత్మనివేదన తాలూకు పరమార్థం. మరి ఆత్మనివేదనకు ప్రధాన అడ్డంకి అహంకారం. నేనే చేస్తున్నాను, ఇది నాది అనే భావన ఉన్నంతకాలం పరిపూర్ణ శరణాగతి సాధ్యం కాదు. మరి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ మనిషి తాను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అనే సత్యాన్ని గ్రహిస్తాడు. గంగానది సముద్రంలో కలిసినప్పుడు తన పేరు రూపాన్ని కోల్పోయి కడలిగా మారినట్లు భక్తుడు తన వ్యక్తిత్వాన్ని దైవంలో విలీనం చేయాలి. వామనవతారంలో బలిచక్రవర్తి కథ ఆత్మనివేదనకు గొప్ప నిదర్శనం. 3 అడుగుల నేల కోరిన వామనుడు 2 అడుగులతో భూమి ఆకాశాన్ని కొలిచిన తరువాత 3 అడుగుకు స్థానం అడిగినప్పుడు బలి తన తలని సమర్పించాడు. రాజ్యాన్ని మాత్రమే కాదు తన అహంకారాన్ని కూడా అర్పించి చిరంజీవిగా నిలిచాడు. అలానే శివభక్తుడు సిరియాళుడు ఆత్మనివేదనకు అత్యున్నత ఉదాహరణ వెంటివాడు. సర్వం ఈశ్వరుడిదే అని అచంచల విశ్వాసం అతడి శరణాగతిని తెలియచేస్తుంది. దైవ పరీక్షలు విజయం సాధించిన సిరియాళుడికి పరమశివుడు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించాడన్నది పౌరాణిక గాథ. ఆత్మనివేదనం అంటే అడవులకు వెళ్లడం కాదు, సంసారంలో ఉంటూనే ప్రతి పనిని భగవంతుడికి అర్పించడం, ఫలితంపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడం, సకల జీవులలోనూ దైవాన్ని దర్శించడం, మనకు అత్యంత ప్రియమైన దానిపైన హక్కు భావాన్ని వదిలివేయడం. అలాంటి భక్తుడి యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాంది. అదేంటంటే, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం. అంటే కైవల్యానికి ఆఖరి మెట్టైన ఆత్మనివేదనం సాధకుణ్ణి జనన మరణ చక్రం నుంచి విముక్తి చేసి శాశ్వత ఆనందమైన మోక్షాన్ని ప్రసాదిస్తుంది. తమను తాము శూన్యం చేసుకునే వారికి భగవంతుడు సంపూర్ణంగా దర్శనమిస్తాడు. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కడప జిల్లా మాధవరం నుండి సందీప్ రెడ్డి, సింధు మాధురి, సుధీర్ కుమార్ రెడ్డి, అభిమన్యు రెడ్డి, కుందనారెడ్డి, ధాత్రి రెడ్డి, తన్వి, నివాస్ రెడ్డి, విదుర, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి మా కుటుంబంలో ఒకరైన మరి పాలంపల్లి తులసమ్మ గారు పదవీ విరమణ సందర్భంగా ఆమె గురించి 4 మాటలు అంటున్నారు. కాలం పుటల్లో ఎన్నో సంవత్సరాలు నిశ్శబ్దంగా నడిచిన ఆమె అడుగులు మాత్రం కర్తవ్యానికి చిరునామాగా నిలిచాయి. వృత్తిని ఉద్యోగంగా కాదు దైవంగా భావించి, బాధ్యతను భారంగా కాదు భక్తిగా స్వీకరించి, ప్రతి రోజును అంకిత భావంతో అలంకరించిన అరుదైన వ్యక్తిత్వం ఆమెది. ఈరోజు పదవికి వీడ్కోలు పలుకుతున్న ఆమె సేవలకు వీడ్కోలు లేదు. ఆమె చూపిన క్రమశిక్షణకు ముగింపు లేదు. ఇన్నాళ్ళు గడియారంతో పోటీ పడిన జీవితం ఇకపై ఆనందంతో చేయి కలపాలి అందరం అంటున్నారు. మరి పదవీ విరమణ శుభాకాంక్షలతో ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజనర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం, సంబంధ బాంధవ్యాలు. మరి మనుషులందరూ కూడా అనుబంధానికి, ఆత్మీయతకు పట్టం కడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తోంది. మరి కుటుంబ గౌరవ వృద్ధికి కూడా ఇవే మూల సూత్రాలని వేదాలు కూడా ఉపదేశిస్తున్నాయి. స్వతహాగా మనిషి సంఘజీవి, అందరితో కలిసిమెలిసి ఉండటం మానవ సహజ లక్ష్యం. ఇరుగు పొరుగుతో, ఊరివారితో, సహోద్యోగులతో వ్యక్తిగా ఉండేవి స్నేహపూర్వక సంబంధాలైతే కుటుంబ సభ్యులు బంధువులతో ఉండేవి బంధుత్వాలు. పూర్వం మన సమాజంలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. మరి రెండు మూడు తరాల కుటుంబ సభ్యులందరూ సదవగాహనతో కలిసి ఉండేవారు. కాలక్రమంలో ఈ సమిష్టి కుటుంబాలు వ్యష్టి కుటుంబాలుగా మారాయి. దాంతో ఒకనాటి కుటుంబ సభ్యులు ఇప్పుడు బంధువుల జాబితాలోకి చేరారు. నిజానికి ఈ కుటుంబ సంబంధాలు చాలా విలువైనవి. మరి వీటి గురించి రామాయణం ఎంతో ఉన్నతంగా వివరించింది. ముఖ్యంగా అందులోని అన్నదమ్ముల అనుబంధం ఆదర్శవంతమైంది. తండ్రి మాట జవదాటకుండా అరణ్యానికి వెళ్లిన సమభావనతో అందరి పట్ల ధర్మాన్ని పాటించాడు శ్రీరామచంద్రుడు. సోదరులను ప్రేమించాడు. వానరుడైన సుగ్రీవుడితో మిత్రధర్మాన్ని కొనసాగించాడు. శరణు వేడిన దానవ వీరుడు విభీషుణ్ణి ఆదరించాడు. అనుబంధాలకు విలువిచ్చే విషయంలో శ్రీరాముడు సర్వోన్నత గుణ సంజాతుడిగా తేజరిల్లుతాడు. అందుకే రామమార్గం అందరికీ అనుసరణీయమైంది. ఇక భారతంలో ధర్మరాజు మాయాజూతంలో సర్వం కోల్పోయినప్పుడు ద్రౌపదితో పాటు తమ్ముళ్లైన భీమార్జున నకుల సహదేవులు కూడా అన్న వెంట అడవులకు వెళ్లారు. కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారు. నిజానికి బంధం అంటే అందరినీ కలుపుకోవడం. బంధుత్వాలు ఆ భగవంతుడు ప్రసాదించినవి. స్నేహ సంబంధాలు మనం ఎంచుకుని పెంచుకునేవి. వాటిని నిలుపుకుంటూ పదుగురికి ఆదర్శంగా నిలవాలి. మన మాట ప్రేమగా, ఆత్మీయంగా ఉన్నప్పుడే బాంధవ్యాలు, స్నేహాలు బలపడతాయి. అనేక మంది మనల్ని ఇష్టపడచ్చు, కానీ కొద్దిమంది మాత్రం

ని మన అంతరంగానికి దగ్గరవుతారు. అలాంటి వారి మనతో శాశ్వత బంధాన్ని కోరుకుంటారు. కలుపుకుని పోయే మనస్తత్వం ఉంటే అందరూ మనవాళ్లే అవుతారు. మనతో కలిసుండాలని ఆరాటపడతారు. అలా కాకుండా అందరితోనూ అంటీ ముట్టనట్లు ఉండేవారికి సన్నిహితులంటూ ఎవ్వరూ ఉండరు. కలవడానికి, విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, దగ్గరవ్వడానికి చూపిస్తే ప్రతి బంధం పటిష్టంగానే ఉంటుంది. బంధాలు తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన నేటి మానవ సంబంధాల్లో నిజమైన మానవీయ పరిమళం లోపిస్తోంది. షరతులతో కూడిన సహాయాలు, మరి మీ ఇంటికొస్తే నాకేమిస్తావు, మా ఇంటికొస్తే నాకేం తెస్తావు తరహా స్వార్థాలు అనుబంధాలను కలుషితం చేస్తున్నాయి. వ్యక్తిని అతడి బలాలు బలహీనలతో పాటు అర్థం చేసుకుని బేషరతుగా ప్రేమను పంచగలిగితే ఏ అనుబంధమైనా అపురూపం అవుతుంది. ఇక ఆత్మానుభూతి అంటే ఏంటి, అది ఎలా అనుభవిస్తాం అనేది కూడా తెలుసుకుందాం. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లెక్రమ నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా కళ్ళుడు దిద్దిన కాపురం చిత్రం నుండి ఇది మల్లెల మాసం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. మరి అలానే సంబంధ బాంధవ్యాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఆత్మానుభూతి అంటే ఏంటి, అది ఎలా అనుభవిస్తాం అంటే, ఆనందం మానవుని యొక్క సహజ స్థితి, వాస్తవ స్థితి. కానీ నేడు అనేక మంది తమ సహజ స్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖ సంతోషాలే ఆనందం అన్న భ్రాంతిలు మనుగడ సాగిస్తున్నారు. నిజానికి సుఖం, సంతోషం, ఆనందం ఒకేలా చెప్పేస్తున్నా ఇవి మూడు రకాల అనుభూతులు. పంచేంద్రియాలను సంతృప్తిపరిచే సుఖానుభూతి శారీరకమైంది. ఇక వినోదభరితమైన మనస్సును ఉత్సాహపరిచే సంతోషానుభూతి మానసికం. మరి వీటికి అతీతమైంది ఆనందానుభూతి, అంటే ఆత్మ సంబంధితం. ఆనందం ఆధ్యాత్మికం, బాహ్య ప్రపంచంతో సంబంధం లేని అంతర్గత అనుభూతి సుఖానుభూతిని కట్టిపడేస్తుంది. సంతోషానుభూతి చిరుస్వేచ్ఛనిస్తుంది. ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం. శారీరక స్థాయిని, మానసిక స్థాయిని దాటి హృదయ స్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమే ఆత్మస్థాయికనేది వస్తాం. మొదటిది బంధం, రెండవది తాత్కాలికం, మూడవది శాశ్వతం. మరి మొదటి రెండింటినీ పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు. కానీ పరమానంద స్థితికి వచ్చినవాడు అమృతమయుడే అంటాడు బుద్ధుడు. ఆనందంగా జీవించడానికి హంగులు అవసరం లేదు, ఆర్థిక స్థితిగతులు అవసరం లేదు. అవగాహనతో మనమున్న స్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితుల్లోనైనా సమస్థితిలో ఉండగలగడం, కానీ అందరూ కూడా పరమాత్మని అనుగ్రహమేనన్న భావనతో ఉండగలగడం అలవర్చుకోవాలి. మన భావాల పట్ల, మనలో ఉన్న అంతర్యామి పట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్న వాటి పట్ల, మన చుట్టూ ఉన్న వారందరిలో ఉన్న అంతర్యామి పట్ల ఎరుకతో ఉండటం నేర్చుకోవాలి. ఇది అలవడిన నాడు అనుక్షణం మనం ప్రార్థనలో ఉన్నట్లే, ఆనందంగా ఉన్నట్లే, అంతర్యామితో ఉన్నట్లే. ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకాలు, అంటే మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం. మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం. మరి మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. వ్యక్తి చేతన నుండి దివ్య చేతన

వైపు సాగిపోవడమే మానవ జన్మకు సార్థకత. మరి మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందంలోనికి చేరుకోవడమే పరమార్థకత. ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం, పేరు ఏదైతేనే అన్నీ కూడా ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియచెప్పేవి. ఎక్కడ అహం అంటే నేను అనేది ఉండదు, అక్కడే ఆనందం ఉంటుంది. మన లోపలే ఉన్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి, అప్పుడే అర్థమవుతుంది ఆనందమే చైతన్యం అనేది. ఆ అన్వేషణలోనే తెలుస్తుంది సచ్చిత్ ఆనందం. సత్ అంటే సత్యం, చిత్ అంటే చైతన్యం, ఆనందం అంటే పరమానందం. ముందుగా సత్యాన్ని తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోకి పయనిస్తే చైతన్యాన్ని తెలుసుకోగలుగుతాం. అటు పిమ్మట అనుభవమైనది ఆనందస్థితి అనమాట. ఓకే లిజనర్స్, మరి ఈ సంబంధ బాంధవ్యాల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక అలాని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం రావణుడే రాముడైతే ఈ చిత్రం నుండి రవివర్మకి అందని ఒకే ఒక అందానివు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి శ్రీ మహావిష్ణువు అనగా మాధవుడు కొలువైన అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన 5 పుణ్యక్షేత్రాలను పంచమాధవ క్షేత్రాలు అని చెప్పి అంటారు. మరి ఈ పంచమాధవ క్షేత్రాలు ఎక్కడున్నాయి? మరి భారతదేశంలో విభిన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 5 క్షేత్రాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది బిందు మాధవ ఆలయం. ఇది వారణాసిలోని అనగా ఉత్తరప్రదేశ్లో, ఇది కాశీలోని ప్రసిద్ధ పంచగంగ ఘాట్ వద్ద ఉంది. మరి కాశీయాత్ర బిందు మాధవుని దర్శనంతోనే సంపూర్ణమవుతుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఇక రెండవది వేణి మాధవ ఆలయం. ప్రయాగ్రాజ్ లేదా అలహాబాద్ గంగా యమున అంతర్వాహిని సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రంలో ఈ ఆలయం వెలసింది. ఇక మూడవది కుంతి మాధవ ఆలయం, పిఠాపురం. మరి ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక పంచమాధవ క్షేత్రం ఇది. ఇక్కడి పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఈ ఆలయం అనేది ఉంది. ఇక నాలుగవది సేతు మాధవ ఆలయం, రామేశ్వరం. మరి తమిళనాడు రామేశ్వరంలోని ప్రసిద్ధ రామనాథస్వామి ప్రధాన ఆలయ సముదాయం లోపలి ఈ మాధవస్వామి కూడా కొలువై ఉన్నాడు. ఇక సుందర మాధవ ఆలయం, తిరువనంతపురం, కేరళ. ఇది కేరళలోని అత్యంత ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయ పరిసరాల్లో ఉందన్నమాట. అయితే ఈ పంచమాధవ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి స్థలపురాణం ఏంటి అంటే, మరి దీని వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే, కృతయుగంలో దేవతలకు అసురులకు జరిగిన యుద్ధంలో దేవేంద్రుడు అసుర చక్రవర్తి అయిన వృత్తాసురుణ్ణి తన వజ్రాయుధంతో వధిస్తాడు. అయితే వృత్తాసురుడు రాక్షసుడైనప్పటికీ గొప్ప వేద పండితుడు, అంటే బ్రాహ్మణుడు కావడంతో అతడిని చంపినందుకు ఇంద్రుడికి ఘోరమైన బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. మరి ఆ పాప ప్రభావం వల్ల ఇంద్రుడు తన రాజీవ తేజస్సును, శక్తిని, మానసిక ప్రశాంతతను కోల్పోతాడు. ఈ పాప విముక్తి కోసం ఇంద్రుడు ఘోర తపస్సు చేసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. ఇంద్రుని భక్తికి వెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై భారత భూభాగంలోని 5 అత్యంత పవిత్రమైన పుణ్యస్థలాల్లో తన మాధవ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చెయ్యమని సూచిస్తాడు. మరి విష్ణువు ఆజ్ఞ ప్రకారం దేవేంద్రుడు కాశీ, ప్రయాగ, పిఠాపురం, రామేశ్వరం, తిరువనంతపురం అనే 5 చోట్ల మాధవ స్వరూపాలను ప్రతిష్ఠించి అర్చించాడు. మరి 5 క్షేత్రాల్లో స్వామివారిని ఆరాధించిన తరువాత ఇంద్రుడు తన బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొంది తిరిగి తన పూర్వ వైభవాన్ని, ఇంద్ర పదవిని పొందాడు. ఈ విధంగా ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన కారణంగానే ఈ క్షేత్రాలు పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. మరి ఈ 5 క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని, సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. లిజినెస్, మరి పంచమాధవ క్షేత్రాల గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజనీమాయ, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు మనకి SMS చేశారు. మరి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సీమ్ టపాకే చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి SMS చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి యాంత్రికంగా మారిపోయిన ఈ రోజుల్లో, ఈ ఉరుకుల పరుగుల జీవనంలో మనం మన జీవితంలో ఎదురవుతున్న అనేక రకాలైనటువంటి సమస్యలతోనూ, అనేక కారణాలతోనూ గమనం ఎన్నో రకాల ఒత్తిళ్లకు గురి కావడం జరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో అతి ముఖ్యంగా ఈ ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వాటికి ఆరోగ్య సంరక్షకులైన వైద్యులు అందించే ట్రీట్మెంట్తో పాటు అంతకు సమానంగా మనకు ఉపయోగ

పడేవి, మరో మూడున్నాయి అని చెప్పంటున్నారు. వాటిలో ఒకటి, మరి మీరు ప్రతిరోజు మన సరదాగా కాసేపు కార్యక్రమంలో తెలియచేసేటటువంటి దైవ స్మరణకు దైవారాధనకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలైతే, రెండవది సంగీతం, మూడవది హాస్యం అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆధ్యాత్మికతకు మన సరదాగా కాసేపు షోలో తెలియజేసే ఆధ్యాత్మిక విషయాలు మచ్చు తునుకలైతే, సంగీత సాహిత్యాలకు విశ్వనాథ్ గారి చిత్రాలు, వారి చిత్రాల్లో పాటలు మచ్చు తునుకలైతే, మూడవది హాస్యానికి స్ఫూర్తి ప్రదాత, ఒకలా చెప్పాలంటే హాస్య పితామహుడు, కథారచయితగా, దర్శకునిగా ముద్దు ఆర్ట్ మూవీస్ ద్వారా మరో నిర్మాత జయకృష్ణ గారితో కలిసి నిర్మాతగా వారు తీసినటువంటి చిత్రాలతో ఉన్న హాస్యంతో అనేక కారణాల వల్ల మనల్ని ఎంతో అసౌకర్యానికి గురి చేసేటటువంటి ఒత్తిళ్ల నుండి మనల్ని రక్షించిన హాస్య బ్రహ్మ జంధ్యాల శివశంకర శాస్త్రి గారు అంటున్నారు. మరి వారిని ఆదర్శంగా చేసుకుని వారి బాటలు ఈ కాలానికి తగ్గట్టుగా వారి చిత్రాల్లో హాస్యంతో మనల్ని ఎంతగానో అలరించి ఆయన స్వర్గస్థులైన వారి చిత్రాల్లో అంటే హాస్యంతో ఇప్పటికీ మనలోని మనతోనే ఉన్న ఈదర వీర వెంకట సత్యనారాయణ గారు అనగా ఈవీవీ గారు మరి తన చిన్న కుమారుణ్ణి మనకు కామెడీ హీరోగా పరిచయం చేశారు అంటున్నారు. మరి జూన్ 30 ఈరోజు కామెడీ హీరో అల్లర్ నరేష్ పుట్టినరోజు అంటున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా సీఎం టపాకే చిత్రం నుండి జావేద్ అలీ, శ్రావణ భార్గవి ఆలపించిన వందే మాతరం శ్రీనివాస్ గారి సంగీత సారథ్యంలో మరి నా అభిమాన రచయిత వేటూరు సుందరమూర్తి గారి సాహిత్యం రీమేక్ సాంగ్ మరి ఆకాశంలో ఒక తార అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. మరి అలానే బంధాలు బాంధవ్యాల కోసం బుద్ధ భగవాన్ని మాటలను ఉదాహరణగా తెలియపరుస్తూ మీరు తెలియజేసిన మరి వివరించిన విధానం విషయాలు నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉన్నాయి అని చెప్పంటున్నారు. అలానే శ్రీ మహావిష్ణువు కొలవే ఉన్న పంచమాధవ క్షేత్రాల కోసం చాలా చక్కటి వివరాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక అలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరొక మంచి మాట మేడం అంటున్నారు, చెట్టుకు పూలు ఉన్నంత వరకు తుమ్మెదలు చుట్టే రకం, మరి పూలు రాలిపోగానే ఆ చెట్టు వైపు తిరిగి కూడా చూడవు. మనిషి దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఈ ఆప్యాయతలు పలకరింపులు, మరి ఏమీ లేనప్పుడు ఎవరికి ఎవరూ కాదు, ఇదే జీవితాన్ని శాసించే పచ్చి నిజం అంటున్నారు. అలానే ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి ధన గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. లిజనర్స్ అందరికీ కూడా హాయ్ అంటున్నారు. అలానే అను గారికి కూడా పెద్ద హాయ్ అంటున్నారు. అలానే ఖుషి మూవీ నుంచి చెలియా చెలియా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నా. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: लखनऊ एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో బట్టదల భాను ప్రకాష్ కథ వింటారు. అది సుబ్బారావు గారిల్లు కమ్ ఆఫీస్. ఎంతకీ పెళ్లి కాని మొండి బారి ముదిరి ముసలోళ్ళయ్యే సంబంధాలను తన వాక్చాతుర్యంతో గంతకు తగ్గ బొంతలే అన్నట్లు పెళ్లిళ్ళు కుదిర్చేస్తాడని పేరు రావడంతో మన హీరో మిస్టర్ భానుప్రకాష్ గంట సేపటినుంచి అసహనంగా ఈ బ్యూరో సుబ్బారావు గారి కోసం ఎదురుచూస్తున్నాడు. స్నానం, పూజ, టిఫిన్ కార్యక్రమాలు ముగించి సుబ్బారావు తన సీట్లో ఆసీనుడై బయట వెయిట్ చేస్తున్న భానుని పిలిచి కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు. డైరీలో డేట్ వేసుకుని సోడాబుడ్డి కళ్ళద్దాలు ముక్క మీదకి జార్చి భాను వైపు చూసి, "చెప్పండి, మీ పేరు?" అడిగాడు. భానుప్రకాష్ బండా, సన్ ఆఫ్ వెంకయ్య బండా, గుండు బోడి గుండు అన్నట్టుందా పేరు. పేరుతోనే గ్లామర్ తగ్గడం స్టార్ట్ అయింది, వేటకారంగా అన్నాడు సుబ్బారావు. భానుకు కోపం వచ్చి పళ్ళు నూరాడు. కాని ఏమీ అనలేని పరిస్థితి. ఏం చేస్తుంటావు? ఎరినా మల్టీమీడియాలో యానిమేషన్ ఫ్యాకల్టీగా చేస్తున్నా. ఓ, యానిమేషన్ అంటే? భాను ఒక్క నిమిషం ఆలోచించి, అంటే ఓ ముసలి గుంటనక్క ఓ చిన్న కుందేలుతో మాట్లాడుతున్నట్లు తెరపై ఎంటర్టైనింగ్గా చూపించడంలాగన్నమాట. రియాలిటీలో అసాధ్యమైన విషయాల్ని సాధ్యమైనట్లుగా చూపించే సినిమా టెక్నిక్ అన్నమాట. బట్టతలకు జుట్టు మొలిచినట్లు మాయ చేయడం లాంటిదన్నమాట అంటూ కిసకిస వెలికిగా నవ్వాడు సుబ్బారావు. భానుకు ఒళ్ళు మండింది. ఏంటండి, ఇందాక నుంచి చూస్తున్నా గుండు బట్టతల ఇలా విక్రిస్తూనే ఉన్నారు. బట్టతల ఉండబట్టేగా మీ దగ్గరకు వచ్చింది. ఏదో పుణ్యానికి ఫ్రీగా సంబంధాలు వెతికేవాడిలాగా కటింగ్ ఏంటి? డబ్బులు జబ్బేగా సంబంధాలు చూసేది అని కడిగేశాడు. కోప్పడుకు బండ ప్రకాష్, అదే భానుప్రకాష్, నీ వీక్నెస్తో నీకెంత ఇన్ఫీరియారిటీ డెవలప్ అయిందో చిన్న టెస్ట్ చేశానంతే అని సుబ్బారావు నవ్వాడు. భాను మరింకే మాట్లాడకుండా తన బయోడేటా ఫామ్, 5,000 క్యాష్ ఆయన ముందు పెట్టేసి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. వంశ పారంపర్యంగా వస్తున్న ఈ బట్టతలతో తనకొచ్చిన సమస్య కేవలం పెళ్లి సంబంధం కుదరకపోవడమే కాదు, తన వయసుకు మ్యాచింగ్గా కాక పెద్దోడిలా కనబడటం కూడా. లాభం లేదు, ఈ బట్టతలను వదిలించుకునే మార్గం అన్వేషించి తీరాలి. నో కాంప్రమైజ్ అనుకుంటూ భాను సెంటర్ క్లాసిఫైడ్స్ అన్ని తిరిగేసి ఓ పేపర్ కటింగ్ చేసి అప్పటికప్పుడే బయటెక్కాడు. గ్రోమోర్ హెయిర్ క్లినిక్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంటూ అక్కడ గోడల మీద వేలాడదీసిన తలకాయల్ని అంటే ఫోటోల్ని చూస్తున్న భానుకు ఆశమలవడం ప్రారంభించింది. రిసెప్షనిస్ట్ అతన్ని తీసుకెళ్లి ఓ ఏసీ గదిలో ఎత్తైన చైర్ మీద కూర్చోబెట్టింది. 2-3 యాంగిల్స్లో అతని తలను ఫోటోలు తీసింది. తెల్లకోట వేసుకున్న మేడం ఒక ఆవిడ భాను దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, "హలో, హౌ ఆర్ యూ?" అంది. "ఫైన్, థ్యాంక్స్" నవ్వాడు భాను. ఈ కార్పొరేట్ పలకరింపులు అతనికి బాగా అలవాటే. "మీకు మరీ అంత బట్టతలేమీ లేదు, అయినా ఎందుకు ట్రీట్మెంట్ కోసం వచ్చారు?" అందావిడ శంకర్ తెలుగు యాంకర్ యాస్తో. "మ్యారేజ్ ప్రపోజల్స్లో అమ్మాయిలు నా

0: హోల్ హెడ్ను రిజెక్ట్ చేస్తున్నారు మేడం, అందుకే నేను ఇంకా చెప్పాడు.
1: హో
0: ఐషి, మరి మా మీద మీకు నమ్మకం ఉందా అంటూ ఆవిడ భాను తల మీద సుతారంగా నిమిరింది. తన్మయత్వంగా భాను కళ్ళు మూతలు పట్టడం గమనించి ఆవిడ మళ్ళీ మళ్ళీ మళ్ళీ తల నిమిరింది. భాను ఏదో లోకాల్లోకి వెళ్ళిపోతూ, ఆహా, ఆ అమ్మాయిలు బట్టతలనున్న వాళ్ల పట్ల ఇలా ఉదారంగా ఉండొచ్చుగా అనుకున్నాడు. మళ్ళీ అవునులే, ఇలా డబ్బులిచ్చి జీవితాంతం తల నిమిరించుకోవాలంటే ఏ అమ్మానియో అయి ఉండాలి అని నిట్టూర్చాడు. ఆమె గొంతు సవరించుకుని, టోటల్ ట్రీట్మెంట్ డ్యూరేషన్ 2.5 నెలలు, 10,000, 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు మీరు అని మళ్ళీ తల నిమిరిపోతుంటే భాను ఆపాడు. ఓ 2,000 అన్న డిస్కౌంట్ ఇవ్వండి మేడం, బతిమాలినట్టు అడిగాడు. పర్లేదు, 8,000కు కూడా ప్యాకేజ్ ఉంది, కొంచెం తక్కువ చుట్టొస్తుంది అంతే అందావిడ ప్రొఫెషనల్గా. వద్దులే మేడం, 10 పే చేస్తాను, కమిట్ అయ్యాడు. ఆవిడ ఎల్సిడి మానిటర్ను రిమోట్తో ఆన్ చేసి, అటు చూడండి భానుప్రకాష్, ప్రతి వారం మీ తల మీద జుట్టు ఎలా పెరుగుతుందో ఊహాచిత్రాలు చూడండి అంటూ చూపించింది. అన్నీ చూశాక భాను, మేడం ఇలాంటి గ్రాఫిక్స్ నా కంప్యూటర్లో రోజు వేసుకుని ఆనందిస్తుంటాను, నాకు కావలసింది నిజంగా జుట్టు మలవడం. తలకు హెల్మెట్ పెట్టినట్లుగా ఆ బోడి తల మీద ఆ సైజులో హెన్నా లాంటి హెర్బర్ ప్యాక్ పెట్టి 2 గంటలు ఉంచింది ఆవిడ. ఆ తర్వాత తలంతా కడిగి ఆయిల్ పూసి థర్మల్ వేవ్స్ అంటూ ఓ టార్చ్ లాంటిది పెట్టి మొత్తానికి బట్టతలను వేడెక్కించింది. ఇలా ప్రతిరోజును ఆవిడ పెట్టిన మొహమాటానికి మొత్తం డబ్బుల్ని నెలలోపే కట్టేశాడు భాను. వెంట్రుకలు మొలిచినంతసేపు పట్టలేదు రాలిపోవడానికి. ఏం భాను, ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ అవర్ ట్రీట్మెంట్? మూడ్ ఆఫ్ అయిపోయిన భానును చనువుగా అడిగిందా మేడం. వచ్చాయి పోయాయి, ఇంకా టైం ఉందిగా, ఎందుకు అప్సెట్ అవుతారు? వచ్చిన జుట్టు ఉండిపోయేలా వేరే హెర్బల్ జెల్ ఉంది మా దగ్గర, నీది ఆ టైపు జుట్టు అన్నమాట, అది వాడి ట్రై చేద్దాం అంటూ ఆవిడ ఒక పెద్ద జాడీలోంచి చెంచాతో గిరికి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో జెల్ నింపి భానుకిచ్చింది. థ్యాంక్స్ చెప్పాడు భాను. టూ అందావిడ నవ్వుతూ. టు యూ పూర్తిగా చెప్పాడు. నేనన్నది ఆ 2 కాదు, 2,000 బక్స్. ఓ నో థ్యాంక్స్ అంటూ భాను ఆ డబ్బు విసిరేసి విసవిస బయటకు వచ్చేశాడు. యాక్చువల్గా అయితే హీలింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ క్లినిక్లో 2 నెలలకు కానీ అపాయింట్మెంట్ ఇవ్వరు. అదేంటో భాను మొహం చూసి అప్పటికప్పుడే ఇచ్చేశాడు కన్సల్టేషన్. పలు రకాల మొండి జబ్బులకు ప్రపంచంలో ఉన్న వైద్య చికిత్స విధానాలన్నీ కలగలిపి ఆ డాక్టర్ ఎలాంటి జబ్బునైనా ఓ కొలిక్కి తెస్తాడనేది అతని మీదున్న పత్రికా ప్రచారం. ఆ యాడ్ చూసి భాను మళ్ళీ టెంప్ట్ అయ్యాడు. కనీసం ఉన్న జుట్టైనా రాలిపోకుండా ఏదైనా మందివ్వండి డాక్టర్, అభ్యర్థించాడు భాను. జుత్తు రాలకుండా ప్లస్ లేని చోట జుత్తు మొలకెత్తేలా 2 రకాల ప్యాకేజీలున్నాయి, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో చెప్పండి అడిగాడు డాక్టర్. లేని చోట మొత్తం అవసరం లేదు, ఒక్క నా బట్టతల మీద ఏదో తెల్ల కాగితం నల్లగైందనిపించేట్టుగా చేస్తే చాలు, అలాంటి ప్యాకేజీ లేదా? ఎందుకుండదు, నెల రోజులుగా దువ్వగా ఊడిన వెంట్రుకల్ని కలెక్ట్ చేసి ఆ డాక్టర్ ముందుంచాడు భాను. ఏంటిది అన్నట్లు కళ్ళగరేశాడు కోపంగా. ఆయన నవ్వాడు, భానుకు అర్థం కాలేదు. ఆయన మళ్ళీ నవ్వాడు, అలా నవ్వుతూనే అద్దం ముందుకెళ్లాడు. భాను ఇరిటేట్ అయ్యాడు. డాక్టర్ తన తలమీది విగ్గును జాగ్రత్తగా తీసి భాను ముందు పెట్టాడు. ఈ ఇద్దరూ నవ్వేశారు. బ్యూరో సుబ్బారావు అరేంజ్ చేసిన పెళ్లి చూపుల్లో భాను అమ్మాయితో సపరేట్గా మాట్లాడుతున్నాడు. నేను మీకు నచ్చినట్లేనా అడిగాడు. అమ్మాయి సిగ్గుపడింది. మీ పేరు కూడా బాగా నచ్చింది చెప్పిందా అమ్మాయి? ఎలా ఆశ్చర్యపోయాడు భాను. భాను భాను బండా అంటే బాండ్, జేమ్స్ బాండ్ అన్నంత స్టైల్గా ఉంది, నవ్వుతూ చెప్పిందా పిల్ల. భానుకు కేరింతలొక్కడే తక్కువ. మరి నా బట్టతల నీకేం అభ్యంతరం లేదా? అబ్బే, మా నాన్నకు తాతకు ఇంకా మా పెద్దయ్యకు కూడా బట్టనెత్తుంది, చిన్నప్పటి నుంచి అలా చూసి అదే అలవాటైపోయింది, అదేమంత సమస్య కాదు. అయినా బట్టతల వాళ్ళు ధనవంతులవుతారని శాస్త్రంలో ఉంది, సైంటిస్టులేమో బట్టతల ఉన్నాళ్ళు చాలా షార్ప్ అని కితాబిచ్చేశారుగా. నా బొంద

0: సార్ రీసెర్చ్ ఎక్కువై జుట్టు అడగొట్టుకుని తమకు తామే కితాబులు ఇచ్చి కొనుక్కుంటారులే కానీ దిగనిగలాడే జుట్టున్న అబ్బాయిలు హ్యాండ్సమ్గా అనిపించరా మీకు? సందేహాన్ని వెలిపించాడు. అవుననుకోండి, కానీ పెళ్ళయ్యాక అవన్నీ ఊడిపోతే ఇంకా ఎక్కువ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంది. పెళ్ళైపోయింది. భాను దంపతులు హనీమూన్ కోసం రిసార్ట్స్లో దిగారు. కాఫీ ఇచ్చి లగేజ్ మోసిన రూమ్ సర్వీస్ బాయ్కు టిప్ ఇవ్వనంటే ఇవ్వనన్నాడు భాను. డోర్ లాక్ చేసి ఆబగా పెళ్ళ మీదకి దూకాడు భాను. హోటల్ ఫోన్ రింగ్ అయింది. సార్, నేనే, మీ రూమ్ బాయ్ని, డిన్నర్ ఆర్డర్ తీసుకుందామని. ఓ నువ్వా? రెండు మటన్ బిర్యానీ, హడ్డీ కబాబ్, స్వీట్ లస్సీ, గడగడా చెప్పేశాడు. సార్, లస్సీలో స్పెషల్ లస్సీ కూడా ఉంది, జిన్సెంగ్ లస్సీ. అది తేనా? ఏందది జిన్సెంగ్ అంటే చైనీస్ హెర్బల్, వయసు మీద పడ్డవాళ్లకు చాలా యూస్ఫుల్. బానుకు బహుం మాడిపోయింది. వెదవ టిప్పు ఇవ్వనందుకు వాడిని కసి తీర్చుకుంటాడు అనుకోలేదు. సార్, హడ్డీ కబాబ్, మటన్ బిర్యానీ బదులు చికెన్ అయితే దమ్మడానికి కష్టం ఉండదు, కీమా అయితే మరీ మంచిది, తెమ్మంటారా సార్? రూమ్ బాయ్ నవ్వును పళ్ళపచ్చ బిగబట్టుకుంటూ అడిగాడు. భాను తలనిమ్రుతూ రిసీవర్లో చెవిపెట్టి వింటున్న పెళ్ళాంగారు నవ్వు ఆపుకోలేక విరగబడి నవ్వుతుంటే శృతి కలపక తప్పలేదు భానుకు. మీరింతవరకు రేడి విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో బట్టదల భానుప్రసాద్ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.

0: మరికొద్ది క్షణాల్లో టైమ్ లైన్ కార్యక్రమాన్ని వింటారు.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: రేడి విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఏరువాక పౌర్ణమి సందర్భంగా భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ సన్నిధిలో సోమవారం చండీ హోమం, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. అంతరాలయంలో ధాన్యాన్ని రాశిగా పోసి పసుపు కొమ్ములతో రూపొందించిన మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిను కొలువుదీర్చి భక్తులతో సామూహిక పూజలు చేయించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా మోగల్లులోని ప్రసిద్ధ భద్రకాళి సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు నారాయణ శర్మ ఆధ్వర్యంలో స్వామికి పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం స్వామిని పుష్పాలతో నేత్రపూర్వంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. పౌర్ణమి సోమవారం సందర్భంగా పంచారామక్షేత్రం గునుపుడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో పంచామృత అభిషేకాలు చేశారు. సాయంత్రం స్వామిని వివిధ రకాల పుష్పాలతో నేత్రపూర్వంగా అలంకరించి సహస్రనామ పూజలు నిర్వహించారు. పోలియో నిర్మూలనకు 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని పల్స్ పోలియో రాష్ట్ర నోడల్ అధికారిణి సిహెచ్ నిర్మలా గ్లోరీ పేర్కొన్నారు. భీమవరం పరిధి దుర్గాపురంలో గుడిసెల్లో ఉంటున్న నివాసితుల వద్దకు ఆమె సోమవారం వెళ్లి పిల్లలకు చుక్కల మందు వేయించారా లేదా అని ఆరా తీశారు. రైల్వే స్టేషన్ సమీపన ఇద్దరు పిల్లలతో కలిసి వెళుతున్న తల్లిని పిలిచి ఆ చిన్నారులకు చుక్కల మందు వేయించారు. అందరూ కలిసి సమిష్టిగా పనిచేయడం వల్ల పథకాల అమలు అభివృద్ధిలో జిల్లా అగ్రస్థానంలో ఉందని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఆమె ఇక్కడ బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి సోమవారం కేక్ కోశారు. ఇక ముందు ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దామని పేర్కొన్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ శివనారాయణ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగులు నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

ని కలెక్టర్ నాగరాణి అన్నారు. అధికారులతో కలిసి ఆమె సోమవారం నిత్య యోగం గోడ పత్రాలను ఆవిష్కరించారు. జిల్లాలో జరుగుతున్న 5వ విడత రీసర్వేపై ఆ శాఖ జేడి విఎస్ఎన్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. రీసర్వే ప్రగతి, ఎదురవుతున్న సమస్యలపై జిల్లా అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అంతకుముందు పాలకొల్లు, నర్సాపురం మండలాల్లో పలు ప్రాంతాలలో క్షేత్ర పరిశీలన చేసినట్లు సర్వే ఏడీ జాషువా తెలిపారు. ప్రపంచానికి ఆహారం అందించే రైతన్నను గౌరవించే కార్యక్రమంగా ఏరువాక పౌర్ణమిని రాష్ట్ర ప్రభుత్వం పండగగా వేడుకల నిర్వహిస్తోందని కలెక్టర్ నాగరాణి అన్నారు. తణుకు రూరల్ మండలం మండపాకలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏరువాక వేడుక జరిగే వ్యవసాయ క్షేత్రానికి ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండిపై కలెక్టర్, ఎమ్మెల్యే ఆర్మల్లి రాధాకృష్ణ, రైతులు, నాయకులు ఊరేగింపుగా వచ్చారు. వరిగేడు మండపాక దారిలో ఏర్పాటు చేసిన పొలంలో భూమి పూజ, నాగల పూజ నిర్వహించారు. అనంతరం పొలంలో కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే ఆర్మల్లి నాగలపట్టి ట్రాక్టర్లు నడిపి వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సాగులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తోందని అన్నారు. జిల్లాలో 42 మంది రైతులకు డ్రోన్లను అందజేస్తే తణుకు నియోజకవర్గంలో 11 అందజేశామని అన్నారు. ప్రస్తుతం ప్రకృతిలో సంభవిస్తున్న ఎల్నినో ప్రభావాన్ని గురించి వ్యవసాయ వాతావరణ నిపుణుల సూచనలు రైతులు ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఈ పర్మిట్లు అమల్లోకి రానున్నాయి. లైసెన్స్దారులు చెల్లించే సెస్సును ఇక ఆన్లైన్లో జమ చేయాల్సి ఉంటుంది. వారికి అకౌంట్ నెంబర్తో పాటు పాస్వర్డ్ కూడా మార్కెట్ కమిటీలు జారీ చేస్తూ ఉన్నాయి. జిల్లాలోని అన్ని చెక్పోస్టుల వద్ద ఈ చలానాలే మంజూరు చేయనున్నారు. కంప్యూటర్లో యజమాని పేరు, సరుకు ధర, బయలుదేరిన ప్రదేశం నుంచి గమ్యస్థానాన్ని నమోదు చేస్తారు. యజమాని సెల్ నంబర్కు ఎంత సెస్ చెల్లించాలో వెళుతుంది. ఆయన యూపీఐ ద్వారా సెస్ చెల్లించాలి. ఆ తర్వాత ఈ చలానా వస్తుంది. వ్యాపారులు తమ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో లైసెన్స్ తీసుకుంటారు. ముఖ్యంగా చేపలు, రొయ్యలు, ఉల్లి, మిరప, అల్లం, వెల్లుల్లి ఇలా ఎటువంటి వ్యాపారాలు చేసినా సరే లైసెన్స్ ఉంటుంది. వారంతా ఇకపై ఆన్లైన్లో సెస్ చెల్లించనున్నారు. ఎక్కడా నగదు లావాదేవీలు ఉండవు. మరుసటి రోజు బ్యాంకులో జమ చేసే విధానానికి స్వస్తి చెప్పారు. దీనివల్ల సెస్ వసూళ్లు పారదర్శకంగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ రోజు విడుదలవుతూ ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆలస్యమయ్యాయి. గడిచిన సంవత్సరాల్లో పరీక్ష జరిగిన 10-15 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసేవారు. ఈ ఏడాది 40 రోజులు సమయం పట్టింది. ఇంటర్ సెకండ్ ఇయర్ బెటర్మెంట్ కొత్తగా ఏర్పాటు చేయడం ఆలస్యానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులు 25% వెయిటేజ్గా తీసుకుంటారు. దాని గురించి ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. వారం రోజుల క్రితమే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రావడంతో ఏపీఈఏపీ సెట్ ఫలితాలకు దారి ఏర్పడింది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసులను ఆశ్రయిస్తారని, అటువంటి బాధితులకు భరోసా కల్పించాలని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారులతో మాట్లాడారు. వారి సమస్యలు విని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. విచారణలో జాప్యం వహించకుండా పారదర్శకమైన పద్ధతిలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. జిల్లాలోని రైతులు ఖరీఫ్ 2025 సీజన్ నుంచి వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ఏపీఏఐఎంఎస్ 2.0 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి కోరారు. పంటల వివరాలను ఏపీఏఐఎంఎస్ 2.0లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంటల వివరాల ధృవీకరణ, పంటల కొనుగోలు వంటి సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని అన్నారు. భూ యజమానులతో పాటు అర్హత కలిగిన కౌలు రైతులు నిర్దేశిత విధానంలో నమోదు చేసుకుని ప్రభుత్వ ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్లో ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. పీజీఆర్ఎస్లో 160 అర్జీలు, రెవెన్యూ క్లినిక్లో 54 అర్జీలు అందాయి. జిల్లా రెవెన్యూ అధికారి బి శివన్నారాయణ రెడ్డి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై దోసిరెడ్డి తదితరులు ఫిర్యాదులను స్వీకరించారు. దేశం కోసం పోరాడి బ్రిటిష్ వారిని ఎదిరించి ప్రాణాలర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగ నిరతి చిరస్మరణీయమని అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కంతెట్టి వెంకటరాజు అన్నారు. భీమవరంలో అల్లూరి 125 అడుగుల విగ్రహం వద్ద సోమవారం జయంతి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ అల్లూరి ధైర్యం తెగువ ఎనలేనిదని అన్నారు. అల్లూరి స్మృతివనం సభ్యులు అల్లూరి సాయి దుర్గరాజ్, అరసవల్లి సుబ్రహ్మణ్యం నిర్వాహకులు మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలల్లో దేశభక్తి ర్యాలీలు, అవగాహన సదస్సులు, పోటీలను నిర్వహిస్తామని తెలిపారు.
మాత్యారు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏరువాక పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. ఇది ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాధారణంగా జూన్ లో జరుపుకుంటుంది.

వర్షాకాలం ప్రారంభమై ఖరీఫ్ పంటల సాగుకు సిద్దమయ్యే సమయంలో ఈ పండుగ వస్తుంది. ఏరువాక అంటే వ్యవసాయ పనుల ప్రారంభం అని అర్థమని సహా పరిశోధనా సంచాలకులు డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. పండుగ సాంప్రదాయంలో భాగంగా రైతులు తమ ఎద్దులు, నాగలి, వ్యవసాయ పరికరాలను శుభ్రపరిచి అలంకరిస్తారు. ఎద్దులకు పసుపు, కుంకుమ పెట్టి పూలదండలు వేసి ప్రత్యేక పూజలు చేస్తారు. పూజలు అనంతరం రైతులు పొలంలో మొదట దుక్కి ప్రారంభించడం ఆనవాయితీ అని తెలిపారు. చిరు వ్యాపారులకు పీఎం స్వనిధితో ఆర్థిక చేయూత లభిస్తుందని, అర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి హెప్సిబా కోరారు. పీఎం స్వనిధి మహోత్సవ కార్యక్రమాన్ని భీమవరం పురపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ పథకంపై అన్ని పట్టణాల్లో కళ్యాణ మేళాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమాల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్ కార్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం
2: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ
1: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం
1: ఫోన్ 0881622354
3: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

నటులు కనిపిస్తే చాలు, డైలాగ్ చెప్పక ముందే మన ముఖంలో చిరునవ్వు అనేది విరుస్తుంది. అసలు సుత్తి అనే పదానికి తెలుగు నిఘంటువులో ఒక సరికొత్త అర్థాన్నిచ్చి ఆ పదంతోనే తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న హాస్య శిఖరం ఆయన. సుత్తి వీరభద్రరావుగా ప్రసిద్ధిగాంచిన మామిడిపల్లి వీరభద్రరావు గారు తెలుగువారికి సుప్రచితమైన అద్భుతమైన హాస్య నటుడు, రేడియో మరియు నాటక కళాకారుడు. ఈరోజు మన సిల్వర్ స్క్రీన్ పై రేడియో మైక్ ముందు నుండి వచ్చి వెండి తెరపై నవ్వుల సామ్రాజ్యాన్ని ఏలిన ఒక అపురూపమైన వాగ్దాటి గల నటుడి కథను చెప్పుకోబోతున్నాం. ఆయన మన సుత్తి వీరభద్రరావు గారు. ఈరోజు మన ఎపిసోడ్లో ఆయనలోని రేడియో కళాకారుణ్ణి, జంధ్యాల గారు సృష్టించిన ఆ సుత్తి మ్యాజిక్ ని కళ్ల ముందుంచుకుందాం. వీరభద్రరావు గారి అసలు సిసలైన పునాది మన రేడియో మరియు నాటక రంగమే. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన్మించిన ఆయనకు చిన్నతనం నుంచే కళలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. మరి చదువు పూర్తి చేసి బండారు లంకలో ఉద్యోగం చేస్తూనే ఆకాశవాణిలో ఎన్నో అద్భుతమైన రేడియో నాటకాల్లో తన గంభీరమైన వాయిస్తో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆయన డైలాగ్ డెలివరీలో ఉండే స్పష్టత, బేస్ వాయిస్ చూసి రంగస్థలంపైన రేడియోలోనూ ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. రేడియో మైక్ ముందు ఆయన పలికించిన హావభావాలే ఆ తర్వాత వెండి తెరపై ఆయనకు పెద్ద పెద్ద అవకాశాలు తెచ్చిపెట్టాయి. హాస్య బ్రహ్మ జంధ్యాల గారి కంటిలో పడటమే వీరభద్రరావు గారి జీవితాన్ని మలుపు తిప్పింది. 1982లో వచ్చిన 4 స్తంభాలాట సినిమాలో ఆయన పోషించిన పాత్ర టాలీవుడ్ హిస్టరీలోనే ఒక ట్రెండ్ సెట్టర్. మరి ఆ సినిమాలో సుత్తి వేసే క్యారెక్టర్లో వీరభద్రరావు గారు. ఆయనకు జోడిగా సుత్తి వేలుగారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మరి ఆ సినిమా తర్వాతే ఆయన పేరు సుత్తి వీరభద్రరావుగా మారిపోయింది.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: ఆ గంభీరమైన గొంతుతోని ముఖం సీరియస్ గా పెట్టి ఆయన చెప్పే లెంత్ డైలాగులు, వింత సామెతలు థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించేవి. ఇక తర్వాత శ్రీవారికి ప్రేమలేఖలు, ఆనంద భైరవిలు, సాంప్రదాయబద్ధమైన పాత్రలు చేసిన కామెడీ ఇప్పటికీ టీవీలో వస్తే మనం రిమోట్ పక్కన పడేసి చూస్తాం. విధ చాలా విచిత్రమైంది. 1982 సినిమా ఎంట్రీ ఇచ్చి 1988 కేవలం 41 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయారు. అంటే ఆయన సినీ ప్రస్థానం కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆ 6 ఏళ్లలోనే సుమారు 200 పైగా చిత్రాల్లో నటించి టాలీవుడ్ హాస్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శక్యాన్ని లిఖించుకున్నారు. రేడియో కళాకారుడిగా మొదలై వెండి తెరపై సుత్తి సామ్రాజ్యాన్ని ఏలిన మామిడిపల్లి వీరభద్రరావు గారి నటన తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ అమరమే. సుత్తి వీరభద్రరావు గారు వెండి తెరపై పోషించిన పాత్రల లిస్ట్ చూస్తుంటేనే ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేమికుడి ముఖంలో నవ్వుల పూలు పూయడం ఖాయం. ఆయన కెరీర్లోని మైల్ స్టోన్ లాంటి ప్రతి ఒక్కటి ఒక అద్భుతమైన కామ్యం లాంటి సినిమాలు. 4 స్తంభాలాట నుండి వివాహ భోజనంపు వరకు ఆయన పోషించిన ఆయా వైవిధ్య భరితమైన పాత్రలు, వాటిలో ఆయన పండించిన ఆ గంభీరమైన హాస్యం గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. మరి వీరభద్రరావు గారిలోని హాస్య విశ్వరూపాన్ని వాడుకోవడంలో దర్శకుడు జంధ్యాల గారెప్పుడూ ముందే ఉంటారు. మరి సినిమాల్లో ఆయన హాస్యం అజరామరం. 4 స్తంభాలాట ఇండస్ట్రీలోనే ఆయనకు సుత్తి అనే ఇంటి పేరును తెచ్చిన ఐకానిక్ పాత్ర. మరి సుత్తి వేలతో కలిసి, ఏమండి వీరభద్రరావు గారు అంటూ ఈయన కొట్టే సుత్తి థియేటర్లలో నవ్వుల తుఫాను సృష్టించింది. ఇక 2 జళ్ల సీతలో 4 అల్లరి కుర్రాళ్లను కంట్రోల్ చేయాలని చూసే బిల్డింగ్ ఓనర్గా ఆయన పండించిన అసహనపు హాస్యం అద్భుతం. మరి శ్రీవారికి ప్రేమలేఖలు అందే రాయుడు. మరి సినిమాలు అంతా అందేరా? 5 మెట్లు, 2

గీతలు అంటూ ముఖం సీరియస్గా పెట్టి ఆయన చెప్పే డైలాగులు ఎవర్గ్రీన్, హిలేరియస్. ఇక అహనా పెళ్ళంటలు మరి కోట శ్రీనివాసరావుకి అచ్చం ఈక్వల్ కాంబినేషన్. కోట పిసిడారితనానికి ఈయన అమాయకత్వానికి మధ్య వచ్చే సీన్లు సినిమాకి హైలైట్. మరి వివాహ భోజనంలో స్త్రీ ద్వేషి అయిన రాజేంద్ర ప్రసాద్ మామగారుగా చూపించిన గడుసుతనం, ఆ తర్వాత అల్లుడి చేతిలో పడే తిప్పలు క్లైమాక్స్ వరకు నవ్విస్తూనే ఉంటాయి. ఇక కె విశ్వనాథ్ గారి క్లాసిక్స్ లో హుందాతనమైన హాస్యం. మరి హాస్యం అంటే కేవలం నవ్వించడమే కాదు, పాత్రలో హుందాతనం ఉండాలని చూపించిన చిత్రాలు ఆనందభైరవి. సాంప్రదాయకమైన బ్రాహ్మణ పాత్రలు క్లాసికల్ టచ్ తో కూడిన ఎంతో హుందాతనమైన సున్నితమైన హాస్యాన్ని పండించారు. స్వాతిమిత్యం, కమల్ హాసన్, రాధికల, అమాయకపు పెళ్లి చుట్టూ తిరిగే కథలు ఊరి పెద్దల్లో ఒకరిగా ఉంటూనే తన మార్క్ డైలాగ్ టైమింగ్తో సీరియస్ సిచ్యువేషన్లోనూ డబ్బులు పోయించారు.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. ఇక అగ్ర హీరోల సినిమాల్లో సైతం తన సెపరేట్ కామెడీ ట్రాక్ తో నిలబెట్టారు. మంత్రి గారి వియ్యంకుడు, మూడు ముళ్ళు, చిరంజీవి, బాబు మోహన్ల చిత్రాలు సగటు మధ్యతరగతి తండ్రిగా లేదా బాబాయిగా ఉంటూని ఆనాటి కమర్షియల్ ఫార్మాట్లు చక్కటి హాస్యాన్ని పండించారు. మరి కాంచన గంగ 1984, పుత్తడి బొమ్మ 1985, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న పాత్రల మధ్యలో తనదైన శైలిలో రిలీఫ్ ఇచ్చే కామెడీ క్యారెక్టర్స్. ఇకలని 1984 మెరుపుదాడి, 1987 రాక్షస సంహారం, యాక్షన్ బ్యాక్ ట్రాప్ ఉన్న సినిమాల్లో కూడా వీరభద్రరావు గారి వాయిస్, బేస్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాయి. ఆయన కెరీర్ ముగింపు దశకు వస్తున్న హాస్యంలో వేగం ఏమాత్రం తగ్గలేదు. ఇక 1988 చిన్ని కృష్ణుడు, చూపులు కలిసిన శుభవేళ, పృథ్వీరాజ్ ఇవన్నీ ఆయన చివరి కాలంలో వచ్చిన సినిమాలు. మరి ముఖ్యంగా చూపులు కలిసిన శుభవేళలు ఈవివి సత్యనారాయణ రచయితగా మరియు జంధ్యాల గారి కాంబోలు ఆయన పండించిన కన్ఫ్యూజన్ కామెడీ టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. బేస్ వాయిస్ తో, కంచు కంఠంతో డైలాగులు చెప్తూని కేవలం కనుబొమ్మల కదలికలతో ప్రేక్షకులను నవ్వించగలగడం సుత్తి వీరభద్రరావు గారికి మాత్రమే సాధ్యమైన అరుదైన కళ. సుత్తి వీరభద్రరావు గారు మరి వెండి తెరపై పోషించిన పాత్రలు, పండించిన హాస్యం ఒకెత్తైతే తెర వెనుక ఆయన వ్యక్తిత్వం, ఆయన చదువు, సంస్కారం మరియు రేడియోతో ఆయనకున్న ఆ విడదీయరాని బంధం నిజంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన కథ. హాస్య నటుడిగా మారకముందు ఆయన ఒక రెస్పెక్టెడ్ కాలేజ్ లెక్చరర్ అన్న విషయం, అలానే నాటక రంగానికి ఆయన చేసిన సేవలు కేవలం 6 ఏళ్ల కాలంలోనే ఇండస్ట్రీలో అందరితో గురువుగారు అనిపించుకున్న వైనం. వీరభద్రరావు గారు కేవలం సినిమాల్లోనే పొడుగాటి డైలాగులు చెప్పేవారు కాదు, నిజ జీవితంలో ఆయన పెద్ద చదువుల సరస్వతి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఆయన ఆనాడే ఇంగ్లీష్ లిటరేచర్

ఫాదర్లు ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. ఇక తర్వాత బండారిలంకలో ఒక ప్రముఖ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా కూడా పనిచేశారు. మరి ఆయన క్లాస్ చెప్తుంటే స్టూడెంట్స్ అందరూ ఎంతో శ్రద్ధగా వినేవారట. ఆ తర్వాతే ఆయనకి రాజమండ్రి నోబెల్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగం రావడం, అక్కడి నుండి క్రమంగా నాటకాల వైపు అడుగులు పట్టడం జరిగాయి. ఆయన విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఏ గ్రేట్ రేడియో నాటక కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ రోజుల్లో టెలివిజన్లు, స్మార్ట్ ఫోన్లు లేని కాలంలో కేవలం రేడియోలో ఆయన గొంతు వినబడితే చాలు, శ్రోతలు మంత్రముగ్ధులైపోయేవారు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఆయన గంభీరమైన కంచు కంఠం, స్పష్టమైన తెలుగు ఉచ్చారణ, లెక్చరర్ కావడం వల్ల డైలాగులోని ప్రతి అక్షరాన్ని పలికించే తీరు ఆకాశవాణి రేడియో నాటకాలకు ఒక పెద్ద అసెట్గా మారాయి. నాటకాల ద్వారా వీరభద్రరావు గారి ప్రతిభను గుర్తించిన హాస్య బ్రహ్మ జంధ్యాల గారు ఆయన్ను వెండితెరకు పరిచయం చేయడమే కాకుండా తన ప్రతి సినిమాలో ఆయన కోసం ఒక అద్భుతమైన పాత్రను డిజైన్ చేసేవారు. సెట్స్లో జంధ్యాల గారు వీరభద్రరావు గారిని ఎంతో గౌరవంగా చూసేవారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆయన్ను మాస్టారు అని, గురువుగారు అని పిలిచేవారట. అంతటి హుందాతనం, చదువుకున్న సంస్కారం ఆయన నడకలు నడవడికలు కనిపించేవి. 1982లో 4 స్తంభాలాట సినిమాతో వెండితెరపై ప్రయాణం మొదలుపెట్టి 1988లో చూపులు కలిసిన శుభవేళ చిత్రానికి హైదరాబాదులో ఒక పాటను చిత్రీకరిస్తున్నప్పుడు కాలు బెడికింది. మధుమేహంతో ఉన్న వీరభద్రరావు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా చిత్రీకరణ పూర్తవగానే విశ్రాంతి కోసం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఒక రాత్రి నిద్ర కోసం ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి గుండెపోటొచ్చింది. అవే అతని ఆఖరి క్షణాలు. అది 1988 జూన్ 30 తెల్లవారుజామున జరిగింది. ఎంతో క్రమశిక్షణతో, అంకిత భావంతో వరుసగా సినిమాలు చేస్తూ అగ్ర నటుడిగా ఎదుగుతున్న సమయంలో కేవలం 41 సంవత్సరాల వయసులోని ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణించే సమయానికి కూడా చేతిలో ఎన్నో సినిమాలున్నాయి. వివాహ భోజనంబు సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఆయన దూరమవ్వడం యావత్ తెలుగు ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన భౌతికంగా మన మధ్య కేవలం 6 సంవత్సరాలే ఉన్నా 100 సంవత్సరాల పాటు గుర్తుండిపోయి సుత్తి హాస్యాన్ని మనకి కానుకగా ఇచ్చి వెళ్లిపోయారు. మరి మన ఆకాశవాణి రేడియో పిట్ట, ఇంగ్లీష్ లెక్చరర్ నుండి టాలీవుడ్ సుత్తి చక్రవర్తిగా ఎదిగిన మామిడిపల్లి వీరభద్రరావు గారికి, అనగా సుత్తి వీరభద్రరావు గారికి మన సిల్వర్ స్క్రీన్ తరపున ఘన నివాళులు అర్పిస్తూ తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ళు

శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా తరతరాలు నిలిచిపోయే పాటలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చాయి. ఎందరో మహానుభావుల కళల నుండి జాలువారిన పాటలు, ఎందరో మహానుభావుల గళాల నుండి వచ్చిన పాటలు, అలాగే ఎందరో సంగీత బ్రహ్మలు సమకూర్చిన పాటలు నేటికి ఆదరిస్తున్నారంటే అలనాటి పాటలు ఎంత ఆదరణ చెందాయో అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ మరిచిపోలేని ఆ మధురమైన పాటలు మా శ్రోతల కోసం రేడియో విష్ణు 90.4 ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో మీరు మెచ్చిన పాటలు విని ఆనందించండి.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించు. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. కార్యక్రమంలో ముందుగా డి యోగానంద్ దర్శకత్వంలో 1968 విడుదలైన చిత్రం బాగ్దాద్ గజదొంగ. నందమూరి తారక రామారావు, జయలలిత జంటగా నటించిన ఈ చిత్రం నుంచి రావే చిన్నదాన పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు, గానం ఘంటసాల పి సుశీల.

బాగ్దాద్ గజదొంగ చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు బ్రహ్మచారి చిత్రం నుంచి ఏ తోటలో విరబూసెనో పాట వింటారు. సుశీల ఘంటసాల ఆలపించిన ఈ పాటకు దాశరథి సాహిత్యం అందించారు. టి చలపతిరావు స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమాకి తాతినేని రామారావు దర్శకత్వం వహించగా అక్కినేని నాగేశ్వరరావు జయలలిత ప్రధాన తారాగణంగా నటించారు.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: బ్రహ్మచారి చిత్ర నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో 1967 విడుదలైన చిత్రం మంచి కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి జంటగా నటించిన ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన మనసే అందాల బృందావనం పాట వింటారు. రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం SP కోదండపాణి. మరి పాట వినండి.

ఆత్మీయులు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట 1969లో ఉత్తమ ప్రాంతీయ చలనచిత్రంగా ఎన్నిక చేసిన చిత్రం ఆదర్శ కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన బిడియమేలా ఓచలి పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలను ఎలా కాపాడుకోవాలో విశ్లేషిస్తూ రూపొందించిన చిత్రం ఆదర్శ కుటుంబం. ఇది ఒక కుటుంబ కథాచిత్రం, ప్రేక్షకుల మన్ననలు పొందింది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FIMAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
0: ఆదర్శ కుటుంబం చిత్రం నుంచి బిడియమేలా ఓ చెల్లి పాట విన్నారు కదా. ఇప్పుడు 1969 విడుదలైన ఆస్తులు అంతస్తులు చిత్రంలోనిది. ఈ చిత్రం సెంటిమెంట్ తో కూడిన చిత్రంగా, తల్లి కూతుళ్ల అనుబంధానికి అద్దం పట్టే సన్నివేశాలతో రూపొందించబడింది. వి రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలోంచి SV బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఒకటైపోదామా ఊహల వాహినిలో పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం SP కోదండపాణి.

ఈనాటి అణిముత్యాలు కార్యక్రమంలో చివరిగా చక్కని జానపద చిత్రంగా ప్రేక్షకులను అలరించిన చిత్రం ఉక్కు పిడుగు. కాంతారావు, రాజశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం 1969లో విడుదలైంది. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఏ ఊరు ఎవరు నీవారు పాట వింటారు. గీత రచన వీటూరి, సంగీతం ఎస్పి కోదండపాణి. మరి పాట వినండి.

0: ఇంతవరకు ఆణిముచ్చలు కార్యక్రమంలో అలనాటి మేటి పాటలు విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఆణిముచ్చలు కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ. మరి లిజనర్స్, ఇవాళ మన మహిళా కార్యక్రమంలో మీకోసం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తీసుకొచ్చేసానండి. మరి ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అంటే తెలుసుకోబోయే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ అండ్ ల్యాండ్ స్టేట్ రేడియో విజన్ 90.4.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిజనర్స్, ఇవాళ మన మహిళా కార్యక్రమంలో పేరెంటింగ్ గురించి తెలుసుకుందాం. మరైతే తారతమ్యాలు

అర్పించండి. అంతస్తులో తారతమ్యాలు సహజంగానే ఉంటాయి. మరి వాటి ఆధారంగా సఖ్యతల్లో హెచ్చుతగ్గులు పాటించడం తగదని విషయాన్ని పిల్లలకు నేర్పించాలి. లేదు అంటే భవిష్యత్తులో బాధితులు మీరే కావచ్చు. మరి కాబట్టి చిన్న వయసు నుంచే పిల్లలు ఈ కింది వ్యవహార శైలిని అలవర్చుకునే చిట్కాలు పాటించండి. దుస్తులు, చెప్పులు, వాహనాలను బట్టి ఇచ్చే గౌరవంలో హెచ్చుతగ్గులు పాటించకూడదని పిల్లలకు నేర్పించాలి. అంతేకాకుండా పేదరికం సామాజిక అంశమని పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఆయాలు పని వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలి తప్ప ఛీ వాళ్ళకు దూరంగా ఉండు, వాళ్ళతో మనం కలవకూడదు అలాంటి మాటలు పిల్లలతో మాట్లాడకూడదు, గేలి చేయడం, నవ్వుకోవడం మొదలైన అలవాట్లను మొగ్గలోనే తగ్గించాలి. మరైతే సమాజంలో వర్గాలు, తరగతుల నుంచి క్లుప్తంగా పిల్లలకు వివరించి పేదరికం మీద అవగాహన కూడా కల్పించాలి. ఇలా చేస్తే తారతమ్యాలను మరిపించేలా చేస్తాము. అదితో ఆత్మన్యూన్యత మరి అతి అనర్థదాయకమనే చెప్పాలి. పిల్లల పెంపకం విషయానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. మరి కొంతమంది తల్లిదండ్రులైతే పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఏ ఒక్క పనిని స్వతంత్రంగా చేయనివ్వకుండా వెంట ఉంటూ ఉంటారు. మరి ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మన్యూన్యత, అభద్రతా భావాలు చోటు చేసుకుంటాయి. ఇలా జరగకుండా ఉండాలి అనంటే పిల్లలకు షాప్కు వెళ్ళి సరుకులు తేవడం లాంటి చిన్న చిన్న బాధ్యతలను అప్పచెప్పాలి. నాన్న పడిపోతావు, జాగ్రత్తగా వెళ్ళు అలాంటి జాగ్రత్తలు ప్రతిసారి చెప్పకూడదు. జారి పడితే తిరిగి లేవటం పిల్లలు నేర్చుకోవాలి. మరి అలాంటప్పుడు పడనివ్వకుండా చూసుకుంటే పిల్లలు తిరిగి లేవటం నేర్చుకునేది ఎలాగా? కాబట్టి వాళ్ళని పడిపోని నేర్చుకునేలా చేయాలి. పిల్లలకి ఎప్పుడూ అండగా ఉంటూ ప్రతి విషయంలో సహాయం చేస్తూ ఉంటే పెరిగి పెద్దయ్యాక పిల్లలు ఇతరుల మీద ఆధారపడటానికి అలవాటు పడతారు. కాబట్టి ఎవరు దొరకపోతే అభద్రతాభావానికి గురై ఒంటరులు అవుతారు. స్వతంత్రంగా ఏ పని చేయటానికి ప్రయత్నించినా సరే ప్రోత్సహించాలి. మరి ఆ పనిలో ప్రమాదం లేనంత వరకు పెద్దలు కలగజేసుకోకూడదు. పనిని విజయవంతంగా పూర్తి చేస్తే వెన్నుతట్టి ప్రోత్సహించాలి. మరి లిజనర్స్, ఇవాళ మన మహిళా కార్యక్రమంలో పేరెంటింగ్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకు సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఓ సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్లో ఆభరణాలని భద్రంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం. మరైతే నగ ఎలాంటిదైనా సరే పాడవకుండా, మెరుగు తగ్గకుండా చూసుకోక తప్పదు. మరి ఏమాత్రం అశ్రద్ధ చేసినా సరే నగ మెరుగుతో పాటు విలువ కూడా తగ్గిపోతుంది. కాబట్టి నగల పట్ల ఈ జాగ్రత్తలనైతే తప్పక తీసుకోవాలి. అలంకరణ మొత్తంలో ధరించే చివరిది, అంతేకాకుండా తొలగించే వాటిలో మొదటిది మీ నగ అయి ఉండాలి. అలసిపోయే పనులు చేసే సమయంలో నగలు ధరించకపోవడమే ఉత్తమం. చెమట, చర్మం మీద ఉండే సహజ సిద్ధమైన నూనెలు నగల మెరుపును పోగొడతాయి. మరి నగలను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. ఇందుకోసం ఒక వంతు మైల్డ్ క్లీనర్కు 2 ఔన్సులు నీళ్లు కలిపి దానిలో మెత్తని టూత్ బ్రష్ ముంచి నగలను రుద్దాలి. నొరగొచ్చేలాగా నగలను రుద్దకూడదు. ఇలా చేస్తే సబ్బు గొలుసులో పొదిన రాళ్ళ అడుగును పేరుకుంటుంది. మరి రాళ్ళు వదులయ్యాయో ఏమో చూసుకుంటూ, రాళ్ళను పట్టి ఉంచే తొడుములు విరిగిపోకుండా గమనించుకుంటూ నగలను ఎప్పటికప్పుడు సరిచేయించుకుంటూ ఉండాలి. మరైతే చల్లని నీళ్లు, చల్లని వాతావరణంలో ఉంగరాలు ధరించకపోవడమే మేలు. ఎందుకనంటే చల్లని వాతావరణానికి వేళ్లు కొంచెంచుకుపోతాయి. దాంతో వేలికున్న ఉంగరాలు వదిలే జారిపోతూ ఉంటాయి. ఇలా చేస్తే ఆభరణాలని భద్రంగా చూసుకోవచ్చు. మరి అంతేకాకుండా కార్పెట్లను కనువిందుగా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. కార్పెట్లు ఇంటికి కొత్త కళనైతే తెస్తాయి. తరచూ శుభ్రం చేస్తే కార్పెట్లు తలతలా మెరిసిపోతూ ఉంటాయి. మరి గదిలో ఆహ్లాద

వాతావరణాన్ని కూడా నింపుతుంది. అంతేకాకుండా కార్పెట్లను సులభంగా శుభ్రం చేసుకునే కొన్ని చిట్కాలు తెలుసుకుంటే కార్పెట్లు అయితే కనువిందు చేస్తాయనే చెప్పాలి. మరి ఇంటి లోపల కూడా పాదరక్షలు ధరించి తిరగడం వల్ల కార్పెట్ల పైన దుమ్ము పేరుకుపోయి త్వరగా మురికి పడిపోతాయి. కాబట్టి చెప్పులను గుమ్మంలోనే విడిచి ఇంట్లోకి ప్రవేశించాలి. దుమ్ము ఇంట్లోకి రాకుండా కాలు తుడుచుకునే పట్టాలు ఉపయోగపడుతూ ఉంటాయి. మరి వీటిని గుమ్మంలో వేసి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కార్పెట్లను తరచూ శుభ్రం చేయాల్సిన అవసరం అయితే దీనివల్ల తప్పుతుందని చెప్పాలి. కార్పెట్ దుర్వాసన వేస్తుందా, అప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వీలు పడకపోతే బేకింగ్ సోడా చల్లాలి. వారానికి 3 సార్లు వాక్యూమ్ క్లీనర్తో కార్పెట్లను శుభ్రం చేసుకోవాలి. నడిచే తోవలో కార్పెట్పై పేరుకుపోయే దుమ్ము దీనివల్ల తొలగిపోతుంది. మరైతే వాక్యూమ్ క్లీనర్తో ఫిల్టర్ల తరచూ మార్చాలి. నెమ్మదిగా వాక్యూమ్ చేయాలి, లేకుంటే వాక్యూమ్ దుమ్మునిని పూర్తిగా తొలగించదు. బాగా దుమ్ము పట్టి మాసిపోయేదాకా ఆగకుండా 6 నెలలకు ఒకసారి కార్పెట్లను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. క్లబ్ సోడా, పాత్రలు తోమే ఆయిల్, షేవింగ్ క్రీమ్ వంటివి కార్పెట్ల పైన పడితే మొండి మరకల్లాగా తగ్గిస్తాయి. కార్పెట్లపై అతుకుపోయిన చూయింగంపై ఐస్ ముక్కను ఉంచితే అది గడ్డకడుతుంది. ఇప్పుడు దాన్ని సులభంగా తీసుకుపోయచ్చు. గచ్చు శుభ్రం చేసేందుకు వాడే తుడుపు కర్రలను కార్పెట్లను వాడకూడదు. దీనివల్ల మరక కార్పెట్లో కొత్త ప్రదేశాలను విస్తరిస్తుంది. అంతేకాకుండా కార్పెట్పై పడే నెత్తుటి మరకలను హైడ్రోజన్ పెరాక్సైడ్తో సులభంగా తొలగించవచ్చు. మరి లిజనర్స్, ఇప్పుడైతే కార్పెట్లు కనువిందుగా చేసుకోవడం ఎలాగో తెలుసుకున్నారు కదా. ఇప్పుడైతే మీకు సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavarupu Mahesh MBBS DNB MS Neurosurgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MPH Surgical Oncology FI MAS Cancer Surgeon,
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
4: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన లాస్ట్ సెగ్మెంట్ లో కళాఖండ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మరి కళాఖండ్ అయితే చాలా మందికి ఫేవరెట్ స్వీట్ అనే చెప్పాలి. మరి ఇందుకు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు వచ్చేసి పాలు 2 లీటర్లు, నిమ్మరసం, చక్కెర 1/2 టేబుల్ స్పూన్లు, యాలకులు 1/2 కప్పు పొడి చేసుకోవాలి, సీతాఫలం గుజ్జు 1 టీ స్పూను, నెయ్యి 1 కప్పు, పిస్తాలు 1 కప్పు, బాదం పప్పులు 6. మరి దీని తయారీ విధానం వచ్చేసి 2 ప్యాన్లు తీసుకొని ఒక్కో దానిలో 1 లీటర్ పాలు పోయాలి. ఒక ప్యాన్ లోని పాలు సగానికి వచ్చేదాకా బాగా మరగనివ్వాలి. ఇంకో ప్యాన్ లో ఉన్న పాలను కూడా వేడి చేయాలి. ఈ పాలు మరిగేటప్పుడు మంటను తగ్గించి అందులో నిమ్మరసం పోసి దగ్గరకు పేరుకునే వరకు స్టవ్ మీదే ఉంచాలి. స్టవ్ ఆపేసి మెత్తటి నూలుగుడ్డ తీసుకొని పేరుకుపోయిన పాలను అందులో వడగట్టాలి. ఆ పన్నీర్లో నీరు అస్సలు ఉండకూడదు. మరైతే మరో ప్యాన్లో ఉన్న సగానికి మరిగించిన పాలలో ఈ పన్నీర్ను కలిపి దగ్గర పడేదాకా ఉడికించాలి. ఇందులో చక్కెర కలిపి మరో 2-3 నిమిషాలు ఉడికించాలి. తరువాత యాలకల పొడి, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి ప్లేట్ మొత్తం పరచాలి. దానిపైన పిస్తా ముక్కలు చల్లుకొని అది చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే కళాఖండ్ రెడీ. మరి లిజనర్స్, ఇప్పుడైతే టేస్టీ కళాఖండ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడైతే మీకు సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది, విని ఆనందించండి.

0: ఓకే లిజనర్స్, మరి ఇవాళ మా మహిళా కార్యక్రమంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి తెలుసుకున్నారు కదా. మళ్ళీ తెలుగు ప్రసారం అయ్యే మహిళా కార్యక్రమంలో నేను ఎందుకు వస్తాను అంటే ల్యాండ్ స్టేజ్ రేషన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్. మీ అజయ్ విచ్చు.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ముక్కుదిబ్బడ, గొంతు సమస్య,
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి

0: వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
1: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హెలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిజనర్స్, మరి ఇవాళ ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. నేను మీ అజయవేద. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటే లంచ్ తెచ్చుంటూ రేడియో విష్ణు 90.4.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిజనర్స్, మరి వాళ్ళ ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో మనం ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అని అనేసాను కదండి. మరి ఇవాళ మనం ఒక ఫ్రూట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రూటా, ఏంటబ్బా ఫ్రూట్ అని అనుకుంటున్నారా? అదే అండి, ఎండాకాలం రాగానే మనందరి ఫేవరెట్ మామిడి పండు అనుకున్నారు. అస్సలు కాదండి, ఇవాళ మనం పుచ్చకాయ గురించి, దాని వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో నేచర్ మనకిచ్చిన చాలా అద్భుతాల్లో ఈ వాటర్ మెలాన్ కూడా ఒకటే. పుచ్చకాయను కేవలం దప్పికం తీర్చుకోవడానికే కాకుండా అనేక రకాల అనారోగ్యాల్లో ఔషధంగా కూడా వాడుకోవచ్చు. సో మరి పుచ్చకాయకు ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్యాన్సర్ నివారణ కోసం పుచ్చకాయను వాడుకోవచ్చు. పుచ్చకాయలో బీటా కెరోటిన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కాబట్టి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్లను పుచ్చకాయలోని బీటా కెరోటిన్ గణనీయంగా నిరోధించినట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదికల్లో ప్రచురించింది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇదే బీటా కెరోటిన్ పదార్థాన్ని సప్లిమెంట్ రూపంలో వాడినప్పుడు ఇలాంటి ప్రయోజనం కనిపించలేదంట. అంతేకాకుండా గుండెపోటు రిస్క్ ను పుచ్చకాయతో తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఫోలెట్ వల్ల, విటమిన్ B6 వల్ల మహిళల్లో గుండెపోటు సంఘటనలు దాదాపు 50% వరకు తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. జన్మత ప్రాప్తించే అవలక్షణాలు కూడా పుచ్చకాయను తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో తల్లులకు ఆహారంలో పుచ్చకాయను ఇచ్చిన సందర్భాల్లో వారికి పుట్టిన పసిపాపాయల్లో గ్రహణం, మొర్రి వంటి జన్మత ప్రాప్తించే సమస్యలు చాలా తక్కువగా కనిపించినట్లు పరిశోధన. పుచ్చకాయలో ఉండే ఫోలెట్ కి జన్మత ప్రాప్తించే సమస్యలను నిరోధించగలిగే శక్తి ఉంది. పుచ్చకాయలో అధిక మొత్తాల్లో పొటాషియం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో ఉక్కపోత వల్ల స్వేదంతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. దీన్ని పుచ్చకాయతో తీర్చుకోవచ్చు. విరోచనాలు, గ్యాస్ట్రో, బంక విరోచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలతో చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పుచ్చకాయను ముక్కలుగా కోసి తినవచ్చు, లేదా రసం తీసి గ్లూకోజ్ పొడి, తేనె, నిమ్మరసం వీటిలలో ఏదో ఒక దాంతో కలిపి తీసుకోవచ్చు. దీని ద్వారా కొంచెం రిలీఫ్ కలుగుతుంది. మరి ఇప్పటిదాకా పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. లిజ్నేటర్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: సాంగ్ అయితే వినేశాం కదండి, ఇప్పుడు దాకా మనం పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పుచ్చకాయ మన స్కిన్ కి ఎలాంటి బెనిఫిట్స్ కలిగిస్తుందో తెలుసుకుందాం.
4: వేసవి కాలంలో ఎక్కువగా దొరికే పుచ్చకాయలు శరీరానికి చల్లదనాన్ని మాత్రమే ఇవ్వవండోయ్, మన చర్మానికి మంచి తాజాదనాన్ని కూడా అందిస్తాయి. చర్మంపై మచ్చలు, సన్నని ముడతలు కనిపిస్తుంటే పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి రోజు రాత్రులు ముఖానికి రాసుకోవాలి. తర్వాత రోజు మార్నింగ్ కడిగేసుకుంటే సమస్య తగ్గి మన ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది. చిన్న పుచ్చకాయ ముక్కని మొహానికి రాసుకుంటే అది చర్మ గ్రంథుల్లోకి చొచ్చుకుపోయి మురికిని శుభ్రం చేస్తుంది. పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం వేసి ఫ్రిడ్జ్ లో ఉంచి రాసుకుంటే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఎండల్లో తిరిగి రావడం వల్ల చర్మంపై వేడి ప్రభావం మాత్రమే కాకుండా దుమ్ము, ధూళి కూడా చేరుతుంటాయి. ఇలాంటప్పుడు ఇంటికొచ్చాక పుచ్చకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ఇది ఒక మంచి టోనర్ లా పనిచేసి మన ఫేస్ మీద ఉండే మురికిని తొలగిస్తుంది. మరి లిసినర్స్, ఇప్పటిదాకైతే పుచ్చకాయ ద్వారా మన స్కిన్ కి కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి మెలోడియస్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావా. మరి లిజనర్స్, ఇప్పటిదాకా పుచ్చకాయలో ఉండే ఔషధ గుణాలు,

పుచ్చకాయ ద్వారా మన స్కిన్ కి కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక మనం పుచ్చకాయకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి కూడా తెలుసుకుందాం. పుచ్చకాయలో శక్తి తక్కువగా ఉంటుంది. శక్తితో పాటు ప్రోటీన్, ఫ్యాట్స్, సోడియం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, అంటే ముఖ్యంగా విటమిన్ ఏ, ఫోలెట్, విటమిన్ సిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పీచు పదార్థాలు గానీ పిండి పదార్థాలు గానీ తక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు పుచ్చకాయను పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో పుచ్చకాయ మనిషికి పూర్వకాలం నుంచే తెలుసు. ఆఫ్రికా దేశంలోని కలహారి ఎడారి ప్రాంతం నుంచి పుచ్చకాయ ప్రపంచ దేశాలకు చేరిందని చరిత్రకారులు భావిస్తుంటారు. కాగా 5,000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ లో పుచ్చకాయను పండించినట్లు ఆధారాలున్నాయి. ప్రస్తుతం చైనా దేశం ప్రపంచంలో అత్యధికంగా పుచ్చకాయను పండిస్తుంది. పుచ్చకాయ అనేక రీతుల్లో లభ్యమవుతుంది మనకు. పొడవైనవి, గుండ్రంవి, గింజలు కలిగి ఉన్నవి, గింజలు లేనివి, ఎర్రటి గుజ్జు కలిగినవి, పసుపు రంగు గుజ్జు కలిగినవి, ఇలా చాలా రకాలే మనకు దొరుకుతుంటాయి. రీసెంట్ టైమ్స్ లో జపాన్ లో స్క్వైర్ షేప్ లో, ట్రయాంగిల్ షేప్ లో ఉండే వాటర్ మెలాన్స్ ని కూడా పండిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 96 దేశాల్లో 1200 రకాలకు పైగానే వాటర్ మెలాన్స్ ని పండిస్తున్నారు. మన దేశంలో కూడా ఎంతో మందికి వాటర్ మెలాన్ జీవనోపాధిని కలిగిస్తుంది. పుచ్చకాయలో 92% వరకు నీరుంటుంది, అందుకనే దీన్ని ఇంగ్లీష్ లో వాటర్ మెలాన్ అని అంటారు. పుచ్చకాయను శాస్త్రీయ భాషలో సిట్రులస్ లానెటస్ అని అంటారు. కుకుర్బిటేసి వంశానికి చెందిందే ఈ వాటర్ మెలాన్. గుమ్మడికాయ, దోసకాయ మొదలైన పండ్లను పోలి ఈ పుచ్చకాయ ఉంటుంది. సాధారణంగా పుచ్చకాయను యథాతథంగా ముక్కలు కోసి వాడుతుంటారు. కానీ కొంతమంది ఐస్ క్రీమ్ తీసే స్కూప్స్ తో గుండ్రని బంతల రూపంలో గుజ్జును తీసి ఆకర్షణీయంగా సర్వ్ చేస్తుంటారు. పచ్చి పుచ్చకాయను ఎండాకాలం స్క్వాష్ తయారీకి వాడుతుంటారు కొంతమంది. పుచ్చకాయ గింజలను రోస్ట్ చేసి తింటారు కొంతమంది. అదే వీటికి ఉప్పు చేర్చి పిండి చేసుకొని కానీ రొట్టెల మాదిరిగా తయారు చేసుకొని కానీ ఇంకొంతమంది తింటున్నారు. అంతేకాకుండా పుచ్చకాయ బయట ఉండే తొక్క భాగాన్ని పడేయకుండా దాన్ని పచ్చడి చేసుకొని తినే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఈ పుచ్చకాయ లోపలుండి గుజ్జుని, విత్తనాలను, బయటుండే తొక్కను, ఇలా దేన్ని కూడా వదిలిపెట్టకుండా మనం మన ఫుడ్ లో తీసుకోవచ్చు. లిజనర్స్ విన్నారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ బావా. తిరిగి ప్రసారమై ఆయుష్మాన్ బావాలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆజే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి వింటున్నాం రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: సౌరశక్తితో అనాస పళ్లను ఎండబెట్టడం. గరిష్ట కాలంలో అతిగా అనాస పళ్ళు పండుతాయి, కానీ అన్ని పళ్లను అమ్మటం కష్టము. ఒక వారం కంటే పళ్లను తాజాగా ఉంచలేము కాబట్టి అనాస పళ్ళు వ్యర్థమైపోతాయి. పంటకాలం కానప్పుడు జనం అనాస పళ్లను కొనాలనుకుంటారు, కానీ అప్పుడవి అమ్మకానికి దొరకవు.
2: గరిష్ట పంటకాలంలో అనాస పళ్ళు చాలా పండుతాయి కాబట్టి కొనుగోలుదారులు తక్కువ ధరనిస్తారు. వాళ్ళు పెద్ద పళ్ళనే ఎంచుకుంటారు, దానితో చిన్న పళ్ళు మిగిలిపోతాయి, చెడిపోతాయి. ఈ సవాలును ఎదుర్కోవడానికి మేము సోలార్ డ్రయర్లను తయారు చేశాము. మేము చిన్న అమ్ముడు పోని అనాస పళ్ళను ఎండబెట్టి వాటిని అమ్ముతాము.
1: పొడి అనాస పళ్ళు ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. అనాస పళ్లను ఎండబెట్టి మనం వ్యర్థాన్ని తగ్గించి ఏడాది పొడవునా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. ఈ వీడియోలో మేము సోలార్ డ్రయ్యర్లో అనాస పళ్లను ఎలా ఎండబెట్టాలో చూపిస్తాము, ఎందుకంటే అవి పరిశుభ్రంగా మరియు చవకగా చేయవచ్చు. సోలార్ డ్రయ్యర్ గాలిని వేడి చేసి తేమను అనాస పళ్ల నుండి పీల్చేస్తుంది. గాలి వేడైన కొద్దీ ఎక్కువ తేమను పీలుస్తుంది. చాలా రకాల సోలార్ డ్రయ్యర్లున్నాయి, కానీ చాలా ప్రాచుర్యంలో ఉన్నది చెక్క మరియు పాలిథిన్ నుండి చేసిన సోలార్ డ్రయ్యర్. ఆ డబ్బా తరహా సోలార్ డ్రయ్యర్కు కిటికీలుండి అవి గాలి ప్రవహించడానికి సహాయపడతాయి. వేడి గాలి ఆహారం పైన ప్రవహిస్తే చల్లని గాలి కింది కిటికీ నుండి లోపలికి పీల్చబడుతుంది మరియు గాలి వేడెక్కి తేమతో కూడిన గాలిపైన కిటికీ ద్వారా బయటకు వెళుతుంది. అనాస పళ్ళు, ముప్పాతిక పండు నారింజ పసుపుకు తిరిగినప్పుడు వాటిని కోయండి. సోలార్లో ఎండబెట్టాక ఈ అనాస పండు ముదురు పసుపు రంగుకు తిరిగి రుచిగా ఉంటుంది. పండని పళ్ళు ఎండినప్పుడు చాలా పుల్లగా ఉంటాయి. అతిగా పండిన పళ్ళు జిగటగా గోధుమ రంగుకు తిరుగుతాయి. అనాస పళ్లను డబ్బాలో పెడితే అవి శుభ్రంగా ఉండి దెబ్బ పడకుండా ఉంటాయి. ఎండలో ఉంచితే పళ్ళు త్వరగా పాడవుతాయి కాబట్టి వాటిని నీడలో ఉంచండి. అనాస పళ్లను వాటి నాణ్యతను బట్టి వేరు చెయ్యాలి. తాజా అనాస పళ్లను తూకం వేసి వీటితో ఎంత ఎండిన ఉత్పత్తినిస్తుందని తెలుసుకోండి. వాటిని ఒక గుంజుతో బాగా తోమి శుభ్రమైన నీటితో కడిగి నీరు కారిపోయేలా చెయ్యండి. పళ్లతో పనిచేసేవారు ఆరోగ్యవంతులై శుభ్రమైన చేతులతో మరియు పొట్టి గోళ్లతో ఉండాలి. అనాస పళ్లను తోలు చెక్కి వాటి అన్ని కళ్లను తీసేయాలి. మీకు కావలసిన ఆకారాల్లో అనాస పళ్లను కోయవచ్చు. అనాస పళ్ల ముక్కలు అర సెంటీమీటర్ మందంతో ఉండాలి. ముక్కలు ఎక్కువ మందముంటే అవి ఎండడానికి చాలా సమయం పట్టి గోధుమ రంగుకు తిరుగుతాయి. అతి తక్కువ మందమున్న ముక్కలు మరీ చెక్కలుగా లేక వంగిపోతాయి. అనాస పళ్లను బిళ్లలుగా కత్తిరించాక వాటిని పళ్లాలపైన ఒకదాని మీదొకటి ఉండకుండా ఆరబెట్టాలి. అప్పుడే అవి సమానంగా ఎండుతాయి. డ్రయ్యర్లో ఈ పళ్ళాలను ఉంచాలి. బిగుతుగా మూయాలి. దీనివల్ల వేడి లోపల ఉండి దుమ్ము క్రిములు బయట ఉండేలా చేస్తాయి. డ్రయ్యర్ డబ్బాలో అనాస పళ్ళు ఎండడానికి 2 రోజులు పడుతుంది. అనాస పళ్ళు ఎండాక వాటిని డ్రయ్యర్లోంచి తీయండి. అవి ఇంకా వెచ్చగా ఉంటే వాటిని పూర్తిగా ఆరనిచ్చి తరువాత గాలి దూరని డబ్బాలో సర్దండి.
3: నేను డ్రయ్యర్లోంచి అనాసలను తీసి అవి

0: తేమను పీల్చుకోకుండా వాటిని బిగుతుగా ఉన్న డబ్బాలో ఉంచుతాను.
1: మీకు కావలసినంత అనాసపళ్ళు ఎండాక ఇక చివరి ప్యాకింగ్ మొదలు పెట్టవచ్చు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పళ్లను వేరు చేసి తూచి ప్యాక్ చేయండి.
0: మాకు వేర్వేరు కొనుగోలుదారులున్నారు. కొందరికి అనాస పళ్ళు పెద్ద పరిమాణంలో కావాలి, మరికొందరికి తినటానికి చిన్న ప్యాకెట్లో కావాలి.
1: మనం ఇంకోసారి వరుసగా చూద్దాము. పండులో ముప్పాతిక భాగం నారింజ పసుపు రంగుకు తిరిగినప్పుడు పళ్లను కోయాలి. అనాస పళ్లను డబ్బాలలో పెట్టి నీడలో ఉంచాలి. చెడిపోయిన అనాస పళ్లను వేరు చెయ్యాలి. శుభ్రమైన నీటితో కడిగి వాటిని ఆరనివ్వండి. పళ్లతో పనిచేసేవారందరూ ఆరోగ్యంగా ఉండి చేతులు శుభ్రంగాను చేతి గోళ్లను చిన్నవిగాను ఉంచుకోవాలి. అనాస పళ్ల తోలు తీసి వాటి కళ్లను తీసేయండి. అర సెంటీమీటర్ మందానికి వాటిని కోసి వాటిని పళ్ళాల మీద ఒకదానిమీదొకటి పడకుండా జోడించండి. సోలార్ డ్రైయర్లలో అనాస పళ్లను 2 రోజులు ఎండబెట్టండి. అవి ఎండాక వాటిని గాలి దూరకుండా ఉండే డబ్బాలలో ప్యాక్ చేయండి. మార్కెట్ అవసరాన్ని బట్టి వేరు చేసి తూకం వేసి వీటిని ప్యాక్ చేయండి. సోలార్ డ్రైయర్లలో ఎండబెట్టడం వలన వ్యర్థాలు తగ్గి ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిస్తుంది.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: மோசம் அண்டே எந்த தெரியும் வயசுல நின்னு பிரேமிச்சுனான మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ಬರ್ಬಾದೆ ಐನೋನ್ರ ನನ್ನ ಬೀಕುತ್ತವ ಸುಮ್ಮನಿಗೆ ಆಯಾದೆ ಹೇ ಹೊಲ್ದ

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల

0: నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್ ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್ ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್ ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಿಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಜೆಪಿ ರೋಡ್ ಭೀಮವರಂ
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫేట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి బంధనం పథకం వర్తించును. కొత్త బస్ స్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం పార్క్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్, ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0818162234.

0: ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: కానీ

விஷ்ணு எஃப்எம் 90.4 రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. తెలుసు కదండి మనం అది సంగతిలో ప్రతిరోజు ఒక మూడు వింతల గురించి, సోమవారం నుంచి శనివారం వరకు ఎన్నెన్నో వింతలు, ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు పక్షులు వాటి జీవన విధానం గురించి మనం వింటున్నప్పుడు ఎన్నో వింతలు మనకు తెలుస్తూ ఉంటాయండి. ఒక్కొక్క వింత వింటుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రతి జంతువు, పక్షి, వస్తువులు, కట్టడాలు వీటి అన్నిటి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలండి. వీటి అన్నింటి సమాహారమే ఈ మరి ఈ మూడు వింతలు. మరి ఈరోజు కార్యక్రమంలో ముందుగా నీళ్లు తాగని జంతువు కంగారు ఎలుక గురించి ఎన్నో వింతలు మీకు చెప్పడానికని తీసుకొచ్చాను. ఇది కంగారు ఎలుక, పేర్లోనే ఉందండి ఎలక అని. కానీ ఇది ఎలక జాతి మాత్రం కాదు, అమెరికా ఎడారుల్లో ఉంటుంది. జీవితంలో ఒక్క చుక్క కూడా నోటితో నీళ్లు తాగదు, అయినా 3 నుంచి 5 ఏళ్లు హాయిగా బతుకుతుంది. దీని అసలు పేరు డైపోడోమిస్. కంగారులాగా వెనక కాళ్ల మీద గెంతుతూ ఉంటుంది. 2 మీటర్లు ఒక్క గెంతులో దూకుతుంది. సైజు 10 నుంచి 15 సెంటీమీటర్లు, తోక 15 నుంచి 20 సెంటీమీటర్లు, అంటే శరీరం కంటే తోక పొడవన్నమాట. 35 నుంచి 180 గ్రాములు బరువు ఉంటుంది. అరచేతిలో పడుతుంది.

దీని రంగు ఇసుక రంగు లేత గోధుమ, పొట్ట తెల్లగా ఉండి ఎడార్లో కలిసిపోతుంది. ఇది ఎక్కువగా అమెరికా మెక్సికో ఎడార్లో ఉంటుందండి. దీని ఆయుష్ 2 నుంచి 5 ఏళ్ళు. దీనికి చంప సంచులు ఉంటాయి, చిట్టెలకలాగన్నమాట. విత్తనాలు దాచుకుని బొరియల్లోకి మోసుకుపోతూ ఉంటుంది. అసలు ఇది నీళ్లు తాగకుండా ఎలా ఉంటుంది అనేదే పెద్ద సమస్య. నీళ్ళెందుకు తాగదు అంటే దీని శరీరం నీళ్ల ఫ్యాక్టరీ

H2O అంటే నీళ్లు తయారవుతాయి. 100 గ్రాముల విత్తనాలు తింటే 54 గ్రాముల నీళ్లు శరీరంలో పుడతాయి. ఇది మనం 2 గ్లాసుల నీళ్లు తాగినట్టన్నమాట. దీనికి రోజుకి కొన్ని చుక్కల నీళ్లు సరిపోతాయండి. తిండి నుంచే నీళ్లు వచ్చేస్తాయి. మన మూత్రం 95% నీళ్లే, మరి దీని మూత్రం 5% నీళ్లు మాత్రమే. చిక్కగా స్ఫటికంలాగా గడ్డకట్టేస్తుంది. దీని మూత్రపిండంలో హిన్లే సిక్యం అనే గొట్టం చాలా పొడుగ్గా ఉంటుంది. అది నీళ్లని మళ్లీ మళ్లీ పీల్చుకుని రక్తంలోకి పంపుతుంది. 19 రెట్లు ఎక్కువ ఉప్పుని వడగట్టగలదు కూడా. దీని పేడ పూర్తిగా పొడిగా ఉంటుంది. 0% గులకరాయిలా ఉంటుందన్నమాట. దీనికి చెమట గ్రంథులు లేవు, చర్మం ద్వారా నీళ్లు పోవు. ఈ కంగారు ఎలక ముక్కు లోపల గాలిని చల్లబరిచి నీటిని ఆవిరిని మళ్లీ నీళ్లుగా మార్చి పీల్చుకుంటుంది. దీని జీవనశైలి ఎలా ఉంటుందంటే, పగలు ఎడారిలో 50 డిగ్రీల ఎండ, బయటకు వస్తే 5 నిమిషాల్లో ఎండిపోతుంది. అందుకే రాత్రి మాత్రమే బయటకు వస్తుందండి. 2 నుంచి 3 మీటర్ల లోతు బొరియ తవ్వుకుంటుంది. లోపల చల్లగా తేమగా ఉంటుంది. 25 డిగ్రీలు 85% తేమ. ఏసీ రూమ్లా అన్నమాట. బొరియలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది ఊపిరి నెమ్మదిగా పీల్చేలా చేస్తుంది. నీళ్లు తక్కువ పోతూ ఉంటాయి. నీళ్లతో స్నానం చేయదు, ఇసుకలో పొర్లుతుంది. దీన్ని నీళ్లలో కనుక వేస్తే చచ్చిపోతుంది. షాక్ కొట్టి శరీరం నీళ్లు పీల్చేసుకుని విషం అయిపోతుంది. ఎడార్లో దీనిని గుడ్లగూబ పాము నక్క తినాలని చూస్తూ ఉంటాయి. దీనికి తప్పించుకునే తెలివి చాలా ఎక్కువ అండి. చెవులు చాలా పెద్దవి. ఇసుక మీద పాము కదిలితే 10 మీటర్ల దూరం నుండే వినిపిస్తుంది. వెనక కాళ్ళు పొడవు, బలం కూడా. ఒక్క గెంతులో 2 మీటర్లు పైకి 3 మీటర్ల దూరం వెళ్ళిపోగలదు. తోక స్టీరింగ్ లాగా పనిచేస్తుంది. గాల్లు దిశ మార్చుకుంటుంది. పాము నోరు దగ్గర నుంచి మలుపు తిరిగి తప్పిస్తుంది. ప్రమాదం వస్తే వెనక కాళ్లతో ఇసుకని శత్రువు మొహం మీద కొడుతుంది. గుడ్డిదాన్ని చేసి పారిపోతుంది. దొరికిపోతే చచ్చినట్టు నటిస్తుంది. శత్రువు వదిలేగానే పారిపోతుంది. రాటిల్ స్నాక్ కాటు వేసే వేగం 70 మిల్లీసెకన్లు. కంగారు ఎలక తప్పించుకునే వేగం 38 మిల్లీసెకన్లు, పాము కంటే వేగం అన్నమాట. కంగారు ఎలక ఎడారి ఇంజనీర్ అని చెప్పచ్చు. ప్రకృతి నీళ్లు లేని చోట కూడా జీవం ఎలా సృష్టిస్తుందో చెప్పే చక్కటి ఉదాహరణ ఈ జీవి. అవసరం అనేది ఆవిష్కరణకి తల్లి అంటారు. దీని శరీరం అదే నిరూపిస్తోంది. నీళ్లు లేకుండా బతకడం అందరికీ కష్టమే, కానీ దీనికి మాత్రం కాదండి. మరి విన్నారు కదండి కంగారు ఎలక వింతలు విశేషాలు. ఇప్పుడు మరో వింతలోకి వెళ్ళబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. లో అది సంగతిలో ఒక మంచి పాట అయితే విన్న సంగతి అండి. ఎడార్లో కూడా నీళ్లు తాగకుండా తన తిండిలోనే నీళ్లు తయారు చేసుకుని జీవనం సాగించే కంగారు ఎలక గురించి వింతలు ఇప్పటివరకు విన్నారు. మరి మీకోసం ఇప్పుడు మరో వింత. ఇది ఒక తుమ్మ జాతి చెట్టు, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియాలో ఉంటుంది. ఎడారి పొడి నేలల్లో కూడా బతుకుతుంది. కానీ దీన్ని తెలివి చూస్తే మాత్రం మతిపోతుంది. జిరాఫీతో యుద్ధం చేస్తుంది, చీమల్ని కాపలాగా పెట్టుకుంటుంది. దీన్నే ఎకేషియా చెట్టు అంటారు. ఈ చెట్టు పుట్టు పూర్వోత్తరాలు వింతలు ఒక్కసారి విందాం. ఈ తుమ్మ జాతికి చెందిన ఈ అకేషియా చెట్టు సైజు 5 నుంచి 20 మీటర్ల ఎత్తుంటుంది. కొన్ని పొదలాగా, కొన్ని

పెద్ద చెట్లులాగా ఉంటాయి. దీని ఆకులు చిన్న చిన్న చింత ఆకులాగా ఉంటాయన్నమాట. పెద్ద ముళ్ళు 10 సెంటీమీటర్ల వరకు తెల్లగా గట్టిగా, దీన్నే దెయ్యపు ముళ్ళు అంటారు. పసుపు రంగు గుండ్రని పువ్వులు, బంతిలాగా మంచి వాసన వస్తుంది. లోపల విత్తనాలుంటాయి. మేకలు జిరాఫీలు ఇష్టంగా తింటాయి. ఈ చెట్లు ఎక్కువగా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా, అరేబియా, ఎడారి మెట్ట ప్రాంతాల్లో ఉంటాయి. ఈ అకేషియా చెట్టు పెద్ద వింత ఏంటంటే, జిరాఫీ దాడి చేస్తే పక్క చెట్లకి వార్త పంపుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, జిరాఫీ వచ్చి అకేషియా ఆకులు తినడం మొదలు పెడుతుంది. ఆకు తెగగానే చెట్టుకి నొప్పి ప్రమాదం తెలుస్తుంది. 30 సెకండ్లలో చెట్టు ఈథిలిన్ అనే వాయువుని గాల్లో కదులుతుంది. మనకి వాసన రాదు. ఆ వాసన గాలికి 45 నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న అకేషియా చెట్లకు వెళ్తుంది. ఆ చెట్లు వాసనని పసిగట్టగానే ప్రమాదం వచ్చేసిందని అర్థం చేసుకుంటాయి. 5 నుంచి 10 నిమిషాల్లో ఆ చెట్లు తమ ఆకుల్లో టెనిన్ అనే చేదు విషపూరిత రసాయనాన్ని నింపేస్తాయి. జిరాఫీ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆకులు తింటే నోరు మండిపోతుంది, కడుపులో గ్యాస్ ఖాళీయం దెబ్బతింటుంది. 1980లో 3000 జింకలు ఇలా మరణించినవి. అందుకే జిరాఫీలు తెలివిగా గాలికి ఎదురుగా నడిచి తింటూ ఉంటాయి. అప్పుడు వాసన వెనక్కి రాదు. ఒక్కో చెట్టు దగ్గర 2 నిమిషాలు మాత్రమే తింటాయి. విషయం ఎక్కకముందే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. చెట్టుకి నోరు లేదు, ఫోన్ లేదు, కానీ వాసనతో మాట్లాడతాయండి. ఈ అకేషియా చెట్లు తన బోలు ముళ్ళని చీమలకి ఆవాసయోగ్యంగా మారుస్తాయి. ముళ్ళ లోపల ఖాళీగా ఉంటుంది, చీమలు రంధ్రం చేసుకొని లోపలుంటాయి. గాలొస్తే విజిల్లాగా శబ్దం వస్తుంది. ఆకు కాడ దగ్గర మకరందం ఊరిస్తుంది. ఆకు చివర బెల్టియన్ బాడీ అనే పోషక గుళికల్ని ఇస్తూ ఉంటుంది. చీమలకిది ఆహారం. బదులుగా ఈ చీమలు అకేషియా చెట్లని 24 గంటలు కాపలా కాస్తాయి. ఏనుగు, జిరాఫీ, మేక, గొంగళి పురుగు చెట్టుని ముట్టుకుంటే లక్షల చీమలు ఒక్కసారిగా మీద పడతాయి, కొరుకుతాయి, కళ్ళల్లో ముక్కుల్లో దూరతాయి, ఫార్మిక్ ఆమ్లం చిమ్ముతాయి, మంట పుడుతుంది. దానివల్ల ఏనుగు కూడా ఈ అకేషియాని ముట్టుకోవడానికి భయపడుతుంది. ఈ చెట్టు చీమలకి 2% శక్తిని తిండిగా ఇస్తుంది, కానీ చీమలు 100% రక్షణిస్తాయండి. ఈ చెట్టు ఎడారిలో కూడా బతుకుతుంది. అది ఎలా అంటే, దీని వేరు 40 మీటర్ల లోతు వరకు వేరు పంపుతుంది, భూగర్భ జలాల్ని పీల్చుకుంటుంది. ఆకులు చిన్నవిగా ఉంటాయి, పగలు ముడుచుకుపోతాయి, నీళ్లు ఆవిరు కాకుండా. అలాగే కాండం ఆకుపచ్చగా ఉంటుంది. ఆకులు లేకపోయినా కాండంతోనే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. కాండం నుంచి జిగురు కారుస్తుంది. దీన్నే గమ్ అరబిక్ అంటారు. సాఫ్ట్ డ్రింక్స్, తపాలా బిళ్లల్లో ఈ జిగురు వాడతారు. ఈ జిగురు గాయాన్ని కూడా మానుతుంది. ఈ చెట్టు జిగురు మనకి చాలా ఉపయోగపడుతుంది. నాగలి, ఎడ్ల బండి, గుమ్మాలకి ఈ చెట్ల కలప వాడతారు. 100 ఏళ్ళు చెక్కు చెదరదు. తుమ్మ జిగురు దగ్గుమందులో వాడతారు. ఈ చెట్ల వేరులో నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా ఉంది, భూమి సారం పెరుగుతుంది. అకేషియా చెట్టు అంటే ఎడారి యోధుడు అన్నమాట. మాట్లాడుతుంది, సైన్యాన్ని పెట్టుకుంటుంది, నీళ్లు తవ్వుకుంటుంది, మందు కూడా ఇస్తుంది. నేను బతుకుతాను, నా చుట్టూ ఉన్నవాళ్ళని బతికిస్తాను అనే తత్వం. విన్నారు కదండి అకేషియా చెట్టు వింతలు. మరి మరో వింతలోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు

0: డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో మూడు వింతలు మనం వింటూ ఉన్నాం కదండి. మరి ఈ రోజుకి ఎడారి యోధుడు అనే కేశ్యా చెట్టు వింతలు విశేషాలు విన్నాం. మరి ఇప్పుడు మీ అందరి కోసం మరో వింత. అగ్నిపర్వతంలో బతికే సొరచేపల అడ్డాది, నీళ్లాడుగున అగ్నిపర్వతం ఎప్పుడూ పేలుతూనే ఉంటుంది. కానీ వింత ఏంటంటే దాని లోపల సొరచేపలు, జెల్లీ చేపలు హాయిగా ఈత కొడుతూ ఉంటాయి. ఇదే కవాచి అగ్నిపర్వతం. అసలు ఇది ఎక్కడుంది, అక్కడ జీవరాశులు ఎలా బతుకుతున్నాయి, ఈ అగ్నిపర్వతం వింతలు విశేషాలు మీకోసం. ఈ అగ్నిపర్వతం పసిఫిక్ మహాసముద్రంలో సోల్మాన్ దీవుల దగ్గర ఉంది. సముద్ర గర్భంలో నీళ్ల అడుగున ఇది ఉంది. దీని లోతు పర్వత శిఖరం సముద్ర మట్టానికి 20 మీటర్ల లోతున, అడుగు భాగం 1200 మీటర్ల లోతు. ఈ అగ్నిపర్వతం అడుగున 8 కిలోమీటర్ల వెడల్పు ఉంటే పైన 1 కిలోమీటర్ వెడల్పు ఉంది. 1939లో మొదటిసారి పేలినట్టు రికార్డుంది. దాదాపు ఇది ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 17 సార్లు పెద్దగా పేలుతుంది. ఇది పేలినప్పుడు నీళ్లపైకి బుడగలు, ఆవిరి, బూడిద వస్తాయి. దీవిలాగా కనిపిస్తుంది కానీ కొన్ని నెలలకి కొట్టుకుపోతుంది. ఈ అగ్నిపర్వతం ఎంత ప్రమాదకరం అంటే కవాచి లోపల వాతావరణం నరకం లాంటిది. మనిషి 1 సెకండ్ కూడా బతకలేడు. బిలం దగ్గర నీళ్లు 400 డిగ్రీలు, కానీ లోతు వల్ల పీడనం ఎక్కువ, అందుకే నీళ్లు ఆవిరి కావు అన్నమాట. మరిగినట్టుంటాయి. ఉడకబెట్టిన నీళ్లు 100 డిగ్రీలు, ఇది 400 డిగ్రీలు. ఈ నీళ్లు బాగా ఆమ్లం, pH 1.2, అంటే కారు బ్యాటరీ అంత ఘాటుగా ఉంటుంది. చర్మం కరిగిపోతుంది. సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, కుళ్ళిన గుడ్డు ఊపిరి పీలిస్తే చావే మరి. బూడిద, రాళ్ళు, లావా ముక్కలు ఎగిరి పడుతూ ఉంటాయి. నీళ్లు మట్టి రంగులో ఉంటాయి. లోపల గుడగుడమని శబ్దం వస్తూ ఉంటుంది. పేలినప్పుడు బాంబు పేలినట్టేనండి. ఇంత ప్రమాదంలో కూడా అక్కడ జీవం ఉంది, అదే ప్రపంచం వింత. 2015లో శాస్త్రవేత్తలు రోబోట్ జలాంతర్గామిని కవాచి బిలంలోకి పంపారు. కెమెరాలో చూసి షాక్. సొరచేపలు, సిల్కీ షార్క్, స్కాలబ్డ్ హ్యామర్ హెడ్ ఫోర్క్లు బిలం అంచనా హాయిగా ఈత కొడుతున్నాయి. 2 మీటర్ల పొడవు, 6 రకాల జెల్లీ చేపలు ఉన్నాయి. ఆమ్లంలో కూడా కరగలేదండి. మెత్తటి టేకు చేప ఇసుకలో పడుకుని ఉంది. స్నాపర్ లాంటి చిన్న చేపలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. బిలం గోడల మీద బ్యాక్టీరియా పొర ఉండడంతో అవి సల్ఫర్ తిని బతుకుతూ ఉన్నాయి. పర్వతం పేలినప్పుడు ఇవి ఏమైపోతాయో అని అనుకున్నారు. తర్వాత చూస్తే మళ్ళీ వచ్చేసాయి. పేలుడు ముందు పారిపోయి తర్వాత తిరిగి వస్తాయి అని అర్థమైంది. అసలు ఇవి ఎలా బతుకుతాయి అనేది పెద్ద ప్రశ్న. బిలం మధ్య 400 డిగ్రీలు, కానీ అంచనా 100 మీటర్ల దూరంలో 26 నుంచి 30 డిగ్రీలు మాత్రమే. సొరచేపల అంచున మాత్రమే తిరుగుతాయి, మధ్యకి వెళ్ళవు. వీటి చర్మం రక్తంలో pHని సరిచేసే రసాయనాలు ఉన్నాయి. మనిషి కంటే 100 రెట్లు ఆమ్లం తట్టుకుంటుంది. పర్వతం నుంచి వచ్చే ఖనిజాల వల్ల పాచి, చిన్న రొయ్యలు బాగా పెరుగుతాయి. పాచిని తినడానికి చిన్న చేపలు, చిన్న చేపలు తినడానికి సొరచేపలు. 2015లో కెమెరా ద్వారా నిపుణులు సొరచేప గుడ్లని బిలం అంచిన రాళ్లకి అతుక్కొని కనిపించాయి. అంటే ఇక్కడే పిల్లల్ని పెడుతున్నాయి అని అర్థం. వేడి వల్ల తొందరగా పొదుగుతాయి. సొరచేపలకి లో లైన్ అనే అవయవం ఉంది. నీళ్లలో చిన్న కదలిక కూడా పసిగడుతుంది. పర్వతం పేలే ముందు వణుకు మొదలవుతుంది. అప్పుడు అవి దూరంగా పారిపోతాయి. సోలమన్ ప్రభుత్వం కవాచి అగ్నిపర్వతానికి 10 మీటర్ల దూరం వరకు పడవలు, డైవింగ్ నిషేధించింది. ఎప్పుడు పేలుతుందో తెలియదు. అది పేలితే రాళ్లు మాత్రం 1 కిలోమీటరు ఎగిరిపడతాయి. ఆమ్ల వాన వల్ల పడవ కరిగిపోతుంది. శాస్త్రవేత్తలు మాత్రమే ప్రత్యేక రోబోట్తో చూస్తారు. దానికి టైటానియం కవచం ఉంది. 2022లో పేలినప్పుడు ఉపగ్రహం నుండి ఫోటో తీశారు. నీళ్ల మధ్యలో మట్టి రంగు మరకలా కనిపించింది. కవాచి చావులో బతుకు, నరకం లాంటి చోట స్వర్గంలాగా సొరచేపలు తిరుగుతూ ఉన్నాయి. ప్రకృతి ఎంత కఠినంగా ఉన్నా జీవం మాత్రం ఓడిపోదు. విన్నారు కదండి కవచి అగ్నిపర్వతం వింతలు విశేషాలు. మరి రేపు ప్రసారమయ్యే అది సంగతిలో మరో మూడు వింతలతోటి మీ ముందుకు వస్తాం. మరి ఎంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய், ஹலோ, குட் ஈவினிங் லிசனர்ஸ். మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మాస్ట్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి

0: ఇంటికి నేను మీ అజ్జయ్య సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అండ్ మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీరు అలా డైల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
4: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి, సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
5: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
6: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: ఓకే లిజనర్స్, ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
7: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: సోమనాథం జనార్దన్ రావు మేడం, నెల్లూరు జిల్లా పక్కలకూర మండలం తాటిపత్రి గ్రామం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
7: బాగున్నాం మేడం.
0: ఈరోజు అయితే నేను ఒక టాపిక్తో అయితే వచ్చేసానండి. ఈరోజు యాక్టర్ అల్లరి నరేష్ గారి పుట్టినరోజు. మీరు ఆయన సినిమాలు చూస్తూ ఉంటారా?
7: బాగుంటాయి మేడం, ఆయన సినిమాలు చాలా ఫ్యామిలీగా ఉంటాయి మేడం.
0: అవునండి, అన్ని కామెడీ మూవీస్ కూడా ఎక్కువ చేశారు.
7: అవును మేడం, చాలా కొన్ని క్యారెక్టర్స్ కూడా ఆయన మన నాగార్జున కూడా చేసినాడు మూవీలు కూడా.
0: అవునండి. మీకు అల్లరి నరేష్ గారి సినిమాల్లో బాగా ఇష్టమైన మూవీ ఏంటి?
7: అది నువ్వా నేనా సినిమాలో నుంచి బాగుంటది మేడం, సినిమాలో సాంగ్స్ కూడా బాగుంటాయి.
0: అవునా? మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
7: నువ్వా నేను సినిమాలో సర్రగా మేరే నేను దుల్లునట్టుకయ్య పాట మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
7: మేడం, మన బండారు శంకరయ్య గారి కోసం, మరియు బండారు త్రిమూర్తుల గుప్త, ఇంకా మన కావలి వెంకటేశ్వర్లు, ఇంకా బ్రహ్మయ్య గారు, ఇంకా చాలా మంది ఉన్నారు మేడం, మన మిత్రులందరి కోసం మేడం. వారికి అందరికీ ఒకసారి హాయ్ చెప్పండి మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నా. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మరి భీమవరం అండి, నా పేరు ఉమాదేవి అండి.
0: ఉమాదేవి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా అండి. విజయ్ గారండి?
0: లేదండి, నేను సౌమ్యని.
1: సౌమ్య, ఓకే ఓకే. హలో.
0: హలో,
1: ఈ రోజు నాకు శోభన్ బాబు సాంగ్ కావాలండి.
0: అవునా అండి, ఏ సాంగ్ కావాలి?
1: గోరింటాక్ సినిమా నుంచి కొమ్మ కొమ్మ కో సన్నాయి
0: గాలు
1: ఉన్నాయి అన్న సాంగ్ కావాలండి.
0: ఓకేనండి.
1: అలాగే బిజినెస్ అందరికి హాయ్ చెప్పండి నా తరపుని.
0: ఓకేనండి.
1: ముఖ్యంగా ధనలక్ష్మి గారికి, రమణ గారికి హాయ్ చెప్పండి.
0: సరే, ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: వినలేదండి, నేను అపాయింట్మెంట్ లేదు.
0: అవునా,
1: చెప్పండి.
0: ఈ రోజు టాపిక్ ఏంటంటే అల్లరి నరేష్ గారి పుట్టినరోజు అండి.
1: ఓకే ఓకే.
0: మీరు ఆయన సినిమాలు చూస్తూ ఉంటారా?
1: చూస్తానండి.
0: మీకు అందులో బాగా ఇష్టమైన సినిమా ఏమన్నా ఉందా?
1: ఆయన సినిమా అంటే కితకితలు చాలా ఇష్టం అండి.
0: అవునా, చాలా బాగుంటుంది అది.
1: అవునండి అవును.
0: ఓకే,
1: నేను అన్ని హీరోస్ సినిమాలు చూస్తాను కానీ నాకు నా ఫేవరెట్ హీరో శోభన్ బాబు అండి.
0: అవునా,
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడిద్దాం.
1: హలో.
0: హలో అండి.
1: నమస్తే మేడం. సాదర భాషం.
0: నమస్తే అండి. ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: టైలరింగ్ లో బిజీ బిజీ.
0: ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: చెప్పండి మేడం.
0: ఈరోజు యాక్టర్ అల్లరి నరేష్ గారి పుట్టినరోజు అండి. మరి ఆయన మూవీస్ మీరు చూస్తూ ఉంటారా?
1: చూస్తుంటాం మేడం.
0: అందులో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి?
1: హీరో ఎవరు మేడం?
0: అల్లరి నరేష్ అండి.
1: అల్లరి నరేష్? అల్లరి నరేష్ అన్ని బాగానే ఉంటాయి మేడం. ఏదీ వాళ్ళ నాయన దర్శకుడు కదా, సత్యనారాయణ.
0: అవునండి.
1: అన్ని బాగుంటాయి మేడం చిత్రాలు. కామెడీగా బాగుంటాయి, చాలా బాగా చేస్తాడు అతను.
0: అవునండి, చాలా కామెడీగా ఉంటాయి, అందరికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతాయి.
1: అవునవును.
0: మరి ఈరోజు
1: ప్రాణం అనే సినిమా ఒకటి ఉందా మేడం? ప్రాణం, ప్రాణం
0: ఆ మూవీ నుండి.
1: అది అది చాలా బాగుంటుంది సినిమా.
0: దాంట్లో
1: సోనీ నేగం ఒక పాట పాడారు మేడం, అది బాగుంటుంది. హిందీ సింగర్ పాడారు. ఆ మూవీ నేను చేయండి మేడం పాట.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: సర్దార్ భాయ్ గారు, ఆళ్ళగడ్డ పోలయ్య గారు, బ్రహ్మయ్య, మొహమ్మద్ రఫీ,

0: సాంగ్ పేరేంటండి?
1: సాంగ్ పేరే గుర్తు రావటం లేదు. అది హిందీ సింగర్ పాడారు మేడం, సోనే నిగమ్. పదం గుర్తులేదు. సరే, అతని మూవీలో ఏదో ఒకటి వేసేయండి మేడం.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి సాంగ్ అయితే వినేశాం కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం.
0: భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారండి?
1: చాలా చాలా బాగున్నాను మేడం గారు, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి ఈరోజు టాపిక్ విన్నారా భాస్కర్ రావు గారు?
1: విన్నానండి.
0: మరి మీకు అల్లరి నరేష్ గారి సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమా ఏంటి?
1: బెంగప్పారావు ఆరంపు.
0: చాలా బాగుంటుంది కదా సినిమా?
1: సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది.
0: నిజమే, చాలా చాలా బాగుంటుంది.

0: మరి మీకు పోరాట సినిమా ఉందండి.
1: ఏ మూవీ అండి?
0: ఆఖరి పోరాటం.
1: ఆ మూవీ నుంచి
0: చల్ల సీరకు తగ్గిమని సాంగ్ ఉంటుంది కదా.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా పెద్దన్న గారు బండారు త్రిమూర్తి గుప్త గారు, అక్క నాగలక్ష్మి గారు, పాలం పోలయ్య గారు, మాణిక్యాలరావు గారు, నాగేశ్వరరావు అందరికోసం.
1: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను పాత శ్రోతనండి, కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను, భద్రాద్రి కొత్తగూడెం. నాగేశ్వరరావు ఎందుకంటే నాగేశ్వరరావు
0: నాగేశ్వరరావు గారు

0: ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం.
0: ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: లేదు మేడం, ఇప్పుడే పట్టుమంట ఫోన్ చేశాను, కలిసింది.
0: అవునా, ఈరోజు అల్లరి నరేష్ గారు పుట్టినరోజు అండి.
1: అవునా, ఓకే ఓకే.
0: మరి మీరు ఆయన సినిమాలు చూస్తూ ఉంటారా?
1: నేను చాలా తక్కువ మేడం సినిమాలు చూడటం.
0: అవునా,
1: అయితే చెప్పండి మేడం.
0: మరి ఆయన వాళ్ళ నాన్నగారు కూడా డైరెక్టర్ అండి.
1: అవునండి.
0: మరి ఆయన సినిమాలు, ఆయన తీసిన సినిమాలు ఏమైనా చూసేవారా అసలు?
1: చాలా తక్కువ అండి అసలు సినిమా. ఒక అన్నమయ్య సినిమా చూసిన లాస్ట్, ఆ మోహన్ బాబు సినిమా చూశాను అది లాస్ట్, తర్వాత ఎన్టీఆర్ గారు సినిమా ఒకటి చూశాను, అది ఏంటంటే బ్రహ్మం గారిది. అది మూడు సినిమాలు అండి. అసలు సినిమాలు చూసే టైం నాకు లేదండి.
0: అసలు సినిమాలు చూడరు అన్నమాట అయితే మీరు?
1: చాలా తక్కువ. అప్పట్లో పాత ఓల్డ్ సినిమాలు బాగా చూసేది, నాగేశ్వరరావు ఎన్టీఆర్.
0: అవునా, మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారండి?
1: నాకు ఈరోజు ఒక కవిత కూడా ఉంది, కానీ చెప్తే బాగుంటలేదు అండి, జనాలతో కొంచెం ఇదిగా అనిపిస్తుంది నాకైతే.
0: అయ్యో చెప్పండి, ఏమైంది?
1: నాకు ఈరోజు అడుగు జాడల సినిమా ఉంది అని చూడండి, పాతది. తూలి సోలని తూరుపు గాలి, ఇప్పుడు వర్షాకాలంలో అదే వస్తుంది, ఆ గాలిపోతే స్టార్ట్ వర్షాలు.
0: మరి మీరు కవిత చెప్తానన్నారు, చెప్తారా?
1: చెప్పంటారా? ఓకే. అయితే మేడం, ఒకటి అంటే మనుషులు మనమే ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఒక చిన్న కవిత లాంటి మాట చెప్తాను.
0: చెప్పండి.
1: ఎవరిపైనా బ్రతుకు ఆధారపడకుండా పట్టుదలతో నిఘర్విగా బ్రతకాలి అనుకునే వారికి ఆకాశమంత ఆశ, ఎదిరొచ్చే ఎన్నో అగచాట్లు అవమానాల భారంతో కృంగిపోక ధైర్య సాహస త్యాగంతో బ్రతుకు భారం మోస్తూ కడలిగాని కడలి, కడలి అంటే సముద్రం తెలుసు కదా, కడలిగాని కడలి కలల సంసారాన్ని ఈదులాడుతూ బ్రతుకు బండిలాగిస్తూ ఏటికెదిరీది ఒడ్డు దాటేసి సమర జీవిత పంట పరమార్థతగా సాగిస్తూ బ్రతకాలి సమరయోధినిగా. అప్పుడే అర్థం పరమార్థం బ్రతుకు సార్థకమయం.
0: ఎన్ని కష్టాలు వచ్చినా మనం మాత్రం మన కాళ్ళ మీద నిలబడాలి.
1: అది అది అది అవునండి. ఎవరైనా కానీ చిన్నోళ్ళే కానీ పెద్దోళ్ళే కానీ తల్లిదండ్రుల మీద ఎంతకాలం ఆధారపడతారండి, ఆ తర్వాత మన జీవితం మన బతుకు మన బండి మనం లాగించుకోవాల్సింది అనేది ఆ ఆలోచనతో ఇవాళ ఏదో ఊసిపోక రాసుకున్నాను చెప్పాను.
0: చాలా బాగా చెప్పారండి,
1: థ్యాంక్ యూ మేడం.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికీ అండి, మన రేడియో విష్ణు ఆర్జీలకు అందరికి, మెయిన్ గా సార్ ప్రసాద్ సార్ గారికి, మేడం గారికి, అందరు నా పేర్లు అయితే అంత ఐడియా ఉండవు కానీ అందరికి అండి.
0: మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీత్రాల గ్రామం దమ్మోది వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా వెంకటాచారి గారు?
1: ఆయన మేడం, అల్లరి నరేష్ గురించి.
0: మరి ఆయన సినిమాలు ఏమన్నా చూస్తారా మీరు?
1: ఇప్పుడే చూసిన మేడం, కిసకిసలో సినిమా చూసిన, అన్ని కామెడీ గమ్మత్ ఉంది మేడం.
0: చాలా బాగుంటుందండి ఆ మూవీ అయితే.
1: ఇలా టీవీలో వచ్చింది మేడం.
0: అవునా, ఇంకేం ఇష్టం మీకు?
1: ఇంకా ఆయన సినిమాలు ఇది ఇంకా కొన్ని ఉన్నాయి మేడం, అవి జాకోసలు కానీ.
0: అవునా, ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు వెంకటాచారి గారు?
1: అల్లరి ప్రియుల్లో పుట్టినరోజు, అది పాట ఉంది కదా మేడం, ఆ పాట అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆ పాట వినిపించండి మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికి పెద్ద హాయ్ మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి సాంగ్ అయితే వినేశాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో నమస్తే అమ్మా, నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపి మాట్లాడుతా అంటే చిట్టు తల్లి. శుభ సాయంత్రం
0: త్రిమూర్తులు గారు. శుభ సాయంత్రం అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, చక్కగా మానసిక ఆనందంతో మీ లైవ్ వింటున్నాను. అలాగే బర్త్డే కాబట్టి వారి పాటలు వింటూ సంతోషంగా నేను మానసికంగా చాలా సంతోషంగా ఉన్నానమ్మా. మధ్యాహ్నం మన విజయ బంగారు తల్లి విజయ మేడం గారు చేసిన సరదా కాసేపులోని ఇప్పుడు మీరు చేస్తున్న మస్తు టైం పాస్ లోని అల్ల నరేష్ గారికి పుట్టినరోజు బాగా బాగా అందిస్తున్నామని అనుకుంటున్నాను. నేను
0: మా రేడియో విష్ణు తరపున కూడా అల్లరి నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: అవునమ్మా, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రస్తుతం ఈ ఉరుకులు పడుగుల జీవితంలో జీవనంలో మనం అనేక రకాలైన చదువుకు సంబంధించిందే కాదు, తర్వాత ఇంట్లో సమస్యలే కాదు, జాబ్ చేసే దగ్గరే కాదు, రకరకాల సమస్యలతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాం అండి ఎక్కువ.
0: అవునండి,
1: ఆ ఒత్తిడికి రిలీఫ్ కావాలంటే 100% కూడా ఒకటి వైద్యుల సహాయం, 2 భగవంతుని నామస్మరణ, తర్వాత ఏమో చక్కటి సంగీతం, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే హాస్యం. ఈ 4 మనిషిని ఆ యొక్క సమస్యల నుంచి బయటపడేస్తాయి అన్నది నా అభిప్రాయం అండి.
0: నిజమేనండి, బాగా చెప్పారు.
1: అదే అండి, ఎందుకంటే అల్లరి నరేష్ గారు, వారి తండ్రి గారు ఈవి సత్యనారాయణ గారు, ఈదర వీర వెంకట సత్యనారాయణ గారు, వారు హాస్యవర్మ జంజాల గారి బాటన డైరెక్టర్ అయితే వారి కుమారుడు, 2వ కుమారుడు ముఖ్యంగా ఆర్యన రాజేష్ గారి కంటే కూడా హాస్య హీరో కామెడీ హీరో అల్లరి నరేష్ గారు కాబట్టి ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు హీరో, రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ రేడు, రాజేంద్ర ప్రసాద్ గారు పాట పట్టి కామెడీ హీరో అయ్యారు మహానుభావులు వారు అల్లరి నరేష్.
0: అవునా అండి.
1: ఆయన నటించిన సినిమాలు చూస్తే మనకు చాలా సినిమా చూసినంతసేపు ఆ సీన్ తలుచుకున్నంతసేపు చాలా సరదాగా ఉంటాయి బంగారు తల్లి.
0: అవునండి, చాలా వరకు కామెడీ మూవీసే చేశారు, ఇంకా ఫ్యామిలీస్ చూడదగే మూవీస్ చేశారు.
1: చేశారండి, తర్వాత అన్ని రకాలు కూడా చేయగలిగి కెపాసిటీ ఉందనాక నిరూపించుకున్నారు. ముఖ్యంగా మాత్రం హాస్య కామెడీ హీరోగా ముద్ర వేయించుకున్నారండి.
0: అవునండి, చాలా బాగుంటాయి మూవీస్ కూడా.
1: అవునండి, వారు నటించిన సినిమాలకు ఇష్టమైంది ఏదో అడిగారు కదా మీరు.
0: ఏంటండి?
1: వారు నటించిన సినిమాల్లో 1-2 సినిమాల్లో ఏ సినిమాలు ఇష్టం మీకు అని అడిగారు కదా.
0: అవునండి,
1: నాకు వారు నటించిన సినిమాలు దాదాపుగా అన్ని ఇష్టమే. ముఖ్యంగా ప్రేమటప్పక సినిమాలో శ్రీకృష్ణ పాత్రలో వారు నటించిన తీరు నాకు చాలా ఇష్టం అండి.
0: అవునా?
1: అవునండి, సుధగారు, సిఎస్ తింటే గారు, చిన్న కుమారుడు, ఏంటండి
0: చాలా బాగుంటుందండి ఆ మూవీ కూడా.
1: పూర్ణ గారితో నటించారు ఆయన అల్లరి నరేష్ గారు. నాకు ఆ సినిమా అంటే సినిమా కూడా నేను ప్రత్యేకించి మిథున సినిమాకి వెళ్ళాను, ఈ సినిమాకి వెళ్ళాను బయట థియేటర్ మిథున చెప్పాలంటే.
0: అవునా?
1: అసలు నేను బయటికి వెళ్ళలేను, బయటికి ఇంట్లో నుంచి బయటికి రానిలేను, కర్ర పట్టుకొని గారు బయటికి రాలేను. కానీ మిథున సినిమా ఒకటి, అత్తారెడ్డికి దారేది ఒకటి, సేమటాపాకి ఒకటి నాకు ఎందుకో చాలా ఇష్టం అండి. ఇప్పుడు టీవీలో వేసి అస్తమానం చూస్తూ ఉంటాను.
0: మిథున మూవీ కూడా చాలా బాగుంటుంది కదండి, వాళ్ళిద్దరే ఉన్నా సరే చాలా ఎమోషన్స్.
1: ఇంక చెప్పగలదండి, తలకెల పడ గారు ఎంత అద్భుతంగా తీసారంటే ఆ సినిమాకి, ఇంకా మన విజయ బంగారు తల్లి చేసి సరదా కాసేపు షో ఒక అశోక్ అద్భుత ఎలాగనాలో మిథున సినిమా ఇంకా అద్భుత మాటలు లేవండి దానికి.
0: అవునండి,
1: ఒకే 2 పాత్రలు మీరున్నట్టు ఆ 2 పాత్రలతో సినిమా మొత్తం అగ్గేశారండి మహానుభావులు తలకెల పడ గారు.
0: అలా 2 పాత్రలే పెట్టి సినిమా తీయడం అంటే చాలా కష్టం అండి, అయినా సరే ఆ 2 పాత్రలతోనే అన్ని ఎమోషన్స్ చూపించారండి.
1: అన్ని అన్ని అన్ని భంగిమలు, అన్ని ఎమోషన్స్ వినట్టు వారిద్దరిలోనే పలికించారండి.
0: అవునండి,
1: ఎవరో చెప్పారంట తిండి గలవాడే కండగలవాడే అని చెప్పేసి ఎవరో అన్నారంట, ఆ మాట అట్టుకుని వేలపడుతున్నాడు అప్పదాత అని చెప్పేసి అచ్చమాంబ గారు, లక్ష్మి గారు అంటారండి బాలు గారు. నవ్వు వస్తుంది ఆ పాట, సినిమాలు, మాటలు చాలా బాగుంటాయండి. మీరు బలిగా గుర్తు

0: చిన్నవారైనా బాగా అబ్జర్వ్ చేసారు మధ్యన సినిమా మీద.
1: నాకు కూడా సినిమా అంటే చాలా ఇష్టం అండి.
0: ఆ సినిమా ఇష్టపడ్డలో నాకు మరో చిన్న కారణం కూడా ఉందండి.
1: చెప్పండి.
0: సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు కార్మికుల కార్యక్రమం అని స్టార్ట్ అయితే ఈయన పనులు చేసుకుంటారు, రిటైర్ అయిపోతారు కదా అప్పటికి వారు.
1: అవునండి.
0: అక్కడ పాడి పండ్లు వస్తే మొక్కలు పెంచడం అది చూపిస్తారు, పక్క కార్మికుల కార్యక్రమం వస్తే ఏదో పని చేసేట్టు చూపిస్తారు. మా తర్వాత రకరకాల అక్కడ రేడియోలో ఏ ప్రోగ్రామ్ వస్తే బాలీవుడ్ గారు ఆ ప్రోగ్రామ్ ఆ పని చేస్తారండి ఆ సినిమాలో.
1: అవునా, మీకు కూడా అందులో ఆకాశవాణి అనేసరికి ఇంకా ఇంకా ఎక్కువ నచ్చింది.
0: మరీ నచ్చిందండి, మరీ నచ్చిపోయింది అండి నాకు ఆ సినిమా.
1: త్రిమూర్తులు గారు ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: ఇంకొంటే సినిమా పాట విషయానికి వచ్చేస్తున్నాను. నాకు సేమ టాపాయతో పాటు అల్లం నరేష్ గారు నటించిన సేమ శాస్త్రి సినిమాలో సుబ్రహ్మణ్య శాస్త్రి పాత్ర అంటే కూడా చాలా ఇష్టం అండి.
1: అవునా.
0: పర్జాన గారితో నటించారు ఆ సినిమాలో, హీరోయిన్ పర్జాన అండి ఆవిడ. ఆ సేమ శాస్త్రి సినిమాలో వారు సుబ్రహ్మణ్య శాస్త్రి పాత్రలో ఏమంటారంటే బ్రాహ్మణులు కదండి ఎంత చక్కగా మాట్లాడతారో అదృతిలో ఎన్టీఆర్. తర్వాత ఏమో సేమ శాస్త్రిలో మన అల్లం నరేష్ గారు భలే మాట్లాడతారండి, నిజంగా దానికి కూడా మాటలు లేవని అనుకోవచ్చు.
1: అవునండి, చాలా బాగుంటుంది ఆ మూవీ కూడా.
0: అదేంటి, నాకు సేమ శాస్త్రి సినిమాలో ఆయన భావుకత, ఆయన నటించిన తీరు, ఆయన మాట మాట తీరు అవన్నీ చాలా ఇష్టం బంగారు తల్లి చిట్టు తల్లి.
1: మరి ఆ మూవీ నుంచి ఏం సాంగ్ ప్లే చేయమంటారు?
0: సేమ శాస్త్రి చిత్రంలో వందే మాతరం శ్రీనివాస్ గారి సంగీత సారథ్యంలో చిత్త గారి సాహిత్యం, తర్వాత పాడిన వారు కారుణ్య గారు, సుచిత్ర గారు మనస వాచ కర్మణ నేను ప్రేమిస్తా అనే పాట ఉంటది అమ్మ ఉన్నదా?
1: ఓకేనండి. మరి
0: బంగారు తల్లి ఈ పాట మా అక్క గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లికి మీ పేరు చిన్నగా ఒక్కసారి చెప్పాలి ప్లీజ్.
1: సౌమ్య
0: గారు, కీర్తి గారు, తీర్థ గారు, ఇంకా జిన్సీ గారు వస్తున్నారు, ఈ నలుగురు వస్తారు. మీ నలుగురిని నేను గుర్తుపట్టలేకపోతాను, నన్ను క్షమించాలి.
1: పర్లేదండి,
0: ఎవరైనా ఒకటే అనుకోండి. నేను అందుకే ఓవరాల్ గా చిట్టు తల్లి బంగారు తల్లి అని వస్తారండి. ఆ పేరు తెలిస్తే మాత్రం పేరు పెట్టి పలకరించడం నాకు ఇష్టం కాబట్టి అడిగానండి.
1: మీ చిట్టు తల్లి బంగారు తల్లి పిలుపు కూడా చాలా బాగుంటుంది.
0: చాలా సంతోషం అండి. అదే విధంగా నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, మంచు శేషగిరిరావు గారికి, పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, లింగరాజు గారికి, మస్తాన్ బాషా గారు పాలయ్య గారు అండి. పాలయ్య గారు మస్తాన్ బాషా గారి ఇంటికి వచ్చారండి, ఇప్పుడు మనకు దగ్గరలోనే ఉన్నారండి ఇంచుమించు. వారి కోసం కూడా ప్రసాదం చేయమని మా చిట్టు తల్లిని మనసారా కోరుకుంటూ నేను సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. మరోమారు అల్లరి నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ
1: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి సాంగ్ అయితే వినేశాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే అమ్మా, సౌమ్య గారా?
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: తులపాటి వెంకటేష్, మైనర్ తిరిగి కాల్ చేస్తున్నా మేడం. మీ పేరు సౌమ్యనా?
0: సౌమ్యనేనండి.
1: సౌమ్య గారు బాగున్నారండి?
0: నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: మేము సూపర్ ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఈ విష్ణురెడ్డి మాకు ఒక వినోదం లాంటిది మేడం, ఒక టానిక్ లాంటిది అనాలి. ఇంకా ఎన్నో రకాలుగా అన్నది మాకు మాకు ఆరోగ్యపరంగా ఒకటి మంచి ప్రసాదం అనుకుంటాం మేడం. నేను ఈ ప్రసాదం సేవించండి, మాకు టైం కాదు మేడం. మీలాంటి చిన్నారులు మాతో శ్రోతలతో మాట్లాడుతుంటే ఒక ఆనందకరంగా ఉంటుంది మేడం. మీకు ఎంత పొగిడినా కష్టం ఇదే మేడం.
0: మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండి.
1: అయితే మీకు మా ఆయుస్సు పెరుగుతుంటుంది మేడం. మీకు అంతసేపులో ఓ 70 ఏళ్ళు పెరిగే ఉండేది, మేము 80 ఏళ్ళ వరకు వస్తాం మేడం. ఖచ్చితంగా చెప్తా, రాసిస్తాను.
0: అవునా?
1: మీ చక్కని మాటలు, చక్కని పాటలు, ఆనందకరంగా మాతో మీ అంటే మీరు ఎవరు మేము ఎవరో కానీ మాతో పలకరింపు, మన ఇంట్లో మా బిడ్డల్లాగా మా కూతుర్లలాగా పలకరిస్తారు మేడం. మా పిల్లల్లాగా, సిస్టర్లాగా, బాబాయ్ అని మీరు మాట్లాడుతుంటే మాకు ఒక బాబాయ్ అనే పిలుపు మా ముందర ఉంటుంది మేడం.
0: చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు చాలా బాగా చెప్పారు మీరు. మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు.
1: అయితే పొగిడేది చాలా ఉంది కానీ ఓకే, సంతోషం. మీరు మంచిగా షో చేస్తుంటారు మేడం. మాకైతే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది మాకు ఆయుష్.
0: మేము
1: డాక్టర్లతో పోయినా వేస్ట్, మీతో గంట సేపు షోలో ఇన్నసార్లు మాకు ఒక 1 ఇయర్ 1 ఇయర్ పెరుగుతూ పోతుంటుంది.
0: చాలా సంతోషం అండి.
1: అయితే ఈరోజు అల్లరి నరేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం.
0: రేడియో విష్ణు తరపున కూడా అల్లరి నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి.
1: నేను కోరుకున్న మూవీ వచ్చేసి ఏ మూవీ వేస్తారు? అప్పుడు బాలకృష్ణ మూవీ అనుకుంటాం మేడం.
0: ఆ మూవీ నుంచి
1: రాముడు నారీ నారి నడుము మురారి అండి మేడం.
0: మూవీ పేరు నారీ నారి నడుము మురారి అండి.
1: ఇరువురు బామల సౌగిలులు అనే పాట వేస్తూ మా మిత్రులకు ఆయన చెప్తా మేడం.
0: ఓకేనండి. మరి మీకు అల్లరి నరేష్ గారి సినిమాల్లో ఏ సినిమా బాగా ఇష్టం?
1: కిటకిటలు మూవీ, కిటకిటలు.
0: చాలా మంది లిజనర్స్ ఈ రోజు కిటకిటలు అని చెప్పారు.
1: గోడ మీద పిల్లి ఏదో ఉంది మేడం, ఇంట్లో పిల్లి వీధిలో పిల్లి ఏముంటది మేడం, అదంతా బాగుంటది.
0: అవునా?
1: అన్ని సినిమాలు ఇచ్చే మేడం ఆయన. అల్లరి నరేష్
0: చాలా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారు ఆయన కూడా.
1: అవును మేడం. అయితే మన శ్రోతలకు ఆయన చెప్తాను మేడం, మన శ్రోతలు చాలా మంది ఉంటారు, మనమే చాలా సేపు మాట్లాడితే వాళ్ళు బాధపడతారు. అయితే శ్రోతలకు ఆయన చెప్తే ముగిస్తాను మేడం.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో
0: హలో అండి. హలో హలో అండి.
1: గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాలాజీ మేడం.
0: బాలాజీ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం. మీరు బాగున్నారా మేడం?
0: నేను చాలా బాగున్నానండి.
1: మీ పేరు తెలుసుకోవచ్చా మేడం?
0: నా పేరు సౌమ్య అండి.
1: సౌమ్యనా మేడం? ఇంతకు ముందు కూడా చేసిన?
0: చేశానండి.
1: ఇక్కడ తెలంగాణ నుంచి, మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా.
0: అవునా? ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: ఇల్లే మేడం, నేను ఇప్పుడే పది నిమిషాల నుంచి చేస్తున్నా.
0: ఈ రోజు టాపిక్ ఏంటంటే అల్లరి నరేష్ గారి పుట్టినరోజు అండి. ఆయన మూవీస్ మీరు చూస్తూ ఉంటారా?
1: చూస్తుంటా.
0: మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి అల్లరి నరేష్ గారి మూవీస్లో?
1: అది నాకు చాలా ఇష్టం అంటే జంబో లక్కడి బొమ్మ.
0: ఓకేనండి. మీ ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఇది ఆదినారాయణ మూర్తి కూలన్న అనే ఒక సాంగ్ ఉంది మేడం.
0: మూవీ ఏంటండి
1: కూలన్న?
0: ఆ మూవీ నుంచి
1: నలుగన్న మాయమ్మ మా తల్లి లచ్చమ్మ అనే ఉంది.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: హాయ్ అంటే ఇక మహబూబ్నగర్ నుంచి పుల్పాటి వెంకటేష్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, సాతాపూర్ లక్ష్మయ్య, నంద్యాల జిల్లా గద్వాల నుంచి పాలెం పోలయ్య.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

లిజనర్స్, ఈరోజు అయితే మంచి మంచి సాంగ్స్ వినేసాం, ఇంకా చాలా మందితో మాట్లాడేసాం. మరి మళ్ళీ ప్రసారమయ్యే మాస్ టైం పాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజయ్ సౌమ్య.

0: FM 90.4.
1: Hi listeners, good evening. Welcome to Career Choice. Listeners, సాంకేతిక పురోగతితో ఉన్న ఉద్యోగాలు ఓడటమే కాదు, కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఐటీ రంగంలో సరికొత్తగా ఉనికిలోకొచ్చిన ఉద్యోగాల్లో ఒకటి డిప్లాయిడ్ ఇంజనీర్. మరి దీని సంగతి ఏంటో తెలుసుకుందామా? ఫీల్డ్ సైట్లో లేదంటే కస్టమర్ను నేరుగా ఎదుర్కొనే వ్యక్తి డిప్లాయిడ్ ఇంజనీర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ సంబంధ విషయాల్లో వీరి అవసరం పెరుగుతోంది. ఫిక్సింగ్ నుంచి ఆర్కిటెక్టింగ్ ట్రస్ట్ అంటే విశ్వాసాన్ని ప్రోది చేసే పనిగా డిప్లాయిడ్ ఇంజనీర్ పాత్ర మారింది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే కస్టమర్ విశ్వాసాన్ని పెంపొందించే పనిని ఈ ఇంజనీర్లు చేపట్టాలి. ఒక రకంగా వీరు ట్రబుల్ షూటర్లు. ప్యాచింగ్, లాగ్ ఎనాలిసిస్, కాన్ఫిగరేషన్ పనులు యథావిధిగా జరుగుతూ ఉంటాయి. పటిష్టమైన ఏఐ పైప్లైన్స్ డిజైనింగ్ మూల్యాంకనంతో వాటిని ఎప్పటికప్పుడు సరిచేయడమే వీరి పని. భవిష్యత్తులో వీరి కస్టమర్కు చెందిన ఎల్ఎల్ఎం పవర్డ్ యాప్ డేటా లీకేజ్ లేదా మోడల్ పాయిజ్లింగ్ను అరికట్టాల్సి ఉంటుంది. ఏఐ ఏజెంట్లను బృందంలోని సభ్యులుగా మలుచుకోవాలి. నెట్వర్క్ల సమన్వయానికి తోడు ఫిక్స్లను సూచించే పనిని సైబర్ సెక్యూరిటీ ఏఐ ఏజెంట్లు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే లోటుపాట్లను కనిపెట్టి వాటిని సరిచేయడం డిప్లాయిడ్ ఇంజనీర్ల పని. తప్పులను కనుగొనడం నుంచి సరిదిద్దడం వరకు అంతా వీరి పని. అందులో భాగంగా ఏఐ జనరేటెడ్ నిర్ణయాలను కస్టమర్లకు తెలియచేయాలి. ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాల్లో ఈ పని చాలా అవసరమవుతూ ఉంటుంది. ఏఐ సిఫార్సులు

ఏ సందర్భంలో పనిచేయవో గుర్తించడమే కాదు, కస్టమర్లకు వాటిని వివరంగా తెలియచేయగలిగే నైపుణ్యాన్ని పొందాలి. జీరో ట్రస్ట్ ఎన్ఫోర్సర్లుగా మారాలి. అంటే సైబర్ భద్రతలో ఎవరిని డిఫాల్ట్గా నమ్మకూడదు. ప్రతి యూజర్ పరికరం లేదా డేటాను నిరంతరం ధృవీకరించే సాధనాలను, విధానాలను రూపొందించగలగాలి. కస్టమర్ హార్డ్వేర్లో కాన్ఫిడెన్షియల్ కంప్యూటింగ్ను రంగంలోకి దింపాలి. ఫెడరేటెడ్ లెర్నింగ్ సెక్యూరిటీ అంటే డేటాను ఒకే చోట ఉంచకూడదు, వికేంద్రీకరించాలి. శిక్షణ పొందిన ఏ నమూనాల సహాయంతో మోసపూరిత సమాచారాలను నిరోధించాలి. ట్రిటన్, ట్రాన్స్ఫ్లో సర్వింగ్ ఎందుకు ఉపయోగపడతాయి? ఏఐతో కలిగే రిస్క్ను అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అవసరమవుతాయి. మరందుకోసం రెడ్ టీమ్ ఏఐ మోడల్స్ను రూపొందించాలి. ఏయూ ఏఐ యాక్ట్ ఎన్వైడిఎఫ్ఎస్తో ఏఐ సిస్టమ్ ఆడిటింగ్ చేపట్టేలా చూడాలి. ఈ క్రమంలో ఫీల్డ్ ఇంజనీర్ కాస్త ఏఐ ట్రస్ట్ ఆర్కిటెక్ట్గా మారుతారు. మరో రెండేళ్లు ఆన్ ప్రీమియం ఏఐ సెక్యూరిటీ ఇంజనీర్, హెచ్ మోడల్ ఇంటిగ్రిటీ స్పెషలిస్ట్, డిప్లాయిడ్ ఏఐ రెడ్ టీమ్ లీడ్గా రూపాంతరం చెందాల్సి ఉంటుంది. ఇక ఈ రంగంలో దూసుకుపోవాలంటే ఏఐ సెక్యూరిటీ టూల్స్ గరక్, రీబఫ్ కాన్ఫిడెన్షియల్ కంటైనర్స్ నేర్చుకోవాలి. ఆన్ ప్రీమియం ఏఐ స్టాక్, నివిడియా ఏఐ ఎంటర్ప్రైజ్, రెడ్ హ్యాట్, ఓపెన్షిప్ ఏఐ, హగ్గింగ్ ఫేస్ టెక్స్ జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్లో ఒకదాన్ని మాస్టర్ చేయాలి. ఏఐలో సెక్యూరిటీ సర్టిఫికేషన్, సిసిఎస్కే, ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ స్పెషాలిటీ లేదా సరికొత్తదైన మిట్రాట్ క్లాస్ ఫ్లేమ్ వర్క్ చేయాలి. తీవ్రమైన విమర్శలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. ఇంజనీర్ పాత్ర ఏమీ తొలగిపోలేదు, ఇరవెట్టయింది. ఆటోమేటెడ్ ఇంటెలిజెన్స్ అలానే ఆపరేషనల్ ట్రస్ట్లో ఏఐ సెక్యూరిటీ స్కిల్స్కు సంబంధించి డిప్లాయిడ్ ఇంజనీర్ అటు కస్టమర్కు ఇటు కంపెనీకి వారధిగా మారతాడు. ప్రధానంగా డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, నియంత్రిత ఫైనాన్స్ రంగంలో డిప్లాయిడ్ ఇంజనీర్లకు డిమాండ్ రాను పెరిగే అవకాశాలే ఎక్కువ అని కూడా చెప్పచ్చు. లిజినెస్, మరింతవరకు మనం డిప్లాయిడ్ ఇంజనీర్కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
2: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. శబ్దం విని బయటకొచ్చి చిన్న పిట్ట మాదిరిగా ఆకాశంలో వెళుతున్న విమానాన్ని చూసి ఆనందించిన తరం ఒకప్పటిది. అయితే ఇప్పటి తరానికి విమానం కొత్తేం కాదు. ఏమాత్రం పరిస్థితులు అనుకూలించినా ఎగువ మధ్యతరగతి పౌరులు విమానంలో ప్రయాణిస్తూ ఉండటం విశేషం. అందుకు మూలమైన ఎయిర్స్పేస్ ఇంజనీరింగ్ ఇప్పటి యువతకు ఒకనొక బెస్ట్ ఆప్షన్. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్,

లెబనాన్ లో జరుగుతున్న యుద్ధం యావత్ ప్రపంచాన్ని అదలా కుదలం చేసిందన్నది తెలిసిందే. మరి అందులో భాగంగా ఏరోస్పేస్ సిస్టమ్స్ పై ఆధారపడిన డ్రోన్లు, శాటిలైట్లు, రాడార్ నెట్వర్క్స్, నిఘా విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, మానవరహిత కంబాట్ ఎయిర్ వెహికల్స్, ప్రెసిషన్ గైడెడ్ క్షిపణులు, సైబర్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్బోర్న్ ప్లాట్ఫామ్స్ సంబంధ విశేషాలను మీడియా ద్వారా తరచూ తెలుసుకుంటూనే ఉన్నాం. ఒక దేశ సరిహద్దు భద్రతలో వైమానిక దళం పోషిస్తున్న పాత్ర, అలానే అది అధునాతన వ్యవస్థలతో శత్రువులను ఢీకొంటున్న వైనం కూడా అర్థమవుతోంది. వాటి ఆధునీకరణలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పాత్ర కీలకమని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఒక రకంగా ఒక్క రక్షణ రంగానికి పరిమితం కావడం లేదు. సివిల్, కమర్షియల్ రంగాల్లోనూ దీని పాత్ర పెరిగింది. ఏవియేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ అప్లికేషన్స్, అటానమస్ ఫ్లయింగ్ వెహికల్స్ కు తోడు పట్టణాల మధ్య ఎయిర్ మొబిలిటీ పెరిగింది. ప్రపంచంలో వివిధ పట్టణాల మధ్య దూరాన్ని విమానం తగ్గించేస్తుంది, అంటే ప్రయాణ సమయాన్ని తగ్గించడం ద్వారా అందుకు దోహదపడుతోంది. ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితమైన విమానయానం ఇప్పుడు ఎగువ మధ్యతరగతికి దగ్గరవుతోంది. గడిచిన దశాబ్దంన్నర కాలంలో దేశీయంగా పెరిగిన విమానాశ్రయాలే అందుకు సాక్ష్యం. సరిగ్గా అదే దేశీయంగా విమాన రంగంలో సాంకేతిక పురోగతి సాధనను పురికొల్పుతోంది. ఈ నేపథ్యంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవడం అంటే ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నట్లే భావించాల్సి ఉంటుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియేషన్ పరిశ్రమలు, డోన్ స్టార్టప్స్, స్పేస్ టెక్నాలజీ కంపెనీలు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు, ఎయిర్ బస్, బోయింగ్, గుడ్రిచ్ ఏరోస్పేస్ సిస్టమ్, సఫ్రాన్ ఏరోస్పేస్, టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్, క్యాప్ జెమినీ, యూటీసీ ఏరోస్పేస్ సిస్టమ్, క్వెస్ట్, జీఈ, అలానే ఏవియేషన్లో ఎమర్జింగ్ రంగాలైన యూఏవీ టెక్నాలజీ, ఏఐ, రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్స్, కంప్యూటేషనల్ డైనమిక్స్, శాటిలైట్ టెక్నాలజీలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుకున్న యువతకు మంచి వేతనంతో ఉపాధి లభిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రంగంలోకి ఇబ్బడి ముప్పడిగా పెట్టుబడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తున్న సంస్థల్లో బాంబే, మద్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్, హైదరాబాద్, రూర్కీ ఐఐటీలకు తోడు న్యూఢిల్లీ, త్రిచి, సూరత్కల్ ఎన్ఐటీలు కూడా ఉన్నాయి. అలానే ప్రైవేట్ రంగంలో హైదరాబాద్లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీకి తోడు బెంగళూరులోని ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అమృత్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, చెన్నైలోని హెచ్ఐటీఎస్ తదితరాలు ఉన్నాయి. లిజినెస్ మరింత వరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కెరియర్ చాయిస్ కార్యక్రమంలో మెడకలుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: బిడ్డా అంత లేదు, సప్పుడు సరే గట్టిగా చేయమను.
1: అరే తీసి పక్కన

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఎఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు ఉచిత హాస్టల్ వసతి కలదు తల్లికి వందనం పథకం వర్తించును కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్ శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్ విరించి తెన్నేటి డైరెక్టర్
3: హై లిస్నర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అన్నపూర్ణమ్మ ఆమని జాన్సీ పాయల్ రాధాకృష్ణ జినీషా అలసెట్టి రూపా శ్రీనివాస్ సునయన ప్రధాన పాత్రలు నటించిన చిత్రం హ్యాపీ జర్నీ అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ మూవీలో పృథ్వీ దండమూడి వంశీధర్ గౌడ్ రవి శివతేజ కీలక పాత్రలు పోషించారు గుత్తా ప్రొడక్షన్స్ కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై బాలాజీ గుత్తా కౌశిక్ రెడ్డి నిర్మించారు హైదరాబాద్ లో నిర్మించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా హ్యాపీ జర్నీ సినిమాలో నా పాత్ర ఉంటుంది ఇది మనందరి కథ కుటుంబం అంతా కలిసి థియేటర్స్ లో చూడదగ్గ సినిమా ఇది అని తెలిపారు ఇక ఆమని మాట్లాడుతూ ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను చూపించే ఈ చిత్రంలో నటించడం నాకు చాలా కొత్త అనుభవం అన్నారు ఇక టీజర్ చూస్తే మహిళల కోసం తీసిన సినిమా అనిపించచ్చు కానీ పురుషుల కోసం తీసిన చిత్రం అని డైరెక్టర్ అభిరామ్ నాయుడు పేర్కొన్నారు ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నటీనటులు జాన్సీ సునయన వంశీధర్ గౌడ్ సహ నిర్మాత తరుణ్ రెడ్డి మాట్లాడారు లిజనర్స్ మరి హ్యాపీ జర్నీ మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్ న్యూస్ తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్ర చిత్రం 16 ఏళ్ల తర్వాత మరోసారి వెండి తెరపైకొస్తోంది సూర్య వివేక్ ఒబ్రాయ్ ప్రేమణి రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రక్త చరిత్ర శ్రీ కళ్యాణ్ సమర్పణలో మధు మంతిన శీతల్ వినోద్ తల్వార్ చిన్న వాసుదేవరెడ్డి రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం 2010 అక్టోబర్ 22న విడుదలై మంచి విజయం అందుకుంది ఈ మూవీని జులై 17న రీరిలీజ్ చేస్తున్నారు మరి నేపథ్యంలో ఆదివారం టీజర్ ని విడుదల చేశారు మేకర్స్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ రక్త చరిత్ర సినిమాను రీరిలీజ్ చేయమని ప్రేక్షకులు వివిధ వేదికల ద్వారా కోరారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు అప్పట్లో చూడని నేటి తరం ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం చేరువ కావాలని సంకల్పం

జులై 15న థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తాం. అదేవిధంగా రక్త చరిత్ర మూవీకి సీక్వెల్ గా రూపొందించిన రక్త చరిత్ర 2 మూవీని కూడా ఆగస్ట్ లో రీరిలీజ్ చేయాలని నిర్ణయించాం అని చెప్పారు. లిజనెస్ మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోవడం మీద మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు

0: తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంస్ హీరోగా నటించిన చిత్రం స్టూడెంట్. విజేత పరీక్ హీరోయిన్. బాలు తత్వమసి దర్శకత్వంలో వెల్లం సిద్ధారెడ్డి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ ను ఆదివారం రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో బాను పాత్రలో మేఘాంస్, తన్మయీ పాత్రలో పరీక్ నటించారు. పక్కనోడు కత్తితో యుద్ధం చేస్తున్నప్పుడు మనం చెయ్యి పెడితే తెగిపోద్ది, మనం పాలిటిక్స్ లో ఉన్నాం, ఇక్కడ ఎథిక్స్ ఉండవు, ఓన్లీ ట్రిక్సే ఉంటాయి అంటూ బేగమ్స్ చెప్పిన డైలాగ్ టీజర్లో ఉంది. స్టూడెంట్ రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుంది? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాను తాననుకున్నది సాధించాడా లేదా అనే అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది అని యూనిట్ పేర్కొంది. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు ప్రేమ్చంద్ కంజల్లా సంగీతం అందించారు. మరి స్టూడెంట్ మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన నవీన్ పౌలి నటిస్తున్న తాజా చిత్రానికి విజయం అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీకి ఆల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన నేరం, ప్రేమం చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ప్రేమం వంటి హిట్ మూవీ తర్వాత దాదాపు 11 ఏళ్ల తర్వాత నవీన్ పౌలి, ఆల్ఫోన్స్ పుత్రన్ కాంబినేషన్ లో రూపొందుతున్న విజయం సినిమాపై క్రేజ్ నెలకొంది. పాలి జూనియర్ పిక్చర్స్ సినీ హోలిక్స్ బ్యానర్స్ పై టాన్సన్ టోనీ, సునీల్, రమణి నిర్మిస్తున్నారు. కేరళ ఎర్నాకులంలోని ఓ థియేటర్లో అభిమానుల సందడి మధ్య ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి విజయం అనే టైటిల్ ని ఖరారు చేశారు. నవీన్ పౌలి నటిస్తున్న 50వ సినిమా ఇది. ఈ మూవీకి రచన, దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆల్ఫోన్స్ పుత్రన్ నిర్వహిస్తున్నారు అని చిత్ర యూనిట్ పేర్కొంది. మరి చిత్రానికి నేపథ్య సంగీతం శ్రీ కొత్తూర్. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫేట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ గుర్తుకొస్తున్నాయి సిరీస్ ట్రైలర్ అద్భుతంగా ఉంది మరి ఖచ్చితంగా ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతుంది అభినవ్ వెనకంట దివిజ ప్రభాకర్ తన్మయ్ ఖుషి ప్రధాన పాత్రధారులుగా ధనరాజ్ లెక్లా తెరకెక్కిస్తున్న చిత్రం ఏ చికిత అమరావతి మూవీ మేకర్స్ సుందరకండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ ద్వారా గరుడవేగ అంజి నిర్మిస్తున్నారు July 24 ఈ చిత్రం విడుదలవుతోంది తాజాగా ఈ సినిమా టీజర్ ను ఆవిష్కరించారు మేకర్స్ నిర్మాతలు సి కళ్యాణ్ దామోదర్ ప్రసాద్ రామ్ సత్యనారాయణ దర్శకులు దశరథ్ నాగేశ్వర రెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గరుడవేగ అంజి మాట్లాడుతూ హే చికిత్త మంచి కంటెంట్ తో వస్తున్న ఓ కొత్త ప్రయోగం ఈ సినిమా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులను మెప్పించేలా ఉంటుంది అని చెప్పారు లిజనర్స్ మరి హే చికిత్త మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే అంశాలతో రూపుదిద్దుకుంటున్న చిత్రం తత్వం దినేష్ తేజ్ దశ్విక హీరోహీనులుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ కోలా దర్శకుడు వంశీ సేనగుప్తి శ్వేతా పసిరెడ్డి నిర్మాతలు ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు మన చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇదే కథ తప్పకుండా ఎంగేజింగ్ గా ఉంటుంది వంశీ గారి అన్వేషణ తరహాలో అందరినీ ఆకట్టుకుంటుందని మా నమ్మకం సినిమాలోని ట్విస్ట్ షాకింగ్ గా ఉంటాయి అని చెప్పారు దర్శకుడు అర్జున్ కోలా టైటిల్ కు తగ్గట్టు సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఓ కొత్త తరహా సినిమా చూశామని అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని నిర్మాతలు చెప్పారు తన కెరీర్ కు తత్వం టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని హీరో దినేష్ తేజ్ తెలిపారు లిజనర్స్ మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesunna ekaika homeo hospital, mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో, గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు తీన్ మార్ లిసనర్స్. మరి ఈనాటి తీన్ మార్ లో నేనైతే మీకు సంబంధించిన తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే తీసుకొచ్చాను. అవేంటో తెలుసుకున్న ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. అండ్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
4: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
5: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
4: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
4: ఫోన్ 7738351695.
1: After a short break, welcome back to Teen Mar. Listeners, మరి ఈనాటి తీన్ మార్ లో మన ఫస్ట్ సాంగ్ వచ్చేసి దీపికా పడుకోనే మరియు రణబీర్ కపూర్ నటించిన ఏ జవానీ హే దివానీ మూవీలోంచి సుబానల్లా సాంగ్ అండి. ఈ సాంగ్ అయితే చాలా మంది ఫేవరెట్ సాంగ్. శ్రీరామ్ చంద్ర గారు మరియు శిల్పారావు గారు పాడిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. విని ఆనందించండి.

ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినే సార్ కదిలేసినా. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి అల్లు అర్జున్ నటించిన ఆర్యాటు మూవీలోంచి మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ అండి. కేదార్నాథ్ పరిమి గారు రచించిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
0: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్ అన్ని సైజులలో తయారీ.

0: ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం. వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: ఆర్యా 2 మూవీలోంచి ఒక మంచి సాంగ్ అయితే వినేసరికి తెలిసిన యాస్, మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి యారియా మూవీలోంచి అల్లా వారియా సాంగ్ అండి. అర్కో గారు లిరిక్స్ మరియు సంగీతం అందించిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

ఓకే లిజనర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి సిద్ధార్థ్ మరియు జనీలియా నటించిన బొమ్మరిల్లో మూవీ నుంచి వి హ్యావ్ ఎ రోమియో సాంగ్ అండి. చంద్రబోస్ గారు రచించిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది, విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదిలిసినాస్ మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ నటించిన ఏజెంట్ వినోద్ మూవీలోంచి రాప్తా సాంగ్ అండి. అమితాబ్ భట్టాచార్య గారు రచించిన ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాం లిసినర్స్, విని ఆనందించండి.

ఒక మంచి తమిళ సాంగ్ ఇది వినేసరికి తెలిసినాయస్ మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి లేటెస్ట్ గా రిలీజ్ అయిన జవాన్ మూవీలోంచి రామయ్య వస్తావయ్య సాంగ్ అండి. కుమార్ గారు లిరిక్స్ అందించిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఫినీ ఆనందించండి.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్. మరి ఈనాటి థీమ్ లో మన లాస్ట్ సాంగ్ వచ్చేసి ఒక తమిళ సాంగ్ అండి. అదైతే మీకోసం ప్లే చేస్తున్నాము, విని ఆనందించండి.

0: లిజనర్స్ మరి ఈ నాటి సినిమాల్లో మనం అయితే మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేసాం కదా, మరి మరలా ప్రసారమే షోలో కలుసుకుందాం అండి. రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జె శ్రీజ.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.